శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 13వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5:58 దాటి 53 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు ప్రబోధ గీతం వింటారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శివభక్తి గీతాలు విన్నారు.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
0: శ్రోతలు, మీరిప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత శ్రీ పి వెంకట సుబ్రహ్మణ్యం.
2: విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పూరుషాలికిన్, విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్, విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్, విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్త్యుడే. అంటే మానవునికి చదువు అనేది చాలా అవసరం. అందుకే చదువు రహస్యంగా దాచిపెట్టబడిన ధనం వంటిదని, చదివే సౌందర్యమని, చదివే కీర్తి సుఖాలను ఇచ్చేదని, చదివే మనిషికి గురువు అంటే అన్నిటినీ తెలియజేసేదన్నమాట. పరాయి ప్రాంతాలలో చుట్టము లాంటిదని, చదువే మనకు కావలసినది ఇవ్వగల గొప్ప దైవమని, ఈ ప్రపంచంలో

0: చదువుకు సమానమైన ధనమే లేదని, విద్యావంతుడైన వాణ్ణి రాజుల చేత పూజింపజేసేది ఈ చదువేనని, అటువంటి చదువు లేనివాడు మనిషేనా అంటాడు భర్తృహరి. అవును, విద్యాఘనతను తెలుసుకున్నవారు తప్పనిసరిగా చదువుతారు. చదువు కేవలం ఉద్యోగం కోసమో సర్టిఫికెట్ల కోసమో కాకుండా జ్ఞానార్జన కోసం, లోకజ్ఞత కోసము, లోకహితార్థం చదవాలి. అలాంటి విద్యను ఏ దొంగ దోచుకోలేడు. అందుకే నన్నయ్య, తిక్కన, ఎర్రన, సీనాథాది కవులంతా తమ జన్మస్థలాలను వదిలి పరప్రాంతాలకు వెళ్ళి తమ విద్వత్తును ప్రదర్శించడం వల్ల ఆ ప్రాంతాలు వారిని బంధువుల్లా ఆహ్వానించాయి. వారిలోని విద్వత్తే రాజుల చేత పూజింపజేసింది. వారి కావ్యాల ద్వారా కీర్తి ప్రతిష్టలు, సుఖభోగాలు లభించాయి. వీటన్నిటికీ కారణము వారిలోని విద్వత్తే. ఆ విషయంలో మరోచోట,
1: హర్తకు కాదు గోచరము అహర్నిశమున్ సుఖపుష్టి సేయు, సత్కీర్తి ఘటించు విద్యయను ధనంబు అఖిలార్థి కోటికిన్ పూర్తిగనిచ్చినన్ పెరుగు, పోదు యుగాంతపు వేళనైనా భూభర్తలు తద్ధనాధికుల పట్టున గర్వము మానుటొప్పగున్
0: అంటాడు. అంటే దొంగలు దోచుకోవటానికి వీలు పడదు, అన్ని వేళలా సుఖాన్ని సత్కీర్తిని ఇస్తుంది, విద్యార్థులకు బోధించడం వలన పెరుగుతుందే కానీ తరగదు. ప్రళయకాలంలోనైనా మనిషిని విడిచిపోనిది ఈ చదువు ఒక్కటే. అలాగే
1: భూషలు కావు మర్త్యులకు భూరి మయాంగద తారహారముల్, భూషిత కేశపాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్, భూషలు కావు పురుషుని భూషితు జేయు పవిత్రవాణి, వాగ్భూషణమే సుభూషణము భూషణముల్లసియించునన్నియున్
0: అంటాడు. అంటే మనిషికి స్వర్ణ ఖచ్చిత కిరీటాలు, హారాలు, బాగా సంస్కరించబడిన వెంట్రుకలు, పన్నీటి స్నానాలు, ఇవేవి నిజమైన అలంకారాలు కావు. ఇవన్నీ తప్పక నశించిపోయేవే. పవిత్రమైన మాట ఒక్కటే నిజమైన అలంకారము. అదే మనిషికి నిజమైన ఆభరణము. అటువంటి వాక్కు కావాలంటే, మన నోటి నుండి రావాలంటే చదువే చక్కని దారి. కాబట్టి మనిషి నిజమైన చదువు చదవాలి.
2: శ్రోతలు, మీరింతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ పి వెంకట సుబ్రహ్మణ్యం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
3: శుభోదయం రైతుమిత్రులకు, నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో వేరుశెనగలో మొదలుకుళ్ళు తెగులు యాజమాన్యం, వైరస్ తెగుళ్ళ సమగ్ర యాజమాన్యం, చెదలు నివారణ చర్యలు, అట్లే వరిలో సస్యరక్షణకు సూచనలు అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

వేరుశనగలో మొదలుకొల్లు తెగులు యాజమాన్యం విషయానికి వస్తే, వేరుశనగలో మొదలుకొల్లు తెగులు కాలర్ రాట్ లేదా క్రౌన్ రాట్ తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు ఆశించడం వల్ల పంట దిగుబడిలో సుమారు 5 నుండి 30% వరకు నష్టాన్ని కలుగు చేస్తుంది. ఇసుక భూములు, తేలికపాటి ఎర్ర నేలల్లోనూ ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. విత్తన శుద్ధి చేయకుండా విత్తిన పొలాల్లోనూ, సరిగ్గా కుళ్ళని సేంద్రియ ఎరువుని పొలంలో వేసినప్పుడు ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ తెగులు ఆశించిన విత్తనాలు మొలకెత్తకుండానే కుళ్ళిపోతాయి. తెగులు ఆశించిన విత్తనాలను నల్లటి శిలీంద్ర బీజాలతో కప్పబడి ఉంటుంది. మొలకెత్తిన తర్వాత ఈ తెగులు ఆశించినట్లయితే భూమికి దగ్గర

పొడవుగా ఉన్న కాండము నల్లటి శిలీంద్ర బీజాలతో కప్పబడి ఉంటుంది. కుళ్ళిన కాండము పీచులుగా మారుతుంది. పంట చివరి దశలో కాయలపై శిలీంద్రము పెరగడం వల్ల కాయలు నల్లగా మారుతాయి, కుళ్ళిపోతాయి. ఈ తెగులు వ్యాప్తి ఏ విధంగా అంటే, ఈ తెగులు విత్తనాల ద్వారా మట్టి ద్వారా వ్యాప్తి చెందుతుంది. భూమిలో తక్కువ తేమ, ఉష్ణోగ్రత 30 నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు ఈ తెగులు ఎక్కువగా వృద్ధి చెందుతుంది. దీనికి యాజమాన్యం తెగులు సోకని విత్తనాలను మాత్రమే వాడాలి, వర్షానికి తడిచిన కాయలను విత్తనంగా వాడకూడదు, వేరుశనగ విత్తనాలను 5 సెంటీమీటర్ల కంటే లోతుగా విత్తకూడదు. వేరుశనగ విత్తనాలను ట్యూబికోనజోల్ 2 DS 1 గ్రాము 1 కిలో విత్తనానికి, లేదా మాంకోజెబ్ 50% ప్లస్ కార్బండిజం 25% 3 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. పంట మీద ఎకరాకు 400 గ్రాముల మాంకోజెబ్ లేదా 400 మిల్లీలీటర్ల హెక్సకొనజోల్ మందును 200 లీటర్ల నీటితో కలిపి నేల మొక్కలు తడిచే విధంగా పిచికారీ చేయాలి. ఇక వైరస్ తెగుళ్ల సమగ్ర యాజమాన్యం విషయానికి వస్తే, వైరస్ తెగుళ్ళు రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పేనుబంక, తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి వాటిని అదుపులో ఉంచాలి. సమగ్ర సస్యరక్షణతోనే వైరస్ తెగుళ్లను నివారించగలం. తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి, తెగుళ్లను తట్టుకునే రకాలను సాగు చేయాలి. సిఫార్సు చేసిన రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులను సమతుల్యతను పాటించి వేసుకోవాలి. ఎకరానికి 200 కిలోల చొప్పున భూమిలో వేపపిండి వేయాలి. పొలం గట్ల మీద రోడ్ల పక్కన సహజంగా పెరిగే కలుపు మొక్కలను నిర్మూలించాలి. లేదంటే వీటిపైన వైరస్ను కలుగు చేసే రసం పీల్చే పురుగులు స్థిరపడి పంటలను నాశిస్తాయి. పొలం చుట్టూ 2 లేదా 3 వరుసల్లో రక్షణ పంటగా జొన్న, మొక్కజొన్న కానీ వేయాలి. మిరప, టొమాటో, వంగ వంటి కూరగాయలను పాలిహౌస్ లేదా షెడ్ నెట్లలో నారు పెంచడం ద్వారా వైరస్ సోకని నారును పొందవచ్చు. పైరులో ఎక్కడైనా వైరస్ సోకిన లక్షణాలు గల మొక్కలు కనిపిస్తే వెంటనే వాటిని పెరికి నిర్మూలించాలి. మార్కెట్లో దొరికే పురుగు మందులను విచక్షణారహితంగా వాడకూడదు. పొలంలో అక్కడక్కడ జిగురు పూసిన పసుపు రంగు లేదా నీలిరంగు అట్టలు ఉంచితే రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, తామర పురుగుల ఉధృతి తెలుసుకోవడంతో పాటు కొంతవరకు సంఖ్యను తగ్గించవచ్చు. ఇక చెదలు నివారణ చర్యల విషయానికి వస్తే, చెదలు వివిధ పంటలను, చెట్లను ఆశించి చెట్టు లోపలి మెత్తటి భాగాన్ని తినేస్తాయి. ఈ పురుగు యొక్క బెడద ఎర్రమట్టి నేలల్లో ఎక్కువగా ఉంటుంది. వీటి ఉధృతి మెట్ట పంటల్లో, నీటి ఎద్దడి ఉన్న పండ్ల తోటల్లో ఎక్కువగా ఉంటుంది. దీని నివారణకు పంట పొలాల గట్లపైన లేక పొలం చుట్టూ ఉన్న చెదపుటలను పూర్తిగా త్రవ్వి రాణి పురుగును వెలికితీసి చంపాలి. 5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందును లీటర్ నీటికి కలిపి సుమారు 15 నుండి 30 లీటర్ల మందు ద్రావణాన్ని చెదపుటలో బాగా తడిచేటట్లు పోయాలి. చెరకులో వీటి నివారణకు చెరకు గడలను మలాథియాన్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల మోతాదులో కలిపిన ద్రావణంలో 15 నిమిషాలు ఉంచి తర్వాత నాటాలి. పండ్ల తోటల నారుమడులను తయారు చేసేటప్పుడు లిండేను, మిథైల్ పెరాథియాన్ పొడిమందును నారుమడుల్లో కలపాలి. చెట్లు నాటే గుంతలో కూడా ఏదైనా పొడిమందును గుంతకు 100 గ్రాముల మోతాదులో కలపాలి. పాలిథిన్ సంచులలో మొక్కలను పెంచినప్పుడు ఆ సంచులతో పాటు మట్టి మిశ్రమానికి కూడా ఇప్పుడు చెప్పిన మందులను 1 గణపటడుగు మట్టి మిశ్రమాన్ని 1 కిలో మందు సంచులలో నింపి విత్తుకోవాలి. పూల వృక్షాల మొదళ్లకు చెదలు నాశించినప్పుడు చెదమట్టి దోరలను 15 రోజులకు ఒకసారి గోని సంచులో రాల్చాలి. తరువాత క్లోరిపైరిఫాస్ 50% 5 మిల్లీలీటర్ల మందు 1 లీటర్ నీటిలో కలిపి చెట్టు చుట్టూ మట్టిని కదిలించి పోయాలి. ఇక వరిలో సస్యరక్షణకు సూచనలు అన్న విషయానికి వస్తే, తరచుగా నష్టాన్ని కలుగు చేసే ముఖ్యమైన పురుగులను తట్టుకునే రకాలను సాగు చేయాలి. నారుమడిలో తగిన సస్యరక్షణ చేపట్టి ఆరోగ్యవంతమైన నారును పెంచాలి. నిర్ణీత సమయంలో నాట్లు వేసుకోవాలి. నాటేటప్పుడు నారు కొనలను తుంచి నాటినట్లయితే కాండం

పులుచు పురుగు హిస్పా పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చు. మొక్కల సాంద్రత సిఫార్సు మేరకు ఉండాలి. ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల చొప్పున బాటలు వదలాలి. నత్రజని ఎరువులు ఎక్కువగా వేయకుండా తక్కువ మోతాదులో దఫదఫాలుగా వేయాలి. భాస్వరం పొటాష్ ఎరువులను సిఫార్సు మేరకు సమతుల్యంగా వేసుకోవాలి. నీటి యాజమాన్యం ద్వారా సుడిదోమ, లద్దె పురుగు, గొట్టాల పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. లింగాకర్షక బుట్టలతో, అంటే ఎకరానికి 4 బుట్టలు లెక్కన, కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగుల ఉనికిని ఉధృతిని గమనించాలి. పొలంలోనూ పొలం గట్లపై ఉండే గడ్డి లేదా కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసి శుభ్రం చేయాలి. దుబ్బులను సాధ్యమైనంత వరకు నేల మట్టానికి కోసినట్లయితే మొదలలో ఉండే కాండం తొలుచు పురుగు కోశస్థ దశలను నివారించి తర్వాత పంట కాసించే స్థాయిని తగ్గించవచ్చు. పరాన్న బుక్కులైన సాలుపురుగులు, అక్షింతల పురుగులు, మిడతలు, తూనీగలు, మిరిడ్ బగ్స్, పరాన్న జీవులైన ట్రైకోగామా, టెలినోమస్, టెట్రాస్పికస్ మొదలగు వాటిని పంట కాలంలో వృద్ధి చెందు విధంగా ప్రోత్సహించాలి. తొలిదశలో ఆకుముడత, హిస్పా వంటివి ఆశించినప్పుడు నష్టాన్ని తగ్గించుకోవడానికి గాను మొక్క అధిక సంఖ్యలో కొత్త ఆకులను తొడుగుతుంది. కాబట్టి త్వరపడి క్రిమిసంహారక మందులను పిచికారీ చేయకూడదు. హానిచేయు పురుగులు, మిత్ర పురుగుల నిష్పత్తి 2:1 ఉంటే క్రిమిసంహారక మందులు వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి. సింథటిక్ పైరిథ్రాయిడ్స్ మందుల మిశ్రమాలను వాడకూడదు. ఒకే మందును పలుసార్లు వాడకుండా వివిధ మందులను మార్చి వాడాలి. ఎలుకల నివారణ చర్యలను సామూహికంగా చేపట్టాలి. పైరులో చీడపురుగుల పెరుగుదలపై నిఘా ఉంచి ఆఖరి అస్త్రంగా క్రిమిసంహారక మందులను వాడుకుంటే పెట్టుబడి ఎక్కువ కాకుండా నియంత్రించుకుంటూ అధిక దిగుబడిని సాధించవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు సాగునీరు తాగునీటికి ప్రధాన ఆధారమైన ధవళేశ్వరం సర్ ఆథర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సుమారు 152.95 కోట్ల రూపాయల వ్యయంతో బ్యారేజీలోని 117 వరద గేట్ల మార్పిడి పనులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో వరద గేట్లతో పాటు ఇతర యాంత్రిక పరికరాలను కూడా ఆధునీకరిస్తారు. పనులు పూర్తయితే బ్యారేజీ భద్రత, వరద నిర్వహణ సామర్థ్యం మరింత మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలో నిన్న పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని, విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు.
1: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు షోల్డర్ ప్రాబ్లం వస్తే ఆపరేషన్ కి వచ్చారు. ఆపరేషన్ చాలా సక్సెస్ఫుల్ గా అయింది, ఆయన చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నారు. రెండో హ్యాండ్ కూడా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా ఫిజియోథెరపీతోనే బాగవుతుంది కూడా నాకు చెప్తున్నారు. ప్రజల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళడం, పబ్లిక్ కూడా విపరీతంగా రావడం, వాళ్ళందరినీ నెట్టుకుంటా పోతే వాళ్ళ ప్రెషర్ కూడా ఈ షోల్డర్స్ పని పడి

0: ఆయనకు ఆ సమస్య వచ్చే పరిస్థితి వచ్చింది. ఏది అయినప్పటికీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది.
1: అలాగే వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదాన్ని రాష్ట ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. మృతి చెందిన వారి భౌతిక కాయాలను స్వస్థలాలకు చేర్చడంతో పాటు అక్కడ ఉన్న మిగిలిన పర్యాటకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతాపార్టీ ఈరోజు రేపు సింగరేణి భరోసా యాత్ర నిర్వహించనుంది. తెలంగాణలోని కొత్తగూడెం నుంచి మంచిర్యాల వరకు సాగే ఈ యాత్రలో సింగరేణి కార్మికులతో సమావేశాలు, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో 4 జిల్లాల్లో 3 బహిరంగ సభలు, 5 చోట్ల కార్మికులతో సమావేశాలు ఏర్పాటు చేశామని, సింగరేణి కార్మికులు ఉద్యోగులకు భరోసా కల్పించడమే యాత్ర లక్ష్యమని రాష్ట బీజేపీ పేర్కొంది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు, పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. విమానాశ్రయ ఏర్పాటు, భూసేకరణపై స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిన్న ఆయన మాట్లాడారు. ఉడాన్ పథకం కింద ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిధులతో ఈ ప్రాజెక్టు అమలు చేస్తామని అన్నారు. విమానాశ్రయంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు కూడా భూమిని కేటాయిస్తున్నామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: మన జిల్లాలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మొత్తం టెక్కల దగ్గర నుంచి చంపురం వరకు కూడా చూడమన్నాం, అన్ని ప్రాంతాలు పర్యవేక్షణ చేయమన్నాం. అన్ని దగ్గరలో చేయిస్తే పెద్దలు దీనికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చి దీని మీద సర్వే చేసి అన్ని రకాలుగా ఈ ప్రాంతం అయితే బాగుంటుందని అన్నారు. మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడైనా సరే ఇలా చేస్తుంటే ఏదో ఒక ఇల్లు పోతుంది, కానీ మన దగ్గర మాత్రం ఇల్లులు పోకుండా మీ అందరూ కూడా ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండేవాళ్ళం. అందుకని ఒక నిర్ణయం తీసుకొని ఇల్లులు పోకుండా చేయాలని అలా ఒక ప్లానింగ్ చేశాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్లమెంటు సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో జరగనున్న ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాజెక్టులు, అనుమతులు, నిధులకు సంబంధించిన అంశాలను ఎంపీలకు వివరించి పార్లమెంటు సమావేశాల్లో వాటి సాధన కోసం సమన్వయంతో కృషి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన గెల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలో నిన్న పరామర్శించారు. మొగల్రాజ్పురంలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మృతురాలి భౌతిక కాయం ఈరోజు సాయంత్రానికి విజయవాడకు చేరుకుంటుందని, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. ప్రజా ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన రోగులకు అండగా నిలవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. త్వరలో ప్రారంభం కానున్న సంజీవని పథకం ద్వారా రోగుల వివరాలను సేకరించి రాష్ట వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నట్లు మంత్రి తెలుపుతూ,
3: 73 మంది లబ్ధిదారులకు 63 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రావడం జరిగింది. ఇదే నియోజకవర్గం నుంచి ఇప్పటికే సుమారుగా 1200 మంది లబ్ధిదారుల కోసం 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎవరైతే రోగి ఉంటారో ఆ రోగికి సంబంధించిన ఏవైతే రోగాలు ఉంటాయో అన్ని ప్రతి ఒక్కటి రికార్డు దాంట్లో పొందుపరచడం ద్వారా ఫ్యూచర్ లో రాబోయే డయాగ్నోసిస్ కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ సంజీవని పథకాన్ని కూడా దిగ్విజయంగా రాష్ట్ర
1: రాజకీయాల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్ఫూర్తిదాయక వ్యక్తి అని ఆంధ్ర

0: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో జరిగిన వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ, రైతు కుటుంబం నుంచి దేశ ఉపరాష్టపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు యువతకు ఆదర్శమని, ఆయన జీవితం రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన ప్రముఖ గాయని ఎస్ జానకి అంత్యక్రియలను కర్ణాటకలోని మైసూరులో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిన్న నిర్వహించారు. అంతకుముందు మైసూరు మహారాజా కళాశాల మైదానంలో ప్రజల సందర్శనార్థం ఆమె పార్థివ దేహాన్ని ఉంచగా పెద్ద సంఖ్యలో అభిమానులు, సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. అనంతరం జానకి మనవరాలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వేలాది పాటలతో భారతీయ సంగీత ప్రపంచంలో ఎస్ జానకి చెరగని ముద్ర వేశారని, ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానాంలోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ ఆధునీకరణ పనులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రతిపాదిత విమానాశ్రయాన్ని పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మిస్తామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. సంజీవని పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య సేవలు అందించనున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝాః. అథ వార్తాః. భారతీయ అంతరిక్ష అనుసంధాన సంఘటనేన ఉద్ఘోషితం యత్ తేన గగనయాన అభియానస్య క్రూ మాడ్యూల్ తంత్రాణాం త్రయాణాం ప్రముఖ పరీక్షణానాం సఫలం నిష్పాదనం విహితం. ప్రథమ పరీక్షణం సముద్రే అవతరణానంతరం క్రూ మాడ్యూల్ ఇత్యస్య స్థితిం సునిశ్చేతుం సంబద్ధం ఆసీత్. యత్ అంతరిక్షయాత్రిణాం సురక్షాయాః దృష్ట్యా అత్యంతం మహత్వపూర్ణం మానదండం మన్యతే. ద్వితీయ పరీక్షణ అంబ్లికల్ తంత్రస్య పృథక్కరణ ప్రక్రియాయాః పరీక్షణం విహితం. తృతీయ పరీక్షణ తావత్ శీర్ష ఆవరణ పృథక్కరణ క్షణే క్రూ మాడ్యూల్ ఇత్యస్య సంరచనాత్మక అఖండతాయాః ప్రామాణికతాం సిద్ధం అభవత్. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జులై మాసస్య 26వ దినాంకే ఆకాశవాణీతః ప్రసారితే మన్ కీ బాత్ ఇత్యాఖ్యే కార్యక్రమే దేశ విదేశస్య జనై సాకం స్వకీయాన్ విచారాన్ వినిమయిష్యతి. అస్య మాసిక శ్రవ్య కార్యక్రమస్య అయం 37వ భాగో భవిత. జనాః నిశుల్క దూరభాష సంఖ్యాయాః 1800117000 ఇతి మాధ్యమేన అస్య కార్యక్రమస్య కృతే స్వకీయ పరామర్శాన్ ప్రేషయితుం శక్నువంతి. జనాః తావత్ నరేంద్ర మోదీ యాప్ ఇత్యస్య అథ చ మై గోవ్ ఇతి ముక్త మంచస్య అంతర్జాలీయ మాధ్యమేన చ స్వకీయ పరామర్శాన్ దాతుం శక్నువంతి. అస్య ఆగామినః భాగస్య కృతే పరామర్శాః అస్య మాసస్య 24 దినాంకం యావత్ స్వీకరిష్యంతే. కేంద్రీయ సహకారితా మంత్రి అమిత్ షాహ అద్య గుజరాత్ రాజ్యస్య గాంధీనగరే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ APMC ఇత్యస్య అమృత్ మహోత్సవావసరే నూతనస్య శాక్ ఉపవిపణన్ కేంద్రస్య ఉద్ఘాటనం విధాస్యతి. సహకారితా మంత్రాలయానుసారం అస్మిన్ కార్యక్రమే శ్రీ షాహ

0: एक पेड़ माँ के नाम इत्यभियानांतर्गतम् पादपारोपणम् विधास्यति। सहैव एपीएमसी संस्थायाः अमृत महोत्सवस्य संस्मरणाय संकलिताम् एकाम् स्मारक पुस्तिकाम् विमोचयिष्यति। अत्रावधौ श्री शाहः दहेगाम् एपीएमसी परिषदः सदस्यैः सहापि वैचारिक विमर्शम् साधयिष्यति। गतदिने ओमान तटे भारतीय नाविक युक्ते जीएफएस गैलेक्सी इत्याख्ये वाणिज्यिक पोते आक्रमणात् परं नवदिल्ल्या पश्चिम एशिया क्षेत्रे उत्पातस्य शमनाय स्वकीयम् आह्वानं पुनः प्रतिपादितम्। आक्रमणस्य तीव्र निन्दां कुर्वता विदेश मन्त्रालयेन निगदितम् यत् पोते स्थितेषु एकादश भारतीय नागरिकेषु दश नागरिकाः एतावता सुरक्षिततया निष्कासिताः, अपरत्र एकः नाविकः अधुनापि विलुप्तः। मन्त्रालयेन प्रतिपादितं यत् ओमान देशे स्थितः भारतीय दूतावासः स्थिते सूक्ष्मावलोकनं करोति। सहैव प्रचलत्सु रक्षाकार्येषु ओमान देशस्य प्राधिकारिभिः साकं सक्रिय समन्वयं साधयति। नवदिल्ल्या वाणिज्यिक नौवहनेषु प्रचलत्सु निरन्तर आक्रमण प्रसंगेषु स्वकीया गभीरा चिन्ता प्रकटिता। अनेनैव सह भारतस्य अस्य राजनैतिक समाधानाय वार्तानां शीघ्र सम्पूर्त्यै याचना विहिता, येन अस्मिन् क्षेत्रे पुनः शान्तिः स्थिरता च प्रवर्तेत। फीफा विश्वचषक पादकन्दुक प्रतिस्पर्धायां सर्वेषां प्रागुपान्त्य चरणात्मकानां द्वन्द्वानां समाप्त्यनन्तरम् उपान्त्यचक्रस्य रूपरेखा पूर्णतः सिद्धा सञ्जाता। प्रथमायाम् उपान्त्यस्पर्धायाम् आगामि बुधवासरे फ्रांस स्पेन् दलयोर्मध्ये स्पर्धा भविता। क्रीडेयं भारतीय समयानुसारं रात्रौ 12:30 समारप्स्यते। इति वार्ताः।
1: आकाशवाणी तिरुपति केंद्रम 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈ రోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర్య సమరం హోంరూల్ ఉద్యమం గురించిన విశేషాలు సమర్పణ శ్రీమతి జె నిర్మల. అనంతరం 1000 పడగలు ధారావాహిక నాటిక 7వ భాగం నవలామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ రేడియో నాటికీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి నిర్వహణ ఎల్ఎం రాజు సరోజ నిర్మల గారు. 7:45 ఉదయరాగంలో చిత్రగీతాలు ప్రసారం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విజయవాడ 8:35 రత్న దీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో స్వాతంత్ర్యం తర్వాత పంజాబ్ రాష్ట్ర తొలి గవర్నర్ సర్ చందూలాల్ మాధవ్లాల్ త్రివేది గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 హలో ఆకాశవాణి ఫోనింగ్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రసారం. 10:00 విజయవాడ నుండి ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇక 10:15 12:40 1:30 ఆ తర్వాత 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇక 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఈ సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మర్యాద శ్రీమతి అశ్వార్థ లక్ష్మీ గారి కథానిక ఇంకా స్వీయ కవితలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం అనంతరం సినీ ధమాక కార్యక్రమం ప్రసారం. 6:00 ప్రసారం

విశేషాలు 6:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10కు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20కు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30కు కేర్ ఆఫ్ ఆకాశవాణి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు సమాధానమిచ్చే కార్యక్రమం. సమాధానాలు ఇస్తున్నవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05కు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15కు వ్యవసాయ పాఠశాల కార్యక్రమంలో సమీకృత వ్యవసాయం ప్రాముఖ్యత గురించి పశ్చిమ గోదావరి జిల్లా మారుతేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సేద్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవ్ రెడ్డి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45కు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00కు తిరిగి 8:40కు చిత్రకుసుమాలు చిత్రగీతాలు ప్రసారం. 9:00కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30కు తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 9:00కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15కు స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30కు ఆపాద మధురాలు సుమధుర గీతాలు ప్రసారం. 10:00కు కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గారి గాత్ర కచేరి. మృదంగ సహకారం శ్రీ వెంకటరమణమూర్తి. వైలిన్ సహకారం శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్
1: చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయల విలువ చేసే ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందంతో కలిసి పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు జరిపింది. ఇటలీకి చెందిన యానిక్ సినర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్, అసోంలోని బెల్టోలాలో అప్గ్రేడ్ చేసిన 200 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఈఎస్ఐ ఆసుపత్రి, గుజరాత్లోని సురేంద్రనగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్లో ఈఎస్ఐ డిస్పెన్సరీ బ్రాంచ్ ఆఫీస్తో పాటు భవానీ మండీలోని ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉన్నాయి. సనత్నగర్లోని ఈఎస్ఐసి ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వస్తారని, మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో అక్కడి నుంచి ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్ధిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ఓపీడీ బ్లాక్ నిర్మాణానికి సహకరించిన నిర్మాణ కార్మికులను మంత్రి సత్కరిస్తారు. అలాగే కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈఎస్ఐ లబ్ధిదారులకు నగదు ప్రయోజనాలు కూడా ఆయన పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరణ్లాచే కూడా పాల్గొంటారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించి ఉన్నత స్థాయి భారతీయ వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు.

వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు, స్థిరత్వంపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సిఈఓఈ, ఐసీఎక్స్, స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్తో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో వాహన రంగం, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాల్లో ఉన్న అవకాశాన్ని అన్వేషించేందుకు స్పెయిన్ భారత పరిశ్రమల ప్రముఖులను ఒక వేదికపైకి తీసుకొస్తారు. ఈ నెల 14-15 తేదీల్లో మంత్రి బెల్జియంలో పర్యటిస్తారు. ఈ పర్యటన భాగంగా భారత యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ ప్లీనరీలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సమావేశంలో విదేశీ పెట్టుబడులు, వాణిజ్య సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం, సప్లై చైన్లపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. అనంతరం పీయూష్ గోయల్ ఈ నెల 16-17 తేదీల్లో ఫిన్లాండ్లో పర్యటిస్తారు. ఇండియా ఫిన్లాండ్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరవుతారు. టెలికమ్యూనికేషన్స్, అధునాతన ఉత్పాదకత, స్వచ్ఛమైన ఇంధనం, మొబిలిటీ ఆవిష్కరణల రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించేందుకు అనేక ఫిన్నిష్ కంపెనీలు, పరిశోధనా సంస్థలతో మంత్రి చర్చలు జరుపుతారు. ఛత్తీస్గఢ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈవేళ ప్రారంభమవుతాయి. ఈ సమావేశాలు ఈ నెల 17 తేదీ వరకు కొనసాగుతాయి. మొత్తం 5 విడతలుగా సమావేశం జరపనున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కార్యకలాపాలను ప్రధానంగా ఈ సమావేశాల్లో నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 8 సవరణ బిల్లులను కూడా వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడుతుంది. పరిపాలన సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి షిలాంగ్లో నెక్స్ట్ జెన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఈ గవర్నెన్స్ రిఫార్మ్స్ అనే ఇతివృత్తంలో 2 రోజుల జాతీయ సదస్సును నిర్వహిస్తుంది. ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మ ప్రసంగిస్తారు. ప్రభుత్వ పరిపాలన, డిజిటల్ గవర్నెన్స్ భవిష్యత్తుపై చర్చించేందుకు ఈ సదస్సు దేశవ్యాప్తంగా ఉన్న విధాన నిర్ణేతలు, నిర్వాహకులు, సాంకేతిక నిపుణులు, పాలన రంగ నిపుణులను ఒక వేదికపైకి తీసుకొస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, జిల్లా కలెక్టర్లు, విధాన నిర్ణేతలు, విద్యా సంస్థల ప్రతినిధులు మొదలైన వారితో సహా 300 మందికి పైగా ఈ సదస్సులో పాల్గొంటారని భావిస్తున్నారు. ఈ 2 రోజుల సదస్సులో ప్రధానమంత్రి అవార్డు పొందిన కార్యక్రమాలు, నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ సాధించిన ప్రాజెక్టులు, మేఘాలయ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, ఈశాన్య ప్రాంతం నుండి చేపట్టిన వివిధ రకాల సంయుక్త పథకాలపై ప్రజెంటేషన్లు ఉంటాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గగన్యాన్ క్రూ మాడ్యూల్ వ్యవస్థలకు సంబంధించి 3 ప్రధాన పరీక్షలను విజయవంతంగా నిర్వహించినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. ఇందులో మొదటి పరీక్ష సముద్రంలో ల్యాండ్ అయిన తర్వాత, స్ప్లాష్ డౌన్ తర్వాత క్రూ మాడ్యూల్ నిటారుగా ఉండేలా చూసుకోవడానికి ఉద్దేశించింది. అంతరిక్షంలో వెళ్లిన యాత్రికుల భద్రతకి ఇది అత్యంత ముఖ్యమైన అవసరాల్లో ఒకటిగా పరిగణిస్తారు. 2 పరీక్షలో వ్యోమగాములు నివసించే క్రూ మాడ్యూల్కు విద్యుత్ ప్రొపల్షన్ అందించే సర్వీస్ మాడ్యూల్కు మధ్య అనుసంధానంగా పనిచేసే అంబిలికల్ మెకానిజం విభజనను కూడా పరిశీలించారు. 3 పరీక్షలో ఎపెక్స్ కవర్ వేరుపడే సమయంలో క్రూ మాడ్యూల్లో నిర్మాణ సమగ్రతను నిర్ధారించుకున్నారు. ఈ ఎపెక్స్ కవర్ అంతరిక్ష ప్రయోగం సమయంలో పారాషూట్లను, వాటికి సంబంధించిన ఉప వ్యవస్థలను రక్షిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 26 తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమం కోసం తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మైగవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ మన్ కీ బాత్ ప్రసంగం సంచిక కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు, శ్రోతలు గమనించగలరు. అమెరికా ఇరాన్పై సరికొత్తగా మరో విడత సైనిక దాడులు జరిపింది. హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నావికులు, వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకునే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరచడం ఈ ఆపరేషన్ ఉద్దేశమని యుఎస్ సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ తెలియజేసింది. ఇరాన్ దళాల్లో జవాబుదారీతనం పెంచేందుకు కమాండర్ ఇన్ చీఫ్ ఆదేశాల మేరకు

దాడులు నిర్వహించినట్లు సెంట్కామ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ తాజా దాడులు చోటు చేసుకున్నాయి. అమెరికా దాడుల అనంతరం దక్షిణ ఇరాన్ నగరాలైన జూస్క్ బందర్ అబ్బాస్ సిరిక్లలో 3 పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ మొదలైన సైనిక ఘర్షణలపై యునైటెడ్ నేషన్స్ ఉన్నత కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన ప్రాంతీయ ప్రపంచ పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, బీహార్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణలో 18వ తేదీ వరకు అక్కడక్కడ స్వల్పంగా లేదా చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో ఆయన 2వ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరెవ్ను 6-7, 7-6, 6-3, 6-4 తేడాతో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా 2వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్, కాగా మొత్తంగా 5వ గ్రాండ్ స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్

ఉగ్రాందోళన వ్యక్తం చేశారు. ఇది తీవ్రమైన ప్రాంతీయ ప్రపంచ పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, పశ్చిమ బెంగాల్, బీహార్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర దక్షిణ కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణలో 18వ తేదీ వరకు అక్కడక్కడ స్వల్పంగా లేదా చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. వింబుల్డన్ టెన్నిస్లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన ఫైనల్లో ఆయన 2వ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరెవ్ను 6-7, 7-6, 6-3, 6-4 తేడాతో ఓడించారు. సిన్నర్కు ఇది వరుసగా 2వ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్, కాగా మొత్తంగా 5వ గ్రాండ్స్లామ్ విజయం. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. లార్డ్స్ మైదానంలో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళగా వికెట్ కీపర్ బ్యాటర్ యాస్తికా భాటియా చరిత్ర సృష్టించగా, ఆ తర్వాత లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న చారిత్రాత్మక ఏకైక మహిళల క్రికెట్ టెస్ట్ మ్యాచ్పై భారత బౌలర్లు తమ పట్టును మరింతగా బిగించారు. అంతకు ముందు రోజు ఆట ముగిసే సమయానికి 269 పరుగుల మొత్తం ఆధిక్యంతో ఉన్న భారత్ 3వ రోజు టీ విరామ సమయానికి తన 2వ ఇన్నింగ్స్ను 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. విశేషాలు మరొకసారి. దేశవ్యాప్తంగా 53 లక్షల మందికి ప్రయోజనం కలిగే 668 కోట్ల రూపాయల ఈఎస్ఐ ప్రాజెక్టులను కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు ప్రారంభిస్తారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో పర్యటిస్తారు. అమెరికా ఇరాన్పై తాజాగా మరోసారి సైనిక దాడులు నిర్వహించింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: శ్రోతలు, ఈనాటి ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా భారత స్వాతంత్ర్య సమరం హోంరూల్ ఉద్యమం గురించిన విశేషాలు వింటారు సమర్పణ శ్రీమతి జె. నిర్మల. అనంతరం వేయి పడగలు ధారావాహిక నాటిక 7వ భాగం వింటారు నవళామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి. నిర్వహణ ఎల్లం రాజు, సరోజ నిర్మల గారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఎల్ఐసి యొక్క బీమా

0: మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
5: శ్రోతలు, ఇప్పుడు భారత స్వాతంత్ర్య సమరం హోం రూల్ ఉద్యమం గురించిన విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి జె నిర్మల.
6: శ్రోతలకు నమస్కారం. భారతదేశంలో హోం రూల్ ఉద్యమం విముక్తి పోరాటంలో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించింది. ఇది మొదటి ప్రపంచ యుద్ధానికి భారతదేశం ఇచ్చిన ప్రతిస్పందన. 1916 నుండి 1918 వరకు ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. బాలగంగాధర్ తిలక్, అనీబీసెంట్, జిఎస్ కాపర్డే, సర్ ఎస్ సుబ్రహ్మణ్యం అయ్యర్, జోసెఫ్ బ్యాప్టిస్టా, అలాగే మహమ్మద్ ఆలీ జిన్నా ఇలాంటి ప్రముఖ నాయకులు ఏకమైపోయారు. వీరు బ్రిటిష్ కామన్వెల్త్ చట్టంలో ఉండి భారతదేశం మొత్తానికి స్వయం పరిపాలన లేదా హోం రూల్ను డిమాండ్ చేశారు. హోం రూల్ ఉద్యమ కారణాలు. 1909 నాటి భారత ప్రభుత్వ చట్టం భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైంది. 1907 కాంగ్రెస్ పార్టీలో చీలిక, తిలక్ జైలు శిక్ష, వీటి కారణంగా జాతీయ ఉద్యమంలో ఏర్పడిన స్తబ్దత. యుద్ధ సమయంలో పెరిగిన పన్నులు, ధరల వల్ల సామాన్య ప్రజలలో కలిగిన అసంతృప్తి. అనీబీసెంట్ ప్రసిద్ధ ప్రకటన, ఇంగ్లాండ్ అవసరమే భారతదేశానికి అవకాశం. ఇంగ్లాండ్స్ నీడ్ ఈజ్ ఇండియన్స్ ఆపర్చునిటీ. 2 హోమ్ రూల్ లీగ్లు. ఎలా? తిలక్ అలాగే అనీబీసెంట్ తమ అభిరుచుల మధ్య విభేదాలు రాకుండా ఉండేందుకు 2 వేర్వేరు లీగ్లను ఏర్పాటు చేశారు. తిలక్ హోమ్ రూల్ లీగ్, April 1916. ప్రధాన కార్యాలయం పూణే. పరిధి మహారాష్ట్ర, ముంబై నగరం మినహా, కర్ణాటక, సెంట్రల్ ప్రావిన్సెస్, అలాగే బీరార్. డిమాండ్లు: స్వరాజ్యం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు, మాతృభాషలో విద్య. ఇక అనీబీసెంట్ హోమ్ రూల్ లీగ్ 1916 సెప్టెంబర్. ప్రధాన కార్యాలయం మద్రాస్, అడియారండి. పరిధి తిలక్ లీగ్ పరిధిలో లేని భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలన్నీ, ముంబై నగరం కూడా దీని కిందకే వస్తుంది. ఇది సుమారు 200 శాఖలతో దేశవ్యాప్తంగా విస్తరించింది. ఉద్యమ కార్యక్రమాలు అలాగే ప్రభుత్వ ప్రతిస్పందన. రాజకీయ విద్య, బహిరంగ సభలు, గ్రంథాలయాల ఏర్పాటు, ఇంకా ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చారు. ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని అణిచివేయడానికి తీవ్రంగా ప్రయత్నించింది. 1917 జూన్లో అనీబీసెంట్ అరెస్ట్ నిరసనగా సర్ ఎస్ సుబ్రహ్మణ్యం అయ్యర్ గారు తన నైట్హుడ్ బిరుదును త్యజించేశారు. హోమ్ రూల్ ఉద్యమం ప్రాముఖ్యత. ఈ ఉద్యమం వల్ల ప్రజల్లో రాజకీయ అవగాహన పెరిగింది. దీని ఫలితంగానే 1917లో మాటెంగు ప్రకటన వెలువడింది. ఇది భారతీయులకు బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. కాలక్రమేణా తిలక్ ఇంగ్లాండ్ వెళ్లడం, అనీబీసెంట్ నాయకత్వంలో అనిశ్చితి, గాంధీజీ నాయకత్వంలో నూతన మాస్ మూవ్మెంట్ ప్రారంభం కావడంతో హోమ్ రూల్ ఉద్యమం క్రమంగా బలహీనపడి దేశ స్వాతంత్ర్య పోరాటంలో విలీనమైపోయింది.
5: శ్రోతలు, మీరింతవరకు భారత స్వాతంత్ర్య సమరం హోమ్ రూల్ ఉద్యమం గురించిన విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి జె నిర్మల.
7: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు, ఇప్పుడు ప్రభాత రేఖలు కార్యక్రమంలో 1000 పడగలు ధారావాహిక నాటిక 7వ భాగం వింటారు. నవలామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్లంరాజు, సరోజా నిర్మలా గారు.

0: వేయి పడగలు ధారావాహిక నాటకం ఏడో భాగం. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి. నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లన్రాజు సరోజా నిర్మల. జరిగిన కథ. తమ అత్తగారులు పెద్దరాణివారు ధర్మారావు ఉన్నత వ్యక్తిత్వాన్ని పాండిత్యాన్ని పొగుడుతూ ఉంటే భార్య అరుంధతి పొంగిపోతుంది. మొదట అతన్ని నిరాకరించినందుకు పశ్చాత్తాపం చెందుతుంది. ధర్మారావు తండ్రి బహుభార్యత్వాన్ని అరుంధతి పరిహసించగా వేయి పడగల స్వామి రెండు పడగలతో దర్శనమిచ్చి ఆశీర్వదిస్తాడు. వినండి వేయి పడగలు ధారావాహిక నాటకం ఏడో భాగం.
1: సుబ్బన్నపేటకు 3 టిక్కెట్లు ఇవ్వండి.
2: సుబ్బన్నపేటక? ఈయన ఎవరింటికి వెడుతున్నాడు?
1: రథంతరి, సామానంతా జాగ్రత్తగా లెక్క పెట్టుకున్నావా? నా నల్లపెట్టేది ఇక్కడుందిలే. ఇదో బస్సెక్కింది మొదలు కొనుక్కు తీయకు. చక్కని పంట పొలాలు, కాలువలు, పూల చెట్లు, పళ్ళ చెట్లు కనిపిస్తాయి, చూస్తూ ఉండు.
2: ఓహో, ఈమె పేరు రథంతర్ అన్నమాట. అరుంధతి, రథంతరి భలేగా కలిసాయి. ఎందుకు ఇన్ని ఎక్కడో చూసినట్లుందే. ఆయన కూడా నా వైపే చూస్తున్నాడు.

0: ఏమండి మీరు ఎంతవరకు ఏమిటి?
1: సుబ్బన్నపేట వరకు అండి.
0: మేము సుబ్బన్నపేటకేనండి. సుబ్బన్నపేటలో ధర్మారావు అని ఉంటాడు, మీరు ఎరుగుదురా?
1: మీకు ఆయన తెలుసా?
0: తెలుసు, ఆయన మా తమ్ముడేనండి. కానీ చిన్నప్పుడు చూశాను, ఇప్పుడు గుర్తుపట్టలేను. ఎందుకు నవ్వుతున్నారు? ఒకవేళ మీరు కారు కదా ధర్మారావు.
1: అవునన్నా, నేనే ధర్మారావుని.
0: చిన్నప్పుడు నువ్వు అన్నా అన్నా అని నా చుట్టూ తిరిగేవాడి. ఎంత వాడి భయం, ఎంత వాడి భయం, నేను పోల్చుకోలేకపోయాను సుమా. అమ్మా ప్రతి ఉత్తరంలోనూ నిన్ను గురించి ప్రస్తావిస్తుంది, కానీ ఇలా ఉంటావని మాత్రం ఊహించుకోలేకపోయాను.
1: అన్నా నిన్నెన్నాళ్ళకు మళ్ళీ చూశాను.
0: నాన్నగారి తుది ఘడియలకి రాలేకపోయాను. ఆర్థికం ఇంకా 10 రోజులే ఉంది కదూ.
1: అవునన్నా. వీడు రే బాబు, రారారా నా ఒళ్ళో కూర్చుంది కానరా. అరే అరే కొత్త లేకుండా వచ్చాడే.
0: వాడికి తెలుసు నువ్వు చిన్న అన్నవని. దూరంలో ఉంటే మాత్రమే నెత్తురు స్పర్శలో ఉంది.
1: అన్నా అకస్మాత్తుగా వస్తున్నారా?
0: అవును, అమ్మగారికి చాలా జబ్బుగా ఉంది.
1: అయ్యో అలాగా, నా కబురైనా అందలేదే.
0: నాకు మొన్ననే కబురు అందింది, వెంటనే బయలుదేరి వస్తున్నా.
1: నేను కూడా అక్కడికే వస్తాను, పదండి.

0: అమ్మా, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా?
1: అవును నాయన. రాజు వచ్చావా నాయన? ఎన్నాళ్ళ ఇందిరా నిన్ను చూసి, ఎన్నాళ్ళకు వచ్చావు?
2: చూడండరా, ఎందరు సేవలు చేస్తున్నారు. సావిత్రక్క వంట, మంగ పై పనులు, పరిచర్యలు, రాజభోగంగా ఉంది నాకు. శ్రీధరం ఒక్కడే లేడు. ఒరే నాయన, రాజు నా తండ్రి, ఎలా ఉన్నావు నాన్న?
1: ఊరుకో అమ్మా, ఊరుకో రంగాజీ. ఏమిటిది, సంభాళించుకో, ఏం పర్వాలేదు, వాళ్ళు నీ కళ్ళ ముందే ఉంటారు.
2: అక్కయ్యా, ధర్మన్న వచ్చాడు కదా, ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టు. మంగా, నీ రుణం తీర్చుకోలేనే, ఇంటికెళ్ళి పసిరికను చూసుకో. నాకిక భయం లేదు, కొడుకు, కోడలు, మనవడు వచ్చారుగా, మరింక వెళ్ళండి.
0: నాకొక్క జాబ్ అయినా రాయించారు కదమ్మా.
2: తండ్రి, వెళ్ళక వెళ్ళక చదువు కోసం వెళ్ళావు, నాకు తెలుసు. నీకు నేనంటే ఎంత అభిమానమో. మనసు పాడు చేసుకుంటావని చెప్పలేదయ్యా. నాన్న, రాజు ప్రయాణం చేసి అలసి వచ్చావు కదా, నీకు కాళ్ళు నొప్పులుగా లేవురా, వెళ్ళి భోజనం చెయ్యి. కోడలు పిల్ల, నా కొడుక్కి అన్నం పెట్టి నీ కొడుక్కి అన్నం పెట్టు.
1: ఏమిటిది పిచ్చి, ఊరుకో, ఊరుకోమన్నానా? ఎందుకు తల్లికి కొడుక్కి కన్నీళ్ళు వస్తున్నాయి? అయ్యో ఊరుకోండి రంగాజీ, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. పాపం రాజు చూడు ఎంత డీలా పడ్డాడో.
2: అక్కయ్యా, ఎన్నాళ్ళకి మళ్ళీ నా బిడ్డను కళ్ళతో చూసుకోగలిగాను. వాడు వచ్చేదాకా నిలుస్తానా అనుకున్నాను.
0: అమ్మా,
1: చాలు చాలు, ఇక అలాంటి మాటలు ఆడకు, ఊరుకో. పదరా నాన్న, ఇంటికి వెళ్ళి సాయంత్రం వద్దాం.
0: అలాగేనమ్మా. అన్న, మళ్ళీ వస్తాను.
3: అలాగే
0: వస్తారా చిట్టి తండ్రి?

0: అమ్మా, కూర, పచ్చడి, చారు ఇన్ని చేసావెందుకమ్మా?
1: అవును నాన్న, నీకోసమే చేశాను. ఒరే నాన్న, ఆ రాణిగారి పుణ్యమా అని ఇంటి నిండా వస్తువులున్నాయి. ఇన్నాళ్ళు నేనొక్కదాన్ని ఒక పూట వండుకొని సాయంత్రం పాలో పండో తీసుకుంటున్నాను. నాకొక్కదానికి ఇన్ని వస్తువులు ఎందుకంటే ఆ తల్లి వినదు.
0: అయితే నేను వస్తున్నాననే ఇన్ని చేసావన్నమాట.
1: అవును నాయనా, వస్తున్నట్టు జాబు రాశావుగా మరి. ఆ గుంటూరులో భోజనం ఏదో కడుపు నింపుకుంటారే గాని నీకు కావలసినట్టుండదురా. అందుకే

0: నీకు ఇష్టమైన కూర పచ్చడి చేశాను. బాగున్నాయా తండ్రి?
1: అడగాల అమ్మా, నువ్వు చేస్తే ఇంకా తిరిగే ఉంటుంది. అద్భుతంగా ఉన్నాయి పదార్థాలు అమ్మా. అయితే
0: చెప్పు. అయితే అంటే?
1: మీ తమ్ముడు సంగతులు ఏమిటి? రంగాపురంలో అందరూ బాగున్నారా?
0: అసలు సంగతి అరుంధతి, మా తమ్ముడు సంగతులు మనకెందుకురా? వాడికి ఈ మధ్య బుర్ర పని చేయడం మానేసింది. పెళ్ళాం ఎంత చెప్తే అంత.
1: ఏమైందమ్మా?
0: నా కోడల్ని నా ఇంటికి పంపిస్తురా తమ్ముడు అని 2 సార్లు కబురు చేశాను. పిల్లని పంపించలేదు సరిగదా, కనీసం ప్రత్యుత్తరం కూడా ఇవ్వలేదురా. నాయనగారు లేరని, నీవు చిన్నవాడవని వాళ్ళకి బాగా చులకనైపోయావురా అబ్బి.
1: అమ్మా, నేను అన్న దగ్గరికి వెళ్ళొస్తాను.
0: సరే నాయన, తెందరాడే ఇంటికి చేరుకో, మాట్లాడుకుంటూ మర్చిపోకు. అయినా ఇప్పటిదాకా అన్న దగ్గరే ఉండి వచ్చావు కాదా?
1: అలా కాదమ్మా, అన్న బెంగగా ఉన్నాడు, పైగా ఊరికి కొత్త. ఆమెమో లేవలేకుండా ఉంది. ఏ పని ఎవరికి పురమాయించాలో అన్నీ మాట్లాడి వస్తా.
0: సరే నాయనా,

0: అరుంధతి
1: రండి.
0: ఇంట్లో ఎవరు లేరా? నువ్వు కసవ ఊడుస్తున్నావేమిటి?
1: ఎవరూ లేరు, కాళ్ళు కడుక్కోండి.
0: అదేమిటి, నీ మొహం కందగడ్డలా ఉంది. అరుంధతి, ఏమిటి ఏమిటిది, ఎందుకు ఏడుస్తున్నావు? నీకు వచ్చిన కష్టం ఏమిటి?
1: అమ్మ వస్తుందేమో.
0: వస్తే మనకు భయం ఏమిటి? మనం భార్యాభర్తలం, మనం ఇలా కౌగలించుకోవటం చూస్తే ఆవిడే మొహం పక్కకు తిప్పుకుని వెళ్ళిపోబోతుంది. అబ్బా, ఈ వెచ్చదనాన్ని అనుభవించి ఎన్నాళ్ళయింది.
1: ఏమండి, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారా?
0: మీ వాళ్ళు పంపిస్తారా? అమ్మ ఎన్ని కబుర్లు పంపినా జవాబు కూడా ఇవ్వలేదట.
1: వాళ్ళు పంపించేదేమిటి? మా నాన్న ఊళ్ళో లేడు, అమ్మతో చెప్పండి, కలిసి వెళ్ళిపోదాం.
0: ఇద్దరం కలిసి సుబ్బన్నపేటకు నడిచి వెళ్ళిపోదామా?
1: అదిగో మా అమ్మ వచ్చింది.
0: నా భార్యను నేను తీసుకువెళ్ళడానికి వచ్చాను. అరుంధతి, వెళ్దామా?
1: పదండి.
0: పద. మీ అమ్మ నోరు విప్పకుండా అలా చూస్తూ ఉంటే నువ్వు బలే వచ్చేసావే. ప్రియా, మనం ఇలా కలిసి ఒకరినొకరు హత్తుకుని చేలగట్లంట బోదిలగట్లంట గతుకుల్లోనూ బురదలోనూ నడుస్తుంటే ఏం చెప్పను ఏం చెప్పను, ఇది ఎంత హాయిగా ఉందో ఎలా చెప్పను. ఇది ఏమి అనుభవము? శృంగార సమాధి కాదు, దారి తెలుస్తోంది. రోమాంచమా కాదు, ఇప్పుడున్న స్థితిని అలంకార శాస్త్రము ఎలా వర్ణిస్తుందో తెలియదు.

0: అమ్మా వచ్చేసాం, నీ కోడలు నేను వచ్చాం.
1: ఒరే అబ్బాయి, ఏమిట్రా ఇది? దాని మొహం ఏమిట్రా అలా ఉంది? ఏమిటోరా, నాకేం అర్థం కావట్లేదురా అబ్బి.
0: ఏం లేదులే అమ్మా, ఇంకా వంట కాలేదనుకుంటానే. అమ్మా వంట చేస్తావా? వాళ్ళమ్మని కంటి చూపుతోనే దూరంగా ఉంచేసి వచ్చేసాం.
1: సరేలేరా, వంట ఎప్పుడో అయిపోయింది. అవును, అప్పుడు అనంగా వెళ్ళావు. పిల్ల చూడు పాపం సొమ్మ చెల్లింది. ఉండు, కొంచెం మరుగు చేరి తెస్తాను.
0: అరుంధతి, ఏమి మాట్లాడవా? మనం ఇంటికొచ్చాం, మన సుబ్బన్నపేటలోని మన ఇంటికొచ్చాం. లే తేరుకో, పన్నీరు చిలకనా?
2: చాలు చాలు అమ్మో, చలి చలిగా ఉందండి, చలిస్తోంది.
0: నేను నీ దగ్గరే ఉన్నాను కదా, మన ఇంటికి వచ్చేసాం, ఇక నీకు భయంతో పని లేదు. నేను ఇన్నాళ్ళు నిన్ను చూడడానికి రాలేదనే, ఎంత బేలవని తెలియలేదు, లేకపోతే ఎప్పుడో వచ్చేవాడిని. తప్పు చేశాను, క్షమిస్తావా? ఊరుకోమంటే ఊరుకో.
1: భోజనానికి రండరా.
0: అసలు సంగతి త్వరగా చెప్పు, భోజనానికి వెళదాం.
2: మీరేం పెట్టారు అని అడిగారు. రాణిగారు ఇచ్చిన చంద్రహారం మీరు పెట్టారని చెప్పాను.

0: వాళ్ళేమో నమ్మలేదు. రంగాజమ్మ గారి చీర కూడా చూపించాను.
1: వాళ్ళేమన్నారు?
0: మా అమ్మ, మా పింతల్లి, మా మేనమావ కొడుకు మిమ్మల్ని విపరీతంగా హేళన చేశారండి. తిండి లేదుట, నిష్ప్రయోజకులట, ఏంటేంటో అన్నారు. నేను వాళ్ళని ఎదిరించాను. అబ్బో, 3 రోజులకే వాళ్ళని చూసుకుని మురిసిపోతున్నావు, ఇక కాపురానికి వెళ్తే మమ్మల్ని బతకనేవు కాబోలు అన్నారు.
1: మరి నువ్వేమన్నావు?
0: మా వాళ్ళకు చిల్లిగవ్వ లేదు. సరే, మీకుంది కదా బోల్డు, మరి నా నగల సొమ్ము ఎందుకు తీసుకున్నారు అని నిలదీశాను. నన్ను అప్పుడు నానా మాటలు అన్నారండి వాళ్ళు.
1: మరి మీ నాన్న ఏమన్నాడు?
0: నా డబ్బు నాకు ఇవ్వకుండా ఏం చేసావు? కనీసం నాకు తెలియని లేదు ఎందుకు నా నగల డబ్బు ఏది అన్నాను. అప్పుడు మా అమ్మంది, వాళ్ళకి మింగ మెతుకులేదు, 1000 రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చారే అంది. మా నాన్నేమో, డబ్బు లేదు, గిబ్బు లేదు, నేనేమి ఎరగను అన్నాడు. అవునండి, నేనెంత ఏడ్చి మొత్తుకున్నా నన్ను ఓదార్చిన వాళ్ళే లేరు.
1: ఊరుకో ఊరుకో అరుంధతి, నా దగ్గరకు వచ్చినందుకే ఇంత విరోధి అయిపోయావన్నమాట.
0: అంతేకాదు, అన్నం కూడా సరిగ్గా పెట్టకుండా మాడిస్తే నేను దారికి వస్తాను అనుకున్నారు. ఏమండి, ఒకరోజు నా చంద్రహారం కూడా కాజేశారు.
1: చిచ్చి, అంతటి దుర్మార్గులా, కన్న కూతురు నగలే దొంగిలించారా? సరే, వాళ్ళ దారికి నిన్ను తెచ్చుకోవాలని అనుకున్నారన్నావు, అదే దారి?
0: అదేమో,
1: నీకేం భయం లేదు? నీ వాడిని, మనిద్దరం ఆ స్వామివారం, చెప్పు, ఏం పర్వాలేదు.
0: అది మా మేనమావ కొడుకున్నాడే.
1: ఓహో, తెలుసు, లేకపోతే ఇంత బాధపడవు. చెప్పు, అది చెప్పు.
0: ఆ దుర్మార్గుడు నన్ను బలవంత పెట్టాడు.
1: అలాంటి వ్యథలు బతకూడదు.
0: ఏమండి, అప్పుడు నా చేతిలో అట్లకాడుంది, అది పెట్టి వాడిని ఒక్క పోటు పొడిచాను. అంతే, వాడి గాయమైంది. ఇంటెళ్ళి పాది వచ్చి నన్నే తిట్టిపోశారు, కొట్టారు కూడా.
1: ఊరుకో అరుంధతి, ఊరుకో, ఏడవక. మరి రాణి రుక్మిణమ్మారావు గారు ఇచ్చిన చంద్రహారం పోయిందా?
0: అది చెప్తా. ఒకరోజునేమో అందరూ నిద్రపోతుండగా మా పిన్ని పెట్టినెందుకో వెదకాలనిపించిందండి. చప్పుడు చేయకుండానే పెట్టి తీసా అడుగున చంద్రహారం. అమ్మయ్యా అనుకున్నాను. ఆ చంద్రహారాన్ని పొద్దునే తీసుకెళ్ళి రాజలక్ష్మమ్మ పెద్దమ్మ దగ్గర దాచాను. అవండి, ఇంతే అనుకున్నారా? నాకు విషం పెట్టాలని కూడా చూశారు వాళ్ళు.
1: అయ్యో, ఇంత కిరాతకమా? నిజానికి అది విషం కాకపోవచ్చునేమో. నువ్వు ఎలా చెప్తే అలా వినేలాగా ఏదైనా నాటుమందేమో అరుంధతి.
0: ఏదేమైనా ఆ నరకాన్ని నేను మర్చిపోలేనండి, నేను మర్చిపోలేకపోతున్నా.
1: ఊరుకో ఊరుకో, నా బుజ్జి కదా, ఇదిగో ఇలా నా ఒళ్ళు పడుకో, జోకొడతాను. పడుకో పడుకో, నిద్రపో, రేపటికి అంతా సర్దుకుంటుంది. ఇదిగో అరుంధతి, భగీరథుడు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే ఆ తపోఫలం శివునికి దక్కిందట. ఆకాశం అంత ఎత్తు నుంచి మందాకిని శివుని నెత్తి మీదకు దూకి తాండవం చేసింది. ఆ అదృష్టం ఆ దైవానికి హఠాత్తుగా సంభవించింది. ఆ ఆనందం ఎంత గాఢంగా ఉంటుందో చూపడానికే శివతాండవం సంభవించింది.
0: ఓహో, అలాగా గంగావతరణం మీకు శృంగారావతరణంలాగా ఉన్నట్టుంది. ఏమో బాబు, అది ఎలాంటి అనుభవమో అనుభవిస్తే కాని నాకెలా తెలుస్తుంది?
1: అలాగా అలాగా.
0: దింపమంటుంటే ఏం చేస్తున్నారు మీరు?
1: నేను నా శిరస్సుపై పెట్టుకుంటాను.

0: ఊరివాడనయ్యుండి ఊరిలో ఒక్కరు కూడా నాకు తెలియదు. అందరూ నన్ను కొత్తగా చూస్తున్నారు.
1: కొత్తగా చూడటం కాదన్నా, ఊళ్ళో నీ కథలు వింత వింతగా వినిపిస్తున్నాయి.
0: అంటే రామేశ్వర శాస్త్రి గారి అబ్బాయి సుబ్బన్నపేటలో మునిగి తునిలో తేలాడని, అక్కడ అతని తెలివితేట ధనుర్విద్య చూసి ఒక ముసలిరాజు గారు చేరదీసి పెళ్ళనిచ్చి పెళ్లి చేశాట, ఇంతేనా? పెళ్ళైన నాటి నుంచి రామచంద్రానికి ఐశ్వర్యం ఎత్తుకుందిట, పట్టిందల్లా బంగారం అయిందిట.
1: అంతేకాదన్నా, మీ వెనుక తోటలు దొడ్లు పొలాలు కాక 70-80 వేల దాకా రొక్కం కూడా ఉందిట.
0: అవునా? నేను లెక్క పెట్టుకోలేదులే. ధర్మం, అమ్మకి తగ్గుతున్నట్టుగా లేదు, మరి మంచి వైద్యులు ఎవరో?
1: ఆస్థాన వైద్యులు పోయి 2 సంవత్సరాలు అయిందన్నా, ఆయనంత ఘన వైద్యుడు మరొకరు లేరనిపించుకున్నాడు.
0: మరిప్పుడు మనకి గత్యంతరం ఏమిటి?
1: సరైన వైద్యం చేయించాలంటే ఇంగ్లీషు వైద్యమే చేయించాలి. అందుకు బెజవాడ తీసుకెళ్ళాలి.
2: నేను బెజవాడకు గిజవాడకు రాను. నేను బెజవాడలో గుటుక్కుమంటే అక్కడే అన్నీ కానిచ్చేస్తారా? నేను సుబ్బన్నపేట మట్టిలోనే కలిసిపోవాలి.
0: అమ్మా, ఏమిటా మాటలు?
1: తగ్గిపోతుందమ్మా, చూస్తూ చూస్తూ ప్రాణాలు తీసుకోలేం కదా. ప్రాణాలున్నంత వరకు చికిత్స చేయవలసిందే. అలా కాకపోతే ఆత్మహత్య కిందకొస్తుంది.
0: చక్కగా ఆలోచించాం. ఎంతైనా చదువుకుంటున్న వాళ్ల పద్ధతి వేరుగానే ఉంటుంది.
2: అది అనవసరపు ఖర్చు.
0: అమ్మా, నువ్వు పిచ్చిగా ఆలోచిస్తున్నావు. ప్రాణానికన్నా డబ్బుకి ఎక్కువ విలువనిస్తావా ఏమిటి?
2: కావచ్చు, కానీ నా భర్త ఇచ్చిన ప్రతి సెంటు భూమి నా కుమారుడికి దక్కవలసిందే. డాక్టరుకి నెలకు 1000 ఇస్తే సంవత్సరం అంతా కష్టపడి పండించినా మనకు ఎకరాకి 800 కూడా రావు. భుక్తికి పనికొచ్చే పొలాన్నమ్మి వైద్యుడి దోసిట్లో పొయ్యడం నాకు ఇష్టం లేదు.
1: అమ్మా, మీరు ఇంతగా ఆలోచిస్తున్నారా? రైతుల కడగండ్లు రైతులకే తెలుస్తాయమ్మా. మీకు ఇంత అర్థశాస్త్ర పరిజ్ఞానం ఉందే.
2: మీకు నేను అమ్మను, నాకు మీరు బిడ్డలు. నేను చెప్పినట్టు వినండి నాయనా.

0: చూడరా అబ్బాయి, నేను వద్దంటున్నా వినకుండా అరుంధతి మడిగట్టుకొని వంట చేసిందిరా.
1: త్వరగా స్నానం చేసి రండి. స్నానాల గదిలో వేడినీళ్ళు సున్నిపిండి అన్ని పెట్టొచ్చాను.
2: నేను ఒక్కడనే పెడితే ఎలా? వీపురుద్దే వారు వంటింటో మడిగట్టు కూర్చున్నారు.
1: ఇదిగో నే వస్తుంటేను.
2: అది
1: అబ్బా ఏంటండి మరీను.
0: అమ్మాయి విస్తర వేసి నీళ్లు తల్లు.
1: అబ్బా
0: అయ్యో అయ్యో అయ్యో, ఆ నవ్వులేనా? అన్నం పెట్టేది ఏమైనా ఉందా?
1: చూసారా అత్త ఎలా హెచ్చరిస్తున్నారు.
2: అవునా, నాకేం తెలియటం లేదే.
1: మీకు తెలిసింది ఏమిటిట?
2: నాకు తెలిసిందల్లా ఒక్కటే, మా ఊరి పక్కన రంగాపురం అనే ఊరుంది. ఆ ఊళ్ళో ఒక పిల్ల ఉంది.
1: ఓహో,
2: అన్నట్టు ఆ పిల్ల పేరు మర్చిపోయానే.
1: అయ్యో,
2: ఆ పిల్ల భర్తతో కూడా వెళ్ళిపోయిందిట. ఆ అమ్మాయి పేరు నీకేమైనా తెలుసా అరుంధతి?
1: తెలుసు తెలుసు, ఆ పిల్ల పేరు అబ్బా మజ్జిగ ఎంగిలి ఇచ్చి మజ్జిగ నా మీద వెదిలిస్తారా ఏంటండి? ఇప్పుడు నేను వెళ్ళి మళ్ళీ మడికట్టుకోవాలి. అబ్బాబ్బాబ్బా, మీతో నిజంగా ఆనాడేమో ఎంగిలి పన్నీరు, ఈనాడేమో ఎంగిలి మజ్జిగ.
2: అయితే ఒళ్ళంతా ఎంగిలే.
1: కాదులేండి, అమృతమే.
2: సరే, నీవు కూడా భోంచేసిరా. అరుంధతి వెంటే తమలపాకులు వచ్చినవట, ఇరువురు తాంబూలం వేసుకుందామట.

0: అన్నా,
1: ఏదైనా ఉత్తరయ్యం వెళ్ళాలి.
0: ఎవరామే?
1: గిరిక,
0: వెళ్ళకండి, నేను బయటకు వస్తున్నాను. ఈమె గిరిక, రత్నపు తునక.
2: వదిన గారికి వందనాలు.
0: ఇవిగో తాంబూలాలు. రెండెందుకు అనకుండా తాంబూలాలను గుప్పెట్లో పట్టుకుపోయింది.
1: గిరిక, నా కోసం నన్ను వచ్చావా?
2: నువ్వు రంగాపురం వెళ్ళావుగా, నేనిక్కడి నుంచి చూస్తే రంగాపురం దారి కనిపిస్తుంది. నువ్వు వెడుతూ కనిపించావు.

0: ఈ 8 నెలలు ఏం చేశావు?
1: నీ దారి నువ్వు చూసుకున్నావుగా అన్నా.
0: నా దారి తేలికేనమ్మా, కానీ నీ దారి నువ్వే ఎక్కువగా చూసుకోవాలి. మాకు అనుభవంలో లేనిది
1: అన్నా, నువ్వున్నావని నాకు కొండంత ధైర్యం. నీవలా అంటే నేనేం కావాలి? నువ్వు చెప్పినట్టే రోజు రాత్రి ప్రాణాయామం చేస్తూ స్వామిని ధ్యానిస్తూ పడుకుంటున్నాను. అయినా అన్నా, ఆలయంలో స్వామి ఎదుట నుంచున్నప్పుడు కలుగుతున్న అనుభూతి నాకు ఇంటి దగ్గర లభించడం లేదు.
0: చూడమ్మా, ఇది 8 నెలల్లో సిద్ధించే విద్య అయితే మునులు ఋషులు యుగాల తరబడి తపస్సులు ఎందుకు చేస్తారు? నేను లేననుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? చేసి చేసి నీ ప్రాణం విసిగితే అతని ప్రాణం కూడా విసిగెత్తదు? ఆ చోరుడి హృదయం అప్పటికి గాని కరగదు.
1: ఆయన నీ బావగారు, ఎన్నైనా నువ్వనొచ్చు, ఆయన పడొచ్చు.
0: అవును మరి, బావగారిననక ఎవరిని అనగలను? ఇంతకీ ఆయన ఎంత దూరం వచ్చాడు, నువ్వెంత దూరం వెళ్ళావు? కలలోకైనా వచ్చాడా కమలాక్షుడు?
1: నెల క్రితం ఒక కల వచ్చింది. వేణుగోపాలుడు వేణువుని ఊదుతుంటే ఆవులు మోరలెత్తుకుని వింటూ అరమోడ్పు కళ్ళతో స్వామిని చూస్తున్నాయి. యమున ఒడ్డున ఉన్న తమాల వృక్షాలు తలలూపుతున్నాయి. స్వామి దేహపు నీలకాంతులు నా మీద తళుక్కుమని మెరుస్తున్నాయి. నన్ను చూసి ఆయన పారిపోతాడేమోనని దాక్కుని దాక్కుని వెళ్ళి ఆయన ఉత్తరీయాన్ని తాకాను. ఎంత మహదానందం కలిగిందో తెలుసా? రక్తం ఒక్కసారిగా జివ్వుమని పొంగింది. గుండె గుబగుబలాడుతూ గబగబా కొట్టుకుంది. ఇంతలో
0: మెలకు వచ్చేసిందా?
1: మెలకువ ఏడీ నా నల్లనయ్యా. నా గుండె ఒక్కసారి ఆగింది. ఆయన మళ్ళీ పారిపోయాడు. అన్నా, ఆయన్ని అచ్యుతుడు జారనివాడు అంటారు గాని గజ దొంగలా ఒంటి నిండా నూనె రాసుకుని వస్తాడేమో. పట్టు చిక్కడు, ఇట్టే జారిపోతాడు.
0: కానీ నాకు ఆనందంగానే ఉందమ్మా, నువ్వు సరైన దారిలోనే ఉన్నావు. కలలో కాక ఇలలోనే స్వామి నీతో మాట్లాడాలి.
1: నాథుడు నిజంగా అలా నాతో మాట్లాడతాడా? ఇది జరిగే పనేనా అన్నా? ఎన్ని ఉపవాసాలుంటున్నానో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నానో స్వామికే తెలుసు. పూర్తిగా పస్తులుండనా? నా కంఠాన్ని ఉత్తరించుకోనా? ప్రభు, ప్రభు!
0: అమ్మా గిరిక, ఓర్పు తల్లి, ఓర్పు. ఓర్పే తపస్సు అమ్మా, శ్రద్ధే తపస్సు.
1: ఇందాక వదిన గారిని చూశాను. ఆమెకు నీవు ప్రత్యక్ష దైవానివి. నా పతి నన్నెప్పుడు దయ చూస్తున్నావు కదా.
0: సరే సరే, అవును, నీ నృత్యం ఎంతవరకు వచ్చింది?
1: అమ్మకు వచ్చిన క్షేత్రయ్య పదాలన్నిటినీ నేర్చుకున్నాను.
0: ఆహా, ఇక్కడ ఇంకా 3 నెలలుంటాను. నాయికా లక్షణాలు స్వభావాలు అన్నీ నేర్చుకుందాం. నిరాశ చెందకు.
1: ఇంకా 10 రోజులు చూస్తానన్నా. స్వామి నాతో కలలోనైనా మాట్లాడాలి, లేకపోతే ఏ చెరువులోనో తూకుతాను.
0: అయ్యో అయ్యో, పద పద, ఆ స్వామే నిన్ను ఓదార్చాలి, నా వల్ల కాదమ్మా. గిరిక తన్మయురాలైపోయింది, స్వామితో తాదాత్మ్యం పొందింది. గిరిక, స్వామి ఓదార్చినట్లే ఉంది, నీ కళ్ళు తళతళలాడుతున్నాయి.
1: మీ బావగారిని నిగదీస్తానన్నావే.
0: అయ్యో మర్చిపోయానమ్మా, నిన్ను ఆయన్ను చూస్తుంటే నాకు ప్రపంచమే లేనట్లయింది.

ఇంతవరకు మీరు 1000 పడగలు ధారావాహిక నాటకం 7వ భాగం విన్నారు. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్మాణ సహకారం శ్రీ ఎం సత్యనారాయణ. ఇందలి పాత్రలు, పాత్రధరులు: ధర్మారావు శ్రీ యు సుబ్బరాయ శర్మ, అరుంధతి శ్రీమతి ఏ వసంతలక్ష్మి, సావిత్రమ్మ శ్రీమతి కె ఇందిర, రంగాజమ్మ శ్రీమతి ఎం నిర్మల, గిరిక శ్రీమతి జి శిల్ప, పెద్దరాణి శ్రీమతి బిఎన్ సీతాకుమారి. నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లనరాజు సరోజా నిర్మల. ఈ నాటకం తర్వాయి భాగం వచ్చే వారం ఇదే సమయానికి వినవచ్చు.

శ్రోతలు, మీరింతవరకు వేయి పడగలు ధారావాహిక నాటిక 7వ భాగం విన్నారు. నవలామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్లంరాజు సరోజ నిర్మల గారు.

శ్రోతలు, ఖతార్ ఫాదర్ అమీర్ మరణానికి గౌరవ సూచికంగా ఈరోజు జాతీయ సంతాప దినం ప్రకటించారు. అందుకారణంగా ఉదయరాగం బదులు భక్తిగీతాలు వింటారు.

శ్రోతలు, మీరింతవరకు భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: Vietnam in a social media post said that the flight is scheduled to depart from Ho Chi Minh City at 6 p.m. local time and is expected to arrive at Mumbai's Chhatrapati Shivaji Maharaj International Airport at 9:35 p.m. Indian Standard Time. And now before we end the bulletin, the headlines once again. Two new anti-crime laws passed by West Bengal Assembly come into force in the state today. ISRO successfully carries out three major tests of Gaganyaan crew module systems. Five Indian students win gold medals at 56th International Physics Olympiad 2026. India secures world number one rank jointly with other countries. IMD forecasts heavy rainfall over northeast India, West Bengal and Bihar during next 2 to 3 days. US launches fresh strikes on Iran. And Yannick Sinner beats Alexander Zverev to retain Wimbledon men's singles title. And with that, we end the morning news. Have a nice day.
1: Akasavani, Vijayawada Kendram, prakatinchina karyakramam ventane vintaru.
2: ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం. రైల్వే స్టేషన్లో స్లీపింగ్ ప్యాడ్స్ సేవలు ప్రారంభం. కనకదుర్గమ్మ ఆలయంలో వైభవోత్సవాలు. ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026 మొదలైన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రయాణికుల సౌకర్యాల విస్తరణలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజన్ విజయవాడ రైల్వే స్టేషన్లో తొలి స్లీపింగ్ ప్యాడ్స్ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో గుంటూరు, విశాఖపట్నం తర్వాత మూడో స్లీపింగ్ ప్యాడ్స్ కేంద్రం కాగా విజయవాడ డివిజన్లో మొదటిది. మొత్తం 168 స్లీపింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేయగా వాటిలో 14 ప్యాడ్స్ మహిళలకు ప్రత్యేకంగా కేటాయించారు. అలాగే కుటుంబ సభ్యులు కలిసి బస చేసేందుకు 3 ఫ్యామిలీ క్యాబిన్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా మాట్లాడుతూ, ప్రతి నెల లక్షలాది మంది ప్రయాణికులు విజయవాడ స్టేషన్ను వినియోగిస్తున్న నేపథ్యంలో వారికి స్టేషన్ ప్రాంగణంలోనే పరిశుభ్రమైన, సురక్షితమైన, ఆధునిక విశ్రాంతి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ స్లీపింగ్ ప్యాడ్స్ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. అమ్మవారికి అత్యంత ఇష్టమైన, ప్రీతిపాత్రమైన ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జగన్మాత శ్రీ కనకదుర్గమ్మకు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా ఆషాఢ మహోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. జులై 15 నుంచి ఆగస్టు 12 వరకు జరిగే ఈ మహోత్సవాల్లో ఆషాఢ సార సమర్పణ, శ్రీ వారాహీదేవి గుప్త నవరాత్రులు, శ్రీ శాకంబరి మహోత్సవాలు, విశేష పూజలు, వేద పారాయణాలు, హోమాలు, మహాపూర్ణాహుతి వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జులై 27 నుంచి 29 వరకు జరిగే శ్రీ శాకంబరి మహోత్సవాలు ఈ ఏడాది ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పురాణాల ప్రకారం కరువు కాటకాల సమయంలో ప్రజల ఆకలి తీర్చేందుకు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ప్రసాదించిన అమ్మవారు శాకంబరి రూపంలో అవతరించారని విశ్వాసం. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణాన్ని వందలాది రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించి అమ్మవారు శాకంబరి రూపంలో దర్శనమివ్వనున్నారు. గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి, స్థిరమైన ఆదాయం కల్పించడంతో పాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయటమే లక్ష్యంగా అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ పథకాన్ని తిరువురు నియోజకవర్గం లక్ష్మీపురంలో శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ పనులు లేని కాలంలో గ్రామీణ పేద కుటుంబాలకు ఉపాధి కల్పించి వారికి స్థిరమైన ఆదాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని అన్నారు. గతంలో ప్రతి కుటుంబానికి ఏడాదికి 100 రోజుల ఉపాధి కల్పించగా ప్రస్తుతం దానిని 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. అలాగే రోజువారీ కూలీని 300 రూపాయల నుంచి 312 రూపాయలకు పెంచినట్లు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాలను, సమాజాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పేర్కొన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేసిన ఈగల్ ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం

0: నియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాష్ట విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్ జెండర్, వయోవృద్దుల సంక్షేమ శాఖ, ఈగల్ ఏపీ, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ, వాకథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఈగల్ ఏపీ ద్వారా మాదక ద్రవ్యాల సరఫరా, రవాణా, విక్రయాలపై డేగకళ్లతో నిఘా ఉంచుతూ మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. దేశాన్ని పోలియోరహితంగా తీర్చిదిద్దటంలో సాధించిన విజయాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పిలుపునిచ్చారు. విజయవాడ అర్బన్ పరిధిలోని అయోధ్యనగర్ పీహెచ్సీ వద్ద జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలియోరహిత సమాజాన్ని శాశ్వతంగా కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. మీరింతవరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన కె. నవీన్ కుమార్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలు, ఇప్పుడు రత్న దీపికావళి. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో స్వాతంత్ర్యం తర్వాత పంజాబ్ రాష్ట్ర తొలి గవర్నర్ సర్ చందూలాల్ మాధవ్లాల్ త్రివేది గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. ఒక దేశం స్వాతంత్ర్యం పొందడం ఎంత గొప్ప విషయము, ఆ స్వాతంత్ర్యాన్ని సుస్థిరంగా నిలబెట్టే నాయకత్వం అంతకంటే గొప్పది. అలాంటి బాధ్యతాయుతమైన పరిపాలకుల్లో ప్రముఖులు శ్రీ చందూలాల్ మాధవ్లాల్ త్రివేది. మరి ఈ రోజున వీరి విశిష్ట జీవితాన్ని తెలుసుకుందాం. శ్రోతలు, భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్య పోరాటం ఎంత గొప్ప అధ్యాయము, స్వాతంత్ర్యం అనంతరం దేశాన్ని సమర్థవంతంగా నిర్మించడం కూడా అంతే గొప్ప బాధ్యత. కొత్త రాజ్యాంగం అమల్లోకి రావడం, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, శరణార్థుల పునరావాసం, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం వంటి ఎన్నో క్లిష్టమైన సవాళ్లను దేశం ఎదుర్కొన్న కాలమది. అలాంటి పరిస్థితుల్లో అసాధారణ పరిపాలనా నైపుణ్యంతో దేశానికి సేవ చేసిన వ్యక్తుల్లో శ్రీ చందూలాల్ మాధవ్లాల్ త్రివేది ఒకరు. చందూలాల్ మాధవ్లాల్ త్రివేది 1893 జూలై 2 నేటి గుజరాత్ రాష్ట్రంలోని కపడ్వంలో జన్మించారు. చిన్నప్పటి నుండే చదువుపై ఆసక్తి, క్రమశిక్షణ, విశ్లేషణాత్మక ఆలోచన విధానం ఈయన వ్యక్తిత్వంలో కనిపించేది. ముంబై విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ఇంగ్లండ్లోని ఆక్స్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం 1916 భారతీయ సివిల్ సర్వీస్ ICSలో ఎంపికై పరిపాలనా రంగంలో అడుగుపెట్టారు.

బ్రిటిష్ పాలన చివరి దశలో ఈయన ఒడిశా గవర్నర్గా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధం ప్రభావం, ఆర్థిక సమస్యలు, పరిపాలనా ఒత్తిళ్ల మధ్య ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమర్థంగా పనిచేశారు. పరిపాలనలో శాంతి, సామరస్యం, క్రమబద్ధత ఎంత ముఖ్యమో తన సేవల ద్వారా చాటి చెప్పారు. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంది. ముఖ్యంగా దేశ విభజన కారణంగా లక్షలాది మంది తమ నివాసాలను వదిలి వలస వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో తూర్పు పంజాబ్ తొలి భారతీయ గవర్నర్గా చందూలాల్ మాధవ్లాల్ త్రివేది బాధ్యతలు స్వీకరించారు. అది అత్యంత క్లిష్టమైన కాలం. శరణార్థులకు ఆశ్రయం కల్పించడం, శాంతి భద్రతలను కాపాడడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించడం వంటి ఎన్నో సవాళ్లను ఈయన

తెలుగు ప్రజలకు ఈయన పేరు ప్రత్యేకంగా గుర్తుండిపోవడానికి మరో ముఖ్యమైన కారణం ఉంది. 1953 అక్టోబర్ 1 ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రానికి మొట్టమొదటి గవర్నర్గా నియమితులయ్యారు. కొత్త రాష్ట్రానికి పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేయడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేయడం వంటి కీలక బాధ్యతలను ఈయన సమర్థవంతంగా నిర్వహించారు. 1956 నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలు కలిసి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కూడా తొలి గవర్నర్గా కొనసాగి రాష్ట్ర పరిపాలన స్థిరీకరణలో కీలక పాత్రను పోషించారు. ఇక దేశానికి వీరు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1956లో దేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్తో సత్కరించింది. అనంతరం ప్రణాళికా సంఘంలోని సభ్యునిగా, కొంతకాలం ఉపాధ్యక్షునిగా సేవలందిస్తూ దేశాభివృద్ధికి తన అనుభవాన్ని అందించారు. యువతలో సేవాభావాన్ని పెంపొందించేందుకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థలో కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు.

స్వాతంత్ర్యానికి పునాది వేసిన వీరులు దేశానికి స్వేచ్ఛను అందిస్తే, ఆ స్వేచ్ఛను సుస్థిరం చేసిన పరిపాలన మహనీయులు దేశానికి స్థిరత్వాన్ని అందించారు. అలాంటి అపూర్వ సేవామూర్తి శ్రీ చందూలాల్ మాధవ్లాల్ త్రివేది. మరి వీరి సేవలను స్మరించుకోవడమంటే దేశ పరిపాలనా విలువలను గౌరవించడమే.

శ్రోతలు, మీరింతవరకు రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో స్వాతంత్ర్యం తర్వాత పంజాబ్ రాష్ట్ర తొలి గవర్నర్ సర్ చందూలాల్ మాధవ్లాల్ త్రివేది గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. శ్రోతలకు గమనిక, ఖతార్ ఫాదర్ అమీర్ మరణానికి గౌరవ సూచికంగా ఈరోజున జాతీయ సంతాప దినం ప్రకటించారు. అందుకారణంగా హెలో ఆకాశవాణి ఫోనిన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలకు బదులుగా భక్తి గీతాలు వింటారు.

భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము. భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను, కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను. అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి నిలచెను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి

స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయము వలదు రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ,

దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చిగాని, నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు.

జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఇట్లు, మరొక దేహమును పొందుట కూడా అట్లే. కనుక ఈ విషయమున ధీరులు మోహమునందరు.

మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది.

ఆత్మనాశనము లేనిది. ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి

పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు.

దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును, స్థితప్రజ్ఞుడని చెప్పబడును.

యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు, జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జున యుద్ధమును చేయ కృతనిశ్చయుడవై నిమ్ము.

0: சங்கோஸ்வ கர்மணி.
1: కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కాని వాని ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు.

విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని యందు అనురాగం అధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధము వలన అవివేకము కలుగును. దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును.

ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమునబడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు.

అర్జున, ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆది యందు నాచే చెప్పబడి ఉన్నది.

0: यज्ञः कर्म समुद्भवः.
1: అన్నము వలన జంతుజాలము పుట్టును, వర్షము వలన అన్నము సమకూడును, యజ్ఞము వలన వర్షము కలుగును, ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము.

పార్థ, నాచే నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్థుడు, జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించుచునే ఉండవలెను.

ఉత్తములైన వారు దేనిని ఆచరింతురు? దానిని ఇతరులను ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురు? లోకమంతయు దానినే అనుసరించును.

అర్జున, నీవునర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానము చే నిష్కాముడవై అహంకారము లేని వాడవై సంతాపమును వదలి యుద్ధము చేయు.

చక్కగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది, ఆచరణకు అనుచితమైనది.

పొగ చేత అగ్ని, మురికి చేత అద్దము, మావి చేత శిశువు ఎట్లు కప్పబడును, అట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉన్నది.

ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును, అధర్మము వృద్ధి నుందును, ఆయా సమయములయందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను.

అనురాగము భయము క్రోధము వదలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి.

ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను. కాని ఏ ఒక్కని యందును అనురాగము గాని ద్వేషము గాని లేవు.

ఆహుః పండితం బుధాః. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావు, ఎవని కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్పబడినవు, అట్టివారు

శ్రోతలకు గమనిక. ఖతార్ ఫాదర్ అమీర్ మరణానికి గౌరవ సూచకంగా ఈరోజు జాతీయ సంతాప దినం ప్రకటించారు. అందుకారణంగా హెలో ఆకాశవాణి ఫోనిన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలకు బదులుగా భక్తిగీతాలు వింటున్నారు.

యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనకు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలయును.

0: శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. ఇది భగవద్గీత యందు బ్రహ్మ విద్యయను యోగ శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞానయోగములు సమాప్తము.
1: సన్యాస కర్మయో

0: कर्मयोगो विशिष्यते कर्मयोगो विशिष्यते
1: कर्म सन्यासములు రెండును మోక్ష సోపాన సాధనములు అందు కర్మ పరిత్యాగమున కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది

ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలనాచరించును అతడు తామరాకును నీటి బిందువులు అంటని రీతిగా పాపమును చిక్కుబడ్డడు.

0: ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడును. అతడికి జ్ఞానము సూర్యుని వలె ప్రకాశించి పరమార్థతత్వమును చూపును.
1: విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని.

ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమును నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమునొచ్చుకుని మోక్షాసక్తుడయ్యుండును అట్టివాడే ముక్తుడనబడును.

సకల యజ్ఞ తపఃఫలములను పొందువాని గను, సకల ప్రపంచ నియామకుని గను నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు.

అర్జున సన్యాసమని దేనినందురు? దానినే కర్మయోగమనియు అందురు. అట్టి ఎడ సంకల్ప త్యాగమనర్పని వాడు యోగి కాజాలడు.

గాలిలేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగునని మనోనిగ్రహము కలిగి ఆత్మయోగం అభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును.

అర్జున, ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిలుపుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును.

అర్జున, పరిపూర్ణమైన విశ్వాసముతో నన్ను ఆశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజించురో వారు సమస్త యోగులలో ఉత్తములు.

వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు.

0: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి 8 విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపు.
1: మత్తపరతరణ్యత్కించిదస్తి ధనంజయా.

భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, ఎల్ల భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము.

స్వార్థ త్రిగుణాత్మకము దైవ సంబంధముగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణు జొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము.

नास्त्यत्र संशयः ఎవడు అంచకాలమును నన్ను స్మరించుచు శరీరమును వదలుచున్నాడు వాడు నన్నే చెందుచున్నాడు.

ரூபம் ஆதிச்சவர்ணம் தமச பரஸ்தாத். அர்ஜுனா, ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్ర చిత్తమును దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషుని చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణ పురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువు కన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారముల కన్నా ఇతరుడు. అవ్యక్తోక్షరయ

ఇంద్రియ గోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది. పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమ పదము. శుక్లకృష్ణే గతి.

జగత్తునందు శుక్లకృష్ణములనేటి రెండు మార్గములు నిత్యములుగానున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము, రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నవి.

యోగి అయిన వాడు వేదాధ్యయనము వలన యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మపదవిని పొందగలడు.

ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందును నన్నే ధ్యానించుచుండును అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను.

0: तदहं भक्त्युपहृतं अस्नामि प्रियतात्मनः।
1: ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడు అట్టివాణిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను.

స్వార్థ నాయందు మనస్సు లగ్నము చేసి ఎల్లకాలముల యందు భక్తి శ్రద్ధలతో స్థిరచిత్తుడవై పూజించితివేని నన్నే పొందగలవు. ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించిన కర్మ సన్యాస ఆత్మ సంయమ విజ్ఞాన అక్షర పరబ్రహ్మ రాజవిద్యా రాజగుహ్య యోగములు సమాప్తము.

అన్నారు శ్రోతలు. ఇప్పుడు సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

శ్రోతలు, మీరింతవరకు భక్తిగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వసుదైవ కుటుంబకం అనే దార్శనికతతో సహకారసే సమృద్ధి అనే నినాదంతో భారతదేశ సహకార రంగం గత కొంతకాలంగా బలోపేతమైంది. అట్టడుగు స్థాయి సహకార సంఘాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి సహకార సంఘాలు ఉమ్మడి యాజమాన్యం, పరస్పర మద్దతు, సమ్మిళిత అభివృద్ది సంస్థలుగా సేవలందిస్తున్నాయి. గ్రామీణ రుణాల నుండి పాడి, మత్స్య, గృహ, మార్కెటింగ్ రంగాల వరకు సహకార సంఘాలు ఎంతో మందికి మార్కెట్లు, ఆర్థిక వనరులు, జీవనోపాధిని పొందేందుకు వీలు కల్పించాయి. వినియోగదారుల సహకార సంఘాలు, ఉత్పత్తిదారుల సహకార సంఘాలు, గృహ నిర్మాణ సహకార సంఘాలు, వ్యవసాయ పరపతి సంఘాలు ప్రధానంగా కలిగిన ఈ సంఘాలు దాదాపు 30 కోట్ల మంది ప్రజల జీవితాలకు సహకారం అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2,55,000 పైగా గ్రామ పంచాయతీలలో సహకార సంస్థలు స్థాపించబడ్డాయి. నమోదైన 8 లక్షలకు పైగా సహకార సంస్థలలో 6 లక్షలకు పైగా సహకార సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ శాఖ చేపడుతున్న చర్యలు సహకార రంగపు పరివర్తనాత్మక సామర్థ్యాన్ని వెలికితీయాలని కేంద్ర ప్రభుత్వ నిబద్దతను ప్రతిబింబిస్తున్నాయి. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జులై 6వ తేదీన ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. భారతదేశ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల డిజిటల్ పరివర్తన, గ్రామీణ సహకార మౌలిక సదుపాయాల విస్తరణ, పాడి, వ్యవసాయం, బ్యాంకింగ్, గ్రామీణ జీవనోపాధులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సందర్భంగా పలు నూతన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా సహకార రంగానికి పునాదిలాంటి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పీఏసీఎస్ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించారు. 50,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను ఈపీఏసీఎస్ అంటే డిజిటల్ సంఘాలుగా మార్చడం ఒక ముఖ్యమైన విశేషం. సహకార నిల్వ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి 47 ధాన్యం నిల్వ గోదాములకు ఈ కార్యక్రమంలో శంకుస్థాపన చేయడం జరిగింది. పాలసేకరణ, పంపిణీ నిర్వహణను మెరుగుపర్చడానికి జాతీయ పాడి అభివృద్ది బోర్డు కోసం ఒక పాల సరఫరా సమీక్ష డాష్ బోర్డు పోర్టల్ను ప్రారంభించారు. అదనంగా జాతీయ పట్టణ సహకార ఆర్థిక అభివృద్ది సంస్థ యొక్క 2 ప్రధాన కార్యక్రమాలైన సహకార సీబీఎస్, సహకార సహయోగిలను ఆవిష్కరించారు. సహకార సీబీఎస్ పట్టణ సహకార బ్యాంకుల కోసం రూపొందించిన ఒక కేంద్రీకృత కోర్ బ్యాంకింగ్ పరిష్కారం. సహకార సహయోగి వినియోగదారుల సేవలు, బ్యాంకింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి రూపొందించిన ఒక సంభాషణాత్మక ఏఐ ఆధారిత వేదిక. సహకార రంగంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఆత్మ నిర్భర్తమే భారత్ కి అనేక ముష్కిలో కా హల్ హై ఔర్ ఆత్మ నిర్భర్తా కా ఏక్ బెహతరీన్ మోడల్ సహకార్ భీ హై. పూజ్య బాపూ నే సహకార్ కేసే స్వావలంబన్ కా జో మార్గ్ దిఖాయా ఉస్కో సర్దార్ సాహబ్ నే జమీన్ పర్ ఉతారనే కా కామ్ కియా ఔర్ జబ్ సహకారీ కి బాత్ ఆతీ హై సాథియో సహకారీ క్షేత్ర మే అమూల్ నే ఏక్ అప్నీ పెహచాన్ బనా ది. అమూల్ జేసే బ్రాండ్ నే పూరీ దునియా మే గుజరాత్ కే కోఆపరేటివ్ మూవ్మెంట్ కి ఏక్ తాకత్ కా పరిచయ కరాయా హై, ఏక్ పెహచాన్ బనాయి.
0: సహకార సంఘాలపై కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ,
2: जो संपूर्ण देश की अर्थतंत्र को तो गति दे ही सकता है, परंतु 140 करोड़ की आबादी को काम, सम्मान और उनको समृद्ध बनाने का काम अगर सबसे ज्यादा कोई सेक्टर कर सकता है तो हमारा कोऑपरेटिव सेक्टर कर सकता है. तो मित्रों, मैं तो आज आपका आह्वान करने आया हूँ, आइए सहकारिता मंत्रालय के साथ जुड़िए और

0: जुड़कर भारत के कोऑपरेटिव मूवमेंट को नई गति, नई दिशा और नए लक्ष्य को सिद्ध करने के लिए हौसला दीजिए, यही मेरी आप सभी से प्रार्थना है।
1: ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగానికి విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశ సహకార వ్యవస్థ క్షేత్రస్థాయి ఆర్థిక భాగస్వామ్యానికి వెన్నుముకగా నిలుస్తూ రైతులు, పాడి ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, చేతి వృత్తుల వారు, కార్మికులను ఆదాయ అవకాశాలతో అనుసంధానిస్తోంది. గత 5 ఏళ్లుగా భారతదేశ సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరివర్తనాత్మక సంస్కరణలను చేపట్టింది. ఈ సంస్కరణలు సహకార సంఘాలను మరింత ఆర్థికంగా చైతన్యవంతంగా, సమ్మిళితంగా, పారదర్శకంగా, డిజిటల్ సాధికారత కలిగినవిగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాయి. సహకార మంత్రిత్వ శాఖను స్థాపించినప్పటి నుండి 152కు పైగా ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాలు సాంప్రదాయ సహకార సంస్థలను ఆధునీకరించడంతో పాటు వృద్ధికి, వైవిధ్యీకరణకు కొత్త అవకాశాలను సృష్టించాయి. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు స్వల్పకాలిక సహకార పరపతి వ్యవస్థకు క్షేత్రస్థాయి పునాదిగా నిలుస్తాయి. ఇవి గ్రామీణ ఆర్థిక సేవలకు తొలి సంప్రదింపు కేంద్రంగా పనిచేసే బహుళ సేవా సంస్థలుగా చురుకుగా పనిచేస్తున్నాయి. 2,925 కోట్ల రూపాయల బడ్జెట్తో దేశవ్యాప్తంగా దాదాపు 63,000కు పైగా పీఏసీఎస్లలో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టారు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. పీఏసీఎస్ల డిజిటలైజేషన్ పారదర్శకత, జవాబుదారీతనం, సేవల పంపిణీని గణనీయంగా మెరుగుపరిచింది. ప్రతి పంచాయతీని సహకార సంస్థలతో అనుసంధానించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త మోడల్ బైలాస్ ప్రకారం కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా పీఏసీఎస్లు ఇప్పుడు 25కు పైగా ఇతర వ్యాపారాలు చేసుకునే వీలుంది. రైతులకు ఒకేచోట అన్ని సేవలు అందించేలా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేశారు. 54,000కు పైగా పీఏసీఎస్లు ఇప్పుడు డిజిటల్ సేవా కేంద్రాలుగా మారి గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, విమాన, రైలు టికెట్లు, ఆధార్ సేవలను అందిస్తున్నాయి. 39,000కు పైగా సంఘాలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయించే పీఎం కిసాన్ సమృద్ది కేంద్రాలుగా రూపొందాయి. ఇప్పటి వరకు 37,454 కొత్త బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పాడి, మత్స్య సహకార సంఘాలుగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,55,000కు పైగా గ్రామ పంచాయతీలలో పీఏసీఎస్లు ఉన్నాయి. 87,159కి పైగా గ్రామ పంచాయతీలకు పాడి సహకార సంఘాలు, 29,964కి పైగా గ్రామ పంచాయతీలకు మత్స్య సహకార సంఘాలు విస్తరించాయి.
0: तीन बहुराज्य सहकारी समिति बनाई है, एक एक्सपोर्ट के लिए, एक बीज के लिए और एक ऑर्गेनिक के सर्टिफिकेशन, ब्रांडिंग और मार्केटिंग. मैं पूरे विश्वास के साथ कह सकता हूं, ये तीनों समितियां आने वाले दिनों में जिस तरह से हमारे कोऑपरेटिव के आज अमूल, इप्को, क्रिप्को बहुत अच्छी कोऑपरेटिव दुनिया जानती है, इसी प्रकार से तीनों समितियां आगे बढ़ेगी, इसका मुझे विश्वास है.
1: ఈ విస్తరణ సహకార సేవల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఆ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద వికేంద్రీకృత ధాన్యం నిల్వ పథకాన్ని కూడా అమలు చేస్తోంది. 145 పీఏసీఎస్లలో గోదాముల నిర్మాణం పూర్తయింది. ఈ గోదాములు 68,702 మెట్రిక్ టన్నులకు పైగా నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ గోదాములు స్థానికంగా నిల్వ చేసుకునే వీలు కల్పించడం, సరైన మార్కెట్ సమయపాలనను అందించడం పంట కోత అనంతర నష్టాలను తగ్గించి రైతుల ఆదాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. మెరుగైన సేకరణ, మార్కెట్ లభ్యత కోసం సహకార సంఘాలను ఆధునిక రైతు సంఘాలతో అనుసంధానిస్తున్నారు. సుమారు 4,200 పీఏసీఎస్లకు తక్కువ ధరకే మందులు అమ్మే జన ఔషధీ కేంద్రాలు పెట్టేందుకు అనుమతులు లభించాయి. విధాన సంస్కరణలు సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచాయి. సహకార సంఘాలకు కార్పొరేట్ సంస్థలతో సమానంగా వ్యాపార వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గించింది. ఉపసంహరణ పరిమితిని పెంచుతూ నగదు ఉపసంహరణలపై టీడీఎస్ లేకుండా పరిమితిని 3 కోట్ల రూపాయలకు పెంచారు. పాడి పరిశ్రమ సహకార సంఘాల ద్వారా పాలు సేకరించే సామర్థ్యాన్ని రాబోయే 5 ఏళ్లలో 50% పెంచాలని వైట్ రెవల్యూషన్ 2.0 ప్రారంభించారు. ఇందులో మహిళల భాగస్వామ్యానికి పెద్దపీట వేశారు. ఈ వైవిధ్యీకరణ గ్రామస్థాయిలో నిత్యావసర సేవల లభ్యతను మెరుగుపరిచింది. నాణ్యమైన విత్తనాల కోసం భారతీయ బీజ్ సహకారీ సమితి లిమిటెడ్ BBSSL, ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్ NCOL, నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ NCEL వంటి జాతీయ సంస్థలను స్థాపించారు. BBSSL సహకార నెట్వర్క్ ద్వారా

0: భారత్ బీజ్ బ్రాండ్ పేరుతో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి సేకరణ పంపిణీని చేపడుతుంది. సేంద్రియ ఉత్పత్తుల సమీకరణ, సేకరణ, ధృవీకరణ, పరీక్ష, బ్రాండింగ్, మార్కెటింగ్ కోసం ఎన్సీఓఎల్ పనిచేస్తుంది. ఈ సంవత్సరం జూన్ నాటికి దీనిలో 14,286 సభ్య సహకార సంఘాలు ఉన్నాయి. ఎన్సీఈఎల్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సహకార సంఘాలు ఉత్పత్తి చేసిన మిగులు వస్తువులు, సేవలను ఎగుమతి చేయడానికి సహకరిస్తుంది. ఈ ఏడాది జూన్ నాటికి ఎన్సీఈఎల్ 38 దేశాలకు 6,295 కోట్ల రూపాయల విలువైన 15.4 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతులను నమోదు చేసింది. సహకార రంగం కేవలం వ్యవసాయానికి పరిమితం కాకుండా రవాణా రంగంలోకి కూడా అడుగుపెట్టింది. డ్రైవర్ల యాజమాన్యంలో నడిచే భారత్ టాక్సీ సహకార ప్లాట్ఫామ్ లక్షలాది మంది డ్రైవర్లు, కస్టమర్లతో మెట్రో నగరాల్లో విజయవంతంగా నడుస్తోంది. ప్రజలకు సరసమైన, సురక్షితమైన, నమ్మకమైన రవాణా సేవలను అందిస్తూనే డ్రైవర్లకు ఆర్థిక సాధికారత కల్పించడం దీని లక్ష్యం. ప్రస్తుతం భారత్ టాక్సీలో 6,37,000 మంది రిజిస్టర్డ్ డ్రైవర్లు, 35,77,000 మంది రిజిస్టర్డ్ కస్టమర్లు ఉన్నారు. ఈ సేవ ఢిల్లీ, ఎన్సీఆర్, గుజరాత్, లక్నో, చండీగఢ్, ముంబై, జైపూర్, కాన్పూర్లలో అందుబాటులో ఉంది. రాబోయే కొద్ది నెలల్లో రాంచీ, పాట్నా, గౌహతి, భోపాల్, కోల్కతా, ఇండోర్, నాగపూర్లలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
1: यूटिलिटी एग्रीगेटर कोऑपरेटिव को हम आगे आने वाले दिनों में विकास करने वाले हैं और दोनों प्रकार के इंश्योरेंस इप्को टोक्यो के प्रयोग को सफल करते हुए हम एक कोऑपरेटिव लाइफ इंश्योरेंस की कंपनी भी बनाने जा रहे हैं जो इंश्योरेंस के क्षेत्र में भी कोऑपरेटिव को बहुत आगे बढ़ाएगी. मित्रों, ये 5 साल एक प्रकार से इसका पल पल, दिन दिन, हर महीना, हर साल कोऑपरेटिव के इंफ्रास्ट्रक्चर को सैन सैन बढ़ाने में हमारे मंत्रालय ने सभी को साथ लेते हुए बहुत परिश्रम किया है.
0: సహకార రంగంలో వృత్తి నైపుణ్యాలు పెంచడానికి, పరిశోధనలు చేయడానికి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా త్రిభువన్ సహకార విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇది కింది స్థాయి సిబ్బంది నుంచి నాయకుల వరకు అందరికీ ఆధునిక నిర్వహణ పద్ధతుల్లో శిక్షణ ఇస్తుంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ కోఆపరేటివ్ ట్రైనింగ్, నాబార్డు ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఇవి సహకార సంఘాలలో పాలన, నాయకత్వం, నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేస్తాయి. సహకార సంఘాల వృద్ధికి ఆర్థిక వనరులను సమకూర్చడంలో నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్సీడీసీ కీలక పాత్ర పోషించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎన్సీడీసీ 1.55 లక్షల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయగా 1.27 లక్షల కోట్ల రూపాయలను విడుదల చేసింది. అలాగే 10,000 రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రోత్సాహక పథకం కింద ఈ సంవత్సరం మే నాటికి ఎఫ్పీఓలు, క్లస్టర్ ఆధారిత వ్యాపార సంస్థలకు 2,320 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నిరంతర ఆర్థిక సహకారం వివిధ రంగాలలో సహకార వ్యవస్థ విస్తరణను వేగవంతం చేస్తుంది. గడిచిన 5 సంవత్సరాలలో సహకార మంత్రిత్వ శాఖ సహకార సంఘాలను సమ్మిళిత వృద్దికి చోదక శక్తులుగా మార్చింది. పటిష్టమైన సంస్థలు, మెరుగైన సేవల పంపిణీ, విస్తృత డిజిటల్ వినియోగం క్షేత్రస్థాయి ప్రభావాన్ని పెంచాయి. విస్తరించిన మౌలిక సదుపాయాలు, మెరుగైన మార్కెట్ సదుపాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. సహకార సంఘాల నేతృత్వంలోని అభివృద్ది ద్వారా ఇప్పుడు మహిళలకు, రైతులకు మరిన్ని గొప్ప అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా ఉన్న సహకార సంఘాలను సాంకేతికత జోడించి గ్రామీణ వృద్ధి కేంద్రాలుగా మార్చడం ద్వారా భారతదేశ సహకార ఉద్యమం వ్యవస్థాగతంగా, ఆర్థికంగా అత్యంత బలోపేతమవడం ఎంతో అభినందనీయం. సహకారం ద్వారా సమృద్ది, భారత సహకార రంగంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: చెప్పి చెప్పి విసిగిపోయా.
1: ఏమైంది?
0: కొత్త కిట్ బ్యాగ్ కావాలి.
1: అయితే ముందు కెప్టెన్ తో చెప్పు, వినకపోతే మేనేజర్ తో.
0: కరెక్ట్.
1: అలాగే ముందు మీ బ్యాంక్ లో ఫిర్యాదు చేసి 30 రోజుల్లో జవాబు గాని పరిష్కారం గాని దొరకపోతే సిఎంఎస్ పోర్టల్ పై ఫిర్యాదు చేయండి. అంటే ముందు బ్యాంక్ తర్వాత సిఎంఎస్ పోర్టల్, లేకపోతే ఫిర్యాదు స్వీకరించబడదు. వెళ్దామా? ఇదిగో వచ్చేసింది కొత్త కిట్ బ్యాగ్. ఆర్బిఐ అంటుంది
2: ముందు మీ బ్యాంక్ తర్వాత ఆర్బిఐ ఓంబుడ్స్మన్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: నాణ్యతలో రాజీ లేదు,
5: ధరలో సాటి రాదు.
4: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
5: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎప్పుడు అల్చదా నెమలి పింఛమే ఝడిపిస్తే ప్రభంజనం ప్రజ్వలించదా నీ కాలి ధూళి ఆజ్ఞాపిస్తే తలుపులు తెరిపించు

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. విదేశీ కరెన్సీ డిపాజిట్ల సేకరణ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు చేపట్టిన ప్రచారం పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఆయా బ్యాంకుల అధిపతులతో సమావేశం కానున్నారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్లో 5 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ 3 దేశాల నుంచి భారత్కు పెట్టుబడులు, వాణిజ్యాన్ని పెంచే మార్గాలపై ఆయన ఆ దేశాల ప్రతినిధులతో చర్చిస్తారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం ఒక్కరోజే దాదాపు 35.2 కోట్ల మొక్కలను నాటింది. ఈ మేరకు తాము లక్ష్యంగా పెట్టుకున్న 35 కోట్లను దాటి మొక్కలు నాటినట్లు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు సుమారు 152.95 కోట్ల రూపాయల పనులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వైఎస్సార్ కడప జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో ఈ నెల 14వ తేదీ వరకు ప్రచార దృశ్యాలు, చిత్రాలను తప్పకుండా ప్రదర్శించాలని జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలు జారీ చేశారు. ప్రజా ఆరోగ్య సేవలను మెరుగుపరచడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన రోగులకు అండగా నిలవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో 73 మంది లబ్దిదారులకు 63 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. రాజకీయాల్లో మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు స్పూర్తిదాయక వ్యక్తి అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖపట్నంలో జరిగిన వెంకయ్య నాయకుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడితో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. సంస్కృత భాషాభివృద్ది, విస్తరణకు కార్యాచరణ రూపొందించే లక్ష్యంతో సంస్కృత మేధావుల సదస్సును ఈరోజు వడ్డేశ్వరంలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృత అకాడమీ అధ్యకులు ఆర్డీ విల్సన్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతురాని. పార్వతీపురం మన్యం జిల్లాలో ఓటర్ల ప్రత్యేక నిరంతర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు వైఎస్సార్ కడప జిల్లా

రాష్టంలోని అన్ని సినిమా థియేటర్లలో ఈ నెల 14వ తేదీ వరకు ప్రచార దృశ్యాలు చిత్రాలను తప్పకుండా ప్రదర్శించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలు జారీ చేశారు. ఎల్నినో కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి గాలిలో తేమ శాతం తగ్గుతుందని, మొక్కలు నీటి ఒత్తిడికి గురవుతాయని, దీనివల్ల ఆయిల్ పామ్ సాగుపై ప్రభావం ఉంటుందని ఏలూరు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సాజానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. పోలవరం జిల్లాలో ఓటరు జాబితాలో మార్పులు చేర్పులకు సంబంధించిన ఇంటింటి సర్వే సుమారు 98% పూర్తయిందని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. వచ్చే అక్టోబర్లో జరిగే తిరుమల స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ యానాంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు 1 లేదా 2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. విదేశీ కరెన్సీ డిపాజిట్ల సేకరణ కోసం ప్రభుత్వ రంగ బ్యాంకులు చేపట్టిన ప్రచారం పురోగతిని సమీక్షించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ఆయా బ్యాంకుల అధిపతులతో సమావేశం కానున్నారు. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 161 పాయింట్ల నష్టంతో 77407 వద్ద, నిఫ్టీ 63 పాయింట్లు నష్టపోయి 24143 వద్ద కొనసాగుతోంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి ఒంటి గంటకు వింటారు.

0: मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
2: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो.
5: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ. एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी. पेमेंट लिंक भी भेजा है.
4: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है. धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं.
5: सच?
4: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो. सतर्क रहें और ऑनलाइन ठगों से बचें.
5: समझ गया.

0: ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. దేశ సర్వతోముఖాభివృద్ధి వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
2: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన కోరింది. అమెరికా తమపై జరిపిన దాడులకు తాను ప్రతిగా జోర్డన్, కువైట్, బెహ్రెయిన్లో అమెరికా వ్యవస్థలపై దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇటలీకి చెందిన యానిక్ సినర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ప్రతి పౌరుడి జీవితంలో సర్వతోముఖాభివృద్ది సానుకూల మార్పును తెచ్చినప్పుడే అది దేశ ప్రగతికి సరికొత్త వేగాన్నిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకాన్ని పంచుకుంటూ, ఇదే స్ఫూర్తితో భారత్ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడానికి దేశం నిరంతరం కృషి చేస్తోందని మోదీ అన్నారు. మహిళల సంక్షేమం ఉండేలా చూడడం, యువతరాన్ని రక్షించి పెంపొందించడం దేశం ఐక్యత, భద్రత, శ్రేయస్సు, క్రమబద్దమైన పాలన

కోసం అవసరమైన ఏర్పాట్లను నిరంతరం చేయడం ప్రతి ప్రజాప్రతినిధి నిరంతర కర్తవ్యమని ఆ శ్లోకంలో తెలియజేసినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో ఈవేళ నుంచి రెండు కొత్త నేర నిరోధక చట్టాలు అమల్లోకి వచ్చాయి. సామాజిక వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు సంబంధించిన బిల్లుకు రాష్ట గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలియజేశారు. ఈ ఏడాది జూన్లో అసెంబ్లీ ద వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ బిల్ 2026, వెస్ట్ బెంగాల్ మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ అమెండ్మెంట్ బిల్ 2026 అనే కఠినమైన నేర నిరోధక బిల్లును ఆమోదించింది. ఇటువంటి బిల్లుల కారణంగా సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపైన, వ్యవస్థీకృత నేరాలపైన వేగంగా కఠినంగా చర్యలు తీసుకోవడానికి కొత్త చట్టాలు వీలు కల్పిస్తాయని రాష్ట ప్రభుత్వం చెప్పింది. నిరసనల పేరుతో హింసకు పాల్పడడం లేదా ప్రజాశాంతికి భంగం కలిగించడానికి సహించేది లేదని ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇదివరకే స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య రేపు దేశవ్యాప్తంగా సుమారు 668 కోట్ల రూపాయల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టులో తెలంగాణలోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ ఉంది. అస్సాంలోని బెల్తోలా, తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్, ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి, గుజరాత్లోని సురేంద్రనగర్, రాజస్థాన్లోని కోటా ఉద్యోగ్ నగర్ లో కూడా ఈఎస్ఐ ఆసుపత్రులు డిస్పెన్సరీలను ప్రారంభించనున్నారు. సనత్ నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో నూతన ఓపీడీ బ్లాక్ను ప్రారంభించేందుకు డాక్టర్ మాండవ్య స్వయంగా అక్కడికి వచ్చి మిగిలిన 6 ప్రాజెక్టులను వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారని కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్దిదారుల వైద్య అవసరాలు తీరుస్తాయని అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గాంధీనగర్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగే 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ గ్రూప్ సమావేశం ప్రారంభోత్సవంతో పాటు మొదటి అంతర్జాతీయ ఇన్వెస్టిగేటర్స్ క్రైమ్ కాంపిటీషన్ సదస్సులో పాల్గొంటారు. 2022 తర్వాత భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వి, 47 దేశాల చట్టాల అమలు సంస్థల ప్రతినిధులు, అనేక మంది ప్రముఖులు పాల్గొంటారు. ఇందులో భాగంగా అమిత్ షా ఏఐ ఆధారిత ఆర్థిక నేరాల దర్యాప్తు, క్రైమ్ సీన్ మేనేజ్మెంట్, భారత్లో మొట్టమొదటి మీడియా ఫారెన్సిక్ సెంటర్పై దృష్టి సారించే 3 సరికొత్త సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్లను కూడా ఆవిష్కరిస్తారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈవేళ నుంచి 17వ తేదీ వరకు స్పెయిన్, బెల్జియం, ఫిన్లాండ్ దేశాల్లో పర్యటించే ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలపై దృష్టి సారించి యూరప్తో భారత ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశమని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. తన పర్యటనలో మొదటి భాగంగా గోయల్ ఈరోజు స్పెయిన్లో పర్యటిస్తారు. అక్కడ ఆయన స్పెయిన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, సీఈఓఈ, ఐసీఈఎక్స్ స్పెయిన్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్లతో కలిసి జరిగే ఒక బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 14-15 తేదీల్లో బెల్జియంలో పర్యటిస్తారు. ఇండియా యూరోపియన్ యూనియన్ బిజినెస్ రౌండ్ టేబుల్కు ఆయన హాజరవుతారు. ఈ నెల 16-17 తేదీల్లో పీయూష్ గోయల్ ఫిన్లాండ్లో పర్యటిస్తారు. భారత్ ఆరోగ్య పరిశోధన రంగాన్ని బలోపేతం చేయడానికి, మార్గనిర్దేశం చేయడానికి ఒక వ్యూహాత్మక ఫ్రేమ్వర్క్ అందించే లక్ష్యంతో రూపొందించిన జాతీయ ఆరోగ్య పరిశోధన విధానం ముసాయిదాపై ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రజల సూచనలను ఆహ్వానిస్తోంది. ప్రజల ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా స్పందించే నమ్మకమైన, అందరినీ కలుపుకుని పోయే స్వయం సమృద్ద ఫలితాల ఆధారిత ఆరోగ్య పరిశోధన వ్యవస్థను పెంపొందించేందుకు ఈ విధానం కృషి చేస్తుంది. ఆరోగ్య రంగంలో ఫలితాలు మెరుగుపరిచేందుకు, సమానత్వం సాధించేందుకు అత్యున్నత ప్రమాణాలు గల నైతిక వినూత్నమైన పరిశోధనలను ప్రోత్సహించడం, కొత్త ఆరోగ్య ప్రాధాన్యతలను పరిష్కరించడం ఈ ముసాయిదా లక్ష్యం. వివిధ భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన చర్చలు, వారి నుంచి సేకరించిన సూచనలు, సిఫార్సులను చేర్చి ఈ ముసాయిదా విధానాన్ని తయారు చేశామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దీనిపై అభిప్రాయాలు, సూచనలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ వరకు గడువిచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 26వ తేదీన ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగంలో దేశ విదేశాల్లోని ప్రజలతో తన మనసులోని ఆలోచనలు పంచుకుంటారు. నెల నెల ప్రసారమయ్యే మన్ కీ బాత్ ప్రసంగాల పరంపరలో ఇది 136వ సంచిక. ప్రజలు ఈ కార్యక్రమానికి సంబంధించి తమ

చెల్లలు సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా తెలియచేయవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం ద్వారా ఆన్లైన్ లో కూడా తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ ను అనుసరించడం ద్వారా ప్రధానమంత్రికి నేరుగా తమ సూచనలు అందించవచ్చు. రాబోయే ఈ ఎపిసోడ్ కోసం సూచనలను ఈ నెల 24వ తేదీ వరకు స్వీకరిస్తారు. నీటి నిర్వహణలో దేశాన్ని స్వయం సమృద్దంగా మార్చేందుకు సమిష్టి కృషి అవసరమని పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భారద్వాజ్ చెప్పారు. న్యూఢిల్లీలో గ్రామ పంచాయతీల ద్వారా వాటర్ బడ్జెటింగ్, వాటర్ సెక్యూరిటీ ప్లానింగ్ అనే అంశంపై జరిగిన మాస్టర్ ట్రైనర్ల జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమం ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక ఉమ్మడి లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసినప్పుడే అర్థవంతమైన మార్పును సాధించవచ్చునని భరద్వాజ్ అన్నారు. దీన్ని ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించిన ఆయన, మంత్రిత్వ శాఖ గత దాదాపు 1.5 సంవత్సరాలుగా దీనిపై పనిచేస్తుందన్నారు. శిక్షణ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, ఇక్కడ నేర్చుకున్న విషయాలను తమ తమ ప్రాంతాల్లో నీటికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టడం ద్వారా అమలు చేయాలని వివేక్ భారద్వాజ్ ప్రతినిధులను కోరారు. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తమ ప్రస్తుత ఐ ఆపరేషన్లో భాగంగా జార్డన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై జరిగిన క్షిపణి డ్రోన్ దాడులు నిర్వహించినట్లు ప్రకటించింది. ఇరాన్ సైనిక లక్ష్యాలపై ఇటీవల అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగా తాను ఈ దాడులు జరిపినట్లు పేర్కొంది. ఈ ఆపరేషన్ జార్డన్లోని ప్రిన్స్ హసన్ ఎయిర్బేస్, బహ్రెయిన్లోని షేక్ ఈసా ఎయిర్బేస్, కువైట్లోని అలీ అల్ సలాం అహ్మద్ అల్ జబర్ ఎయిర్బేస్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలియజేసింది. తాము జరిపిన దాడుల్లో ఇంధన డిపోలు, మందుగుండు సామాగ్రి నిల్వ కేంద్రాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఐఆర్జీసీ ప్రకటించింది. అలాగే హోర్ముజ్ జలసంధిలో అమెరికా మరిన్ని సైనిక చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది. అంతర్జాతీయ సముద్ర వాణిజ్యానికి ఆటంకం కలిగించే టెహరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు నిన్న ఇరాన్లోని పలు ప్రాంతాల్లో డజన్ల కొద్దీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైనిక వ్యవస్థ సెంట్కామ్ పెద్ద ఎత్తున దాడులను ప్రారంభించిన నేపథ్యంలో ఇరాన్ ఈ విధంగా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. వింబుల్డన్ టెన్నిస్ లో టాప్ సీడ్ ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ పురుషుల సింగిల్స్ టైటిల్ నిలబెట్టుకున్నారు. నిన్న రాత్రి ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ లో జరిగిన ఫైనల్లో రెండవ సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరేవ్ ను సిన్నర్ 6-7, 7-6, 6-3, 6-4 గేమ్స్ తేడాతో ఓడించారు. సిన్నర్ కు ఇది వరుసగా రెండో వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ కాగా మొత్తంగా 5వ గ్రాండ్ స్లామ్ విజయం, వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను విజయవంతంగా కాపాడుకున్న 10వ ఆటగాడిగా సిన్నర్ నిలిచారు. విశేషాలు మరొకసారి. దేశ సర్వతోముఖాభివృద్ది వల్ల ప్రతి వ్యక్తి జీవితంలో మార్పులు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు 11వ ఇంటర్పోల్ డిజిటల్ ఫోరెన్సిక్ నిపుణుల సమావేశంలో పాల్గొంటారు. జాతీయ ఆరోగ్య పరిశోధన విధాన ముసాయిదాపై ప్రభుత్వం ప్రజల స్పందన, సలహాలు, సూచనలు కోరింది. ఇటలీకి చెందిన యానిక్ సిన్నర్ వింబుల్డన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను వరుసగా రెండోసారి గెలుచుకున్నారు. నిన్న రాత్రి జరిగిన ఫైనల్లో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ ను ఓడించి సిన్నర్ టైటిల్ గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతిరాని. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునీకరణకు సుమారు 152.95 కోట్ల వ్యయంతో బ్యారేజీలోని 117 వరద గేట్ల మార్పిడి పనులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు బనకచర్ల అనుసంధానానికి సంబంధించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి కోరారు. ఫారం సమర్పణకు రేపే చివరి తేదీ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, ఓటర్లు తమ వివరాలను ధృవీకరించుకోవడంతో పాటు అవసరమైన పత్రాలను జతచేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల

అధ్యాపకుల కోసం ప్రత్యేక ఫ్యాకల్టీ అభివృద్ది కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆసక్తిగల అధ్యాపకులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని, ముందుగా నమోదు చేసుకున్న వారికే తొలి ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక జరుగుతుందని నిర్వాహకులు సూచించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారు. ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో చిత్తూరు జిల్లాకు సుమారు 20,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే 7,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 126 పాయింట్ల లాభంతో 77,692 వద్ద, నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 24,229 వద్ద కొనసాగుతోంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

ముద్దు బిడ్డ చిత్రానికి సుశీల గారు ఆలపించిన ఆరుద్ర గీతం విన్నారు.

ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోలో సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. బాలికల విద్యాభివృద్దికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని సూచించిన రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పిచ్చుకలంక వద్ద ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. దెబ్బతిన్న 117 గేట్ల స్థానంలో కొత్త గేట్ ఏర్పాటుకు 152.95 కోట్ల రూపాయలు వ్యయంతో చేపడుతున్న పనులను ప్రారంభించారు. తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం పిచ్చుకలంక గ్రామంలో కొత్తపేట నియోజకవర్గ రైతులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. కోనసీమ జిల్లా పర్యటన అనంతరం ఆయన ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును చేరుకుని ఎర్త్కమ్ రాక్ఫిల్, ఈసీఆర్ఎఫ్ పనులు, పవర్హౌస్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ మత్స్యకారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఫిషింగ్

0: కేంద్రాలు, పోర్టులను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. రాయితీతో పడవలను, చేపల వేట సామగ్రిని అందజేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఈరోజు 9 రూపాయల ఆయిల్ సబ్సిడీ సక్రమంగా అందిస్తూ 3000 లీటర్లు పెద్ద బోట్లకి, 300 లీటర్లు చిన్న బోట్లకి ఇచ్చి ఆ సబ్సిడీ కూడా సకాలంలో రిలీజ్ చేస్తూ బడ్జెట్ లో నిధులు కేటాయిస్తూ ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. 3256 కోట్ల రూపాయలతో 9 ఫిషింగ్ హార్బర్లు, 157 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ 8 సెంటర్స్ ని కూడా కంప్లీట్ చేస్తున్నాం. ప్రధానమంత్రి మత్స్య సమృద్ది యోజన కింద 4560 ట్రాన్స్పాండర్ని అందించడం జరిగింది. 816 పడవలు అలాగే వలల్ని వాళ్ళందరికి కూడా అందించడం కూడా జరిగింది. దగ్గర 9 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద మరి 2 సంవత్సరాల్లో ఎవరైతే ప్రమాదంలో నష్టపోయిన వాళ్ళకి అందించడం కూడా జరిగింది.
0: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో రాష్ట మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎస్ సవిత ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా 60 లక్షల వ్యయంతో నిర్మించిన ఎస్టీ కాలనీ అప్రోచ్ రోడ్ను ప్రారంభించారు. అనంతరం జ్యోతిబాపులే బాలికల పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, బాలికల విద్యాభివృద్దికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. విద్య, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. రాష్టంలో పారిశ్రామిక అభివృద్దికి మరో కీలక ముందడుగు పడిందని విజయనగరం జిల్లాలో బెరీ అల్లాయ్స్ సంస్థ 1200 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ఆయన స్పందిస్తూ, ఈ ప్రాజెక్టు ద్వారా 813 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు విలువ ఆధారిత ఉక్కు ఉత్పత్తి పెరిగి దేశీయ ఉక్కు తయారీ రంగానికి మరింత బలం చేకూరుతుందని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన, వ్యాపార సౌలభ్యం, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలను అమలు చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వ కృషి ఫలితంగానే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు బనకచర్ల అనుసంధానానికి సంబంధించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యంతర ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. ప్రధాన పిటిషన్లో సాంకేతిక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దిన తర్వాతే విచారణ చేపట్టగలమని ధర్మాసనం తెలిపింది. లోపాలు సవరించిన అనంతరం కేసులోని ఇతర అంశాలను పరిశీలిస్తామని పేర్కొంది. పిటిషన్పై విచారణ చేపట్టకుండానే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హత కలిగిన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు. ఫారం సమర్పణకు రేపే చివరి తేదీ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ, ఓటర్లు తమ వివరాలను ధృవీకరించుకోవడంతో పాటు అవసరమైన పత్రాలు జత చేయాలని సూచించారు. సహాయం కోసం సంబంధిత బూత్ లెవెల్ అధికారి బీలువను సంప్రదించాలని తెలిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును పరిరక్షించుకునేందుకు గడువులోపు తమ వివరాలను అందజేయాలని పురంధేశ్వరి సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ పంట కాలంలో చిత్తూరు జిల్లాకు సుమారు 20,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమైన అంచనా వేయగా, ఇప్పటికే 7,000 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఎరువుల పంపిణీపై రైతులకు అవగాహన కల్పించేందుకు చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పంటలో నమోదైన సాగు విస్తీర్ణం ఆధారంగానే ప్రతి రైతుకు ఎరువుల కోటాను నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు తమ అవసరాన్ని బట్టి కేటాయించిన కోటా మేరకు ఒకేసారి లేదా విడతల వారీగా ఎరువులను పొందవచ్చని కలెక్టర్ తెలియజేస్తూ,
2: ఫర్టిలైజర్ అవైలబిలిటీ ప్రతి చోట చేయాలి. రెండోది తర్వాత ఎవరెవరు ఫర్టిలైజర్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్క మనిషి కరెక్ట్ రికార్డ్ ఏర్పాటు చేయాలి. మూడోది ప్లస్ 4 మిస్యూజ్ ప్రివెంట్ చేయాలి. సో ఈ 4 ఆబ్జెక్టివ్స్ తో ఒక ఏపీఏఐఎంఎస్ సిస్టమ్ గత ఒక 2 నెలల నుంచి ప్రారంభం చేయడం జరిగింది. సో ఈ ఏపీఏఐఎంఎస్ సిస్టమ్ అంటే ఏమిటి, ప్రతి ఒక్క రైతులకి ఈ పంట బట్టి ఒక కోట ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఆ కోట బట్టి మీరు ఆ సీజన్ లో ఎప్పుడైనా మీరు ఆ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఓటీపీ ద్వారా గానీ బయోమెట్రిక్ ద్వారా గానీ ఒక ఫార్మర్ అథెంటికేట్ చేస్తారు. ఫార్మర్స్ ఒక చోట తీసుకుంటే వేరే చోట తీసుకోవడానికి వీలుండదు.
0: నంద్యాలలోని నెహ్రూ నగర్లో ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శివరి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో సుమారు 15,000 రూపాయల విలువైన క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ముందస్తు పరీక్షల ద్వారా క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందే అవకాశం ఉంటుందని ప్రజలు

0: ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలియజేస్తూ,
1: 60 సంవత్సరాలే కాదు, ఇప్పుడు చిన్న చిన్న వయసు వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. మనం టెస్ట్ చేయించుకోవాలి, ఏదన్నా ఉన్నా కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మంచి అవగాహన ఉంటే మాత్రము ఈ క్యాన్సర్ ని నివారించవచ్చు. మన నంద్యాల నియోజకవర్గంలో చాలా ఎక్కువగా ఉన్నాయి క్యాన్సర్లు. ఆ క్యాన్సర్ ని నివారించాలి ఒక మంచి ఉద్దేశంతో బసవతారకం హాస్పిటల్ వారు, అట్లే వైద్య బృందము, ఆ ప్రతి ఒక్కరికి కూడా అధికారులు, అలాగే ఈ రోజు పిహెచ్సి దగ్గర వెంట ఉన్నాము, అందరూ కూడా ధైర్యంగా టెస్ట్ చేయించుకోండి.
0: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులు, వాటి పరిష్కారానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. పీజీఆర్ఎస్ సేవలను జిల్లా స్థాయితో పాటు మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిల్లో కూడా నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ప్రజలు తమ ఫిర్యాదులను సంబంధిత కార్యాలయాల్లో నేరుగా సమర్పించడంతో పాటు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ meekosam.ap.gov.in ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సూచించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించనున్నారు. అలాగే అదే ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడిన కారి చిన్నాను కూడా జగన్మోహన్ రెడ్డి పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని టీటీడీ వెల్లడించింది. అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు శిలాత్వరణం వరకు క్యూ లైన్లలో వేచి ఉన్నారని తెలిపింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేశామని, నిన్న ఒక్కరోజే 90,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని పంచాయతీల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణ పనులకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్న గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. బాలికల విద్యాభివృద్దికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని సూచించిన రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

అసహాయతలు దడదడలాడి హృదయ మృదంగ ధ్వానం. నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం. ఎడారి బ్రతుకున నిత్యం చస్తూ సాగే బాధల బిడారు. దిక్కు మొక్కు తెలియని దీనుల వ్యథార్థ జీవన స్వరాలు.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. రాజమహేంద్రవరంలో ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల పునరుద్దరణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రారంభించారు. పునరుద్దరణ పనుల శిలాఫలకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు. బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వచ్చే ఏడాది జూన్ నాటికి కొత్త గేట్ల బిగింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి పంటకు సాగునీరు అందాలని, శివారు ప్రాంత భూములకు సైతం ఒక్క నీటిబొట్టు కూడా వృధా కాకుండా సాగునీరు అందించేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వంశధార నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. నిమ్మాడ్లోని క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో ఈరోజు ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్ పత్రాన్ని సమర్పించాలని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కోరారు. ఫారం సమర్పణకు రేపే చివరి తేదీ అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలియజేశారు. రాష్టంలో పారిశ్రామిక అభివృద్దికి మరో కీలక ముందడుగు పడిందని, విజయనగరం జిల్లాలో బెరీ అల్లాయిస్ సంస్థ 1200 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ఆర్ శ్రీకుమార్ యాదవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 813 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రకాశం జిల్లా శంగరాయకొండలో రాష్ట మంత్రులు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఎస్ సవిత ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎస్టీ కాలనీ అప్రోచ్ రోడ్డును ప్రారంభించారు. అనంతరం జ్యోతిబాపుల్లి బాలికల పాఠశాల నిర్మాణానికి ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ బాలికల విద్యాభివృద్దికి రాష్ట ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషక్త కిశోర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల నుంచి స్వీకరించిన వినతులు, వాటి పరిష్కారానికి వివిధ శాఖలకు చెందిన అధికారులు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు బనకచర్ల అనుసంధానానికి సంబంధించిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యంతర ఇంజంక్షన్ ఉత్తర్వులు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనను జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 20 గంటల సమయం పడుతోందని టీడీడీ వెల్లడించింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ పూర్తయిన వెంటనే సెప్టెంబర్ నెలాఖరులో లేదా అక్టోబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, పార్టీ శ్రేణులు సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు కుటుంబ ప్రభుత్వం కృషి చేస్తోందని హోంమంత్రి వంగన్పుడి అనంత తెలిపారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026లో భాగంగా జూలై 15 నుంచి ఆగస్టు 29 వరకు నిర్వహించనున్న క్రీడా పోటీలకు సంబంధించిన గోడపత్రికను అనకాపల్లిలో మంత్రి ఆవిష్కరించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు మిషన్ మార్చ్ ఎస్ఎస్సి 2027 కార్యాచరణకు విద్యాశాఖ ఉపక్రమించింది. మొదటి విడతగా ఈ నెల 13 నుంచి నవంబర్ 30 వరకు పాఠశాలల్లో అమలు పరచనుంది. రోజు సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ఉంటాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వీబీజీ రామ్చి పథకం అమలుకు మొదటి 3 నెలల కోసం 3710.19 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చించనుంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల వాటాలతో కలిపి నిధుల వ్యయానికి సంబంధించి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ బీఆర్ఓ విడుదల చేసింది. రాష్ట వ్యాప్తంగా 355 మంది జూనియర్ లెక్చరర్ జేఎల్లకు రాష్ట ప్రభుత్వం డిగ్రీ లెక్చరర్లుగా ఉద్యోగోన్నత కల్పించింది. జోన్ 1లో 78, జోన్ 2లో 75, జోన్ 3లో 31, జోన్ 4లో 171 మందికి ఈ అవకాశం లభించిందని ప్రకటించింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శిగా జి వీరపాండ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఎంఎస్ఐడిసి వైస్ చైర్మన్గా, ఎండీగా, డ్రగ్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ జనరల్గాను ఆయనకు అదన బాధ్యతలు అప్పగించింది. ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా రేణుగుంట మండలంలోని పంచాయతీలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఐఆర్ నమోదుకు ఈరోజు రేపు మాత్రమే గడువు ఉన్నందున ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. తిరుమలలో వచ్చే అక్టోబర్లో జరిగే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాద పద్మనాభం సేవల కోటాను ఇందిన 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు ప్రసారమవుతాయి.

Hi dear friends, welcome to Vanilla program with me, your RJ Chetan. చిన్న చిన్న నీటి బిందువులు కలిసి ఒక పెద్ద సముద్రాన్ని తయారు చేస్తాయి అనే ప్రసిద్ధి నానుడింది. అంటే అర్థం, మీరు కొద్ది సమయంలో చిన్న మొత్తంలో మొదలుపెట్టి దీర్ఘకాలం ఒక పెద్ద మొత్తాన్ని ఆదా చేయొచ్చు. ఆదాయాన్ని ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించేవారు బాగా పొదుపు చేయగలరు. మీరు ఎంత సంపాదిస్తున్నారు అనేది విషయం కాదు, ఎక్కువ ఇబ్బంది పడకుండా ఎంత ఆదా చేస్తున్నారనేదే లెక్క. ఏదైనా సరే, ముందు ఒక బడ్జెట్ తయారు చేసుకొని ఖర్చుల ప్రణాళిక వేసుకొని ఒక డైరీని ఏర్పాటు చేసుకోవాలి. మీరు దీనికి సంబంధించి సాంకేతిక పరమైన ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అది మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. మనం సాధారణంగా చిన్న చిన్న ఖర్చులను లెక్క చేయము, కానీ చివరకు అవి కొంతకాలానికి పెద్ద మొత్తమయ్యి ఇబ్బంది పెడతాయి. ఇక్కడ మీరు పట్టించుకోకుండా ఉండకూడని కొన్ని డబ్బు ఆదా చేసే సలహాలు మీకోసమే చేతంతో వెన్నెల ప్రోగ్రాంలో. ఫస్ట్, కిరాణా బడ్జెట్ వేసుకుందామండి. మనము మీకు కావాల్సిన సరుకుల జాబితాను తయారు చేసుకొని బడ్జెట్ వేసుకోండి, లేదా మీరు చివరకు అవసరం లేని వస్తువులు కూడా కొంటారు. ఒక జాబితా తయారు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల అవసరం లేని వస్తువులను కొనకుండా ఉండొచ్చు. పండుగ సీజన్లో లేదా అతిథులను ఆహ్వానించినప్పుడు ఒక జాబితాను పరిగణనలోకి తీసుకోవాలి. దాని ప్రకారమే కొనుగోళ్లు చేయడం మంచిది. ఆన్లైన్ విడిగా కొనేవాటితో కంపేర్ చేసుకోండి. మీరు ఆన్లైన్ లేదా విడిగా కొనేవాటికి కొంత తేడా ఉంటుంది. మీరు కొనాలి అనుకునే వస్తువులను ఏవైనా ఎక్కువ తగ్గింపు ధరలున్నాయేమో పోల్చుకొని చూసుకోండి. అంతేకాకుండా, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటే ఒక ధర మాత్రమే కాకుండా ఆన్లైన్లో రివ్యూ కూడా చూడండి. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆన్లైన్లో అప్పుడప్పుడు ఆఫర్లు వస్తూ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకోండి. మీరు మెడిసిన్స్ కొనేటప్పుడు మీ బిల్పై డిస్కౌంట్ వచ్చే ఫార్మసీ దుకాణాలలో కొనుగోలు చేయండి. ఈ ఫార్మసీలలో కొనుగోలు చేయడం వల్ల మరో ప్రయోజనం ఏమిటంటే మీ మందులను ట్రాక్ చేసుకోవచ్చు, మీకు అవసరమైన జాబితాని డౌన్లోడ్ చేసుకోవచ్చు, వారు మీకు ఒక లాగిన్ ఐడి ఇస్తారు. అంతేకాకుండా ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు కూడా ఇది కొంతమంది కార్పొరేట్ ఉద్యోగులకు అవసరమవుతుంది. ఇకపోతే ఎంటర్టైన్మెంట్కి వచ్చేదానికి ఇంకొక షెడ్యూల్ వేసుకోవాలి. నిజంగా విశ్రాంతి కావాలంటే డిన్నర్ లేదా మూవీకి వెళ్ళాలి అనుకుంటే గాబరా పడి వెళ్ళవద్దు. ఏ రెస్టారెంట్లో తగ్గింపు ఆఫర్లు ఉన్నాయో ఈ ఆఫర్స్ని ఒక్కసారి రివ్యూ చేసుకోండి. ఆ వెబ్సైట్స్ పరిశీలించండి. మీరు సినిమా టికెట్స్ బుక్ చేసే ముందు ఆపరేటర్ ఏవైనా కార్డ్స్పై ఆఫర్స్ పెడతాడేమో తెలుసుకోండి. కొన్ని బ్యాంకులకు వీటితో టైఅప్ ఉంటుంది, మీకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. ఇక్కడ ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సేవింగ్కి సేవింగ్ కూడా ఉంటుంది. మీరేదైనా పెద్ద వస్తువు మంచిది కొనుగోలు చేయాలంటే ఆఫర్ల కోసం ఎదురు చూడండి. పండుగ సీజన్స్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. పండుగ సమయాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులపై చాలా పెద్ద ఆఫర్లుంటాయి. కొన్ని ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. పెద్ద వస్తువులు కొనేటప్పుడు క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తక్కువ ఉంటుంది కదా అని ఏదో అన్బ్రాండెడ్ తీసుకుంటే మళ్ళీ వాటి రిపేర్ ఖర్చు, అవి ఎంతకాలం సాగుతాయో మీకు తెలియదు. సేవింగ్

0: దీంట్లో ఇంకొక టిప్ ఏంటంటే, అవసరం లేని వస్తువులను అమ్మడం డబ్బు సంపాదించడానికి ఇదో మంచి పద్ధతి. కొంతమంది అనవసరపు వస్తువులను అమ్మి డబ్బు సంపాదిస్తారు. అయితే వస్తువులను అమ్మేటప్పుడు తెలివి అవసరం. ఇటీవల కొన్ని వెబ్సైట్స్ పాత వస్తువులను అమ్మడానికి యూజర్ ఫ్రెండ్లీ సైట్స్ చేసింది.
1: When

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. క్రెడిట్ కార్డ్ ఎమర్జెన్సీలోనే వాడండి. ఎస్, ఇది ప్రతి ఒక్కరికి చెప్పే అత్యంత సాధారణ చిట్కా. తక్కువ పరిమితి గల క్రెడిట్ కార్డులను ఉపయోగించడానికి ప్రయత్నించండి. చాలా కష్టం అని మీరు గమనించే ఉంటారు. క్రెడిట్ కార్డులను వాడకపోవడానికి ప్రధాన ఉద్దేశం, క్రెడిట్ కార్డ్ నుండి ఎక్కువ ఆదా చేయాలంటే మీ క్రెడిట్ పాయింట్లను ట్రాక్లో ఉంచితే అవసరమైనప్పుడు వాటిని వాడుకోవచ్చు. పెట్రోల్ బంక్స్లో, ఫ్యూయల్ స్టేషన్స్లో సర్చార్జ్ అప్లై కాని వాటికి కార్డ్ ఉపయోగించడం మంచిది. యూజ్ యువర్ కార్ అండ్ అదర్ లగ్జరీ ఐటమ్స్ జుడిషియస్లీ. సాధ్యమైనంత వరకు కార్కి బదులు బైక్ని వాడండి, లేదా దగ్గరలో అయితే నడిచి వెళ్ళడం ఇంకా మంచిది. నడవడం అనేది అన్నిటికంటే ఇంకా మంచిది. తక్కువ దూరాలకు నడక మార్గాన్ని ఎంచుకోండి. ఇందుకు మీరు సమయపాలన పాటించడం అవసరం. మనం ఈ చిన్న చిన్నవి అనుకుంటాం కానీ ఇవి ఫ్యూయల్ని చాలా సేవ్ చేస్తాయి. అంతేకాకుండా మీ హెల్త్కి కూడా చాలా మంచిది. మీ డబ్బును ఒక పని కోసం, మీ ఆదా కోసం పెట్టుబడి పెట్టండి. దేర్ ఆర్ మెనీ బ్యాంక్స్ విచ్ ప్రొవైడ్ ఆటో స్వీప్ ఫెసిలిటీ. అంటే మీ అకౌంట్ కొంత మొత్తాన్ని నిర్దేశిస్తే దానంతటదే ఆ మొత్తం డబ్బు ఫిక్సడ్ డిపాజిట్ ఖాతాలోకి మళ్లింపబడుతుంది. బ్యాంకులు ఏర్పాటు చేసిన ఎఫ్డీలపై వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని మనం పొందొచ్చు. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఆర్థిక పరమైన సమాచారం తెలుసుకుంటే మీరు బ్యాంక్ డిపాజిట్లు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా, లేదా డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఏవైనా ఆఫర్స్ ఉన్నాయా అనే అనేక మార్గాలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ఏదైనా ఆర్థిక వస్తువు కొనుగోలు చేసే ముందు ఆ డాక్యుమెంట్ జాగ్రత్తగా చదివి సరైన రీతిలో పెట్టుబడి పెట్టండి. ఆల్ దిస్ విల్ హెల్ప్ యూ ఇన్ ద లాంగ్ రన్ ఇన్ యువర్ ఫైనాన్షియల్ హెల్త్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంక్రీజింగ్ యువర్ ఫైనాన్సెస్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద మూమెంట్ ఓన్లీ విత్ ద ప్రామిస్ దట్ ఐల్ గెట్ బ్యాక్ టు యూ విత్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ బాయ్. మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు కాల్ లేదా మెసేజ్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. ఫోన్ నంబర్ మరోసారి 9515227039. మీరు మాకు మెయిల్ చేయాలనుకుంటే మా మెయిల్ ఐడి feedback@gmail.com. మెయిల్ ఐడి మరోసారి feedback@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ మీడియా.

0: ఈనాటి వనితలోకం స్త్రీల కార్యక్రమంలో మర్యాద కథానిక, ఆ తర్వాత కుటుంబం అంటే స్వీయ కవితలు ప్రసారమవుతాయి. సమర్పణ శ్రీమతి ఎంఎస్ అశ్వర్థ లక్ష్మి. ముందుగా మర్యాద శ్రీమతి ఎంఎస్ అశ్వర్థ లక్ష్మి గారి కథానిక విందాం.
1: శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు మీరు మర్యాద కథను వింటారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైన లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నాన్న గొంతులో అందశ్రీ కవిత, ఆ గొంతులో ఓ ఆవేదన, బాధ, దుఃఖం, తరువాత అనాయాసేన మరణం శ్లోకం చెప్పుకుంటూ ఉండేవారు. మొదట్లో గమనించలేదు కానీ ఈ రెంటికి ఏమైనా సంబంధం ఉందా అనిపించేది. నాన్న ఏమైనా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారా మనసులోనే ఆలోచించుకుంటున్నాడు పవన్. కానీ మరణం గురించి అని మాత్రం అర్థమైంది. మరణం గురించి ఓ చిన్న కథ కూడా చెబుతూ ఉండేవారు. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ ఉన్నారట. బయట వీధిలో చావు మేళం, డప్పుల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయట. శవం ఊరేగింపు వెళుతూ ఉంది అన్నమాట. మొదటివాడు ఉండు, ఏదో చావుమేళం వినిపిస్తుంది, ఆ చచ్చినవాడు స్వర్గానికి వెళతాడా నరకానికి వెళతాడా చూసొస్తాను అన్నాడట. రెండో స్నేహితుడు చాలా ఆశ్చర్యపోతూ మనిషి స్వర్గానికి వెళతాడా లేక నరకానికి వెళతాడా తెలుసుకోవడం అంత సులభమా, చూస్తే తెలుస్తుందా అని అడిగాడు. ఇందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది? పోయిన వ్యక్తి వెనకాల వెళ్లే జనాన్ని బట్టి చెప్పవచ్చు. ఆ వ్యక్తి మంచోడైతే వెనకాలే జనం ఉంటారు, లేకపోతే జనం ఉండరు. మంచోడైతే స్వర్గానికి వెళతాడు, లేకపోతే నరకమే అన్నాడట. కానీ కరోనా తరువాత జీవితం నిర్వచనాలు, చావు నిర్వచనాలు మారిపోయాయి. ఉమ్మడి కుటుంబాలు పోయి వ్యస్త కుటుంబాలు వచ్చాక జీవితం నిర్వచనాలు కూడా మారిపోయాయి. ఓసారి నాన్న మిత్రుడితో అన్నమాట చెవులలో పడ్డాయి. మరణం సరే, తరువాత చివరి ప్రయాణం మాట ఏమిటి? మనిషి జన్మకు ఓ మర్యాద వద్దా, ఓ వీడ్కోలు వద్దా అని. ఏమిటి, చావు తర్వాత ఎవరు చూడొచ్చారో అంటావా? నిజమే, చూడరు. కానీ మానవత్వంపై ఓ నమ్మకం, భరోసా ఉంటే తృప్తిగా చచ్చిపోతాం కదా అని చాలా బాధపడ్డారు. నిజానికి మరణం గురించి నాన్నతో మాట్లాడటం చాలా డెలికేట్గా అనిపిస్తుంది. నాన్నను చూస్తుంటే నాకు బాగా తెలిసిన నాన్న మనస్థితి ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తుంటే చావు వార్త వినగానే స్తబ్దత, శూన్యంగా అనిపించడం, ఒంటరితనం, అలజడి, జారిపోతున్న ధైర్యం, ఎన్ని ప్రవచనాలు వినడం, ఖాయం కాదు శాశ్వతము, వీడుము సుమా మమకారము అని అన్నీ అర్థమవుతూనే ఉంటాయి. కానీ ఈ మనసు ఏ విధంగా నాన్నకు తృప్తి కలిగించాలి? పవన్ మనసులో ఆలోచన తరంగాలు. ప్రతిరోజు పవన్ నాన్న, నాన్న ఫ్రెండ్ శంకరం ఫోన్లో శుభోదయం మెసేజెస్, మాట్లాడు

ఆడుకోవడం, వాకింగ్ వెళ్ళడం చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు, ఒకరిని ఒకరు చూసుకోకుండా ఉండలేరు. ఇద్దరూ డబ్బు కన్నా విలువలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఎంతో హుందాగా ప్రవర్తన, ఇతరులను నొప్పించకుండా ఉండటం, ఒకే విధమైన ఆలోచన విధానము వారి స్నేహము దీర్ఘకాలం సాగేలా చేసింది. ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు అన్ని దశలలో ఒకరిని విడిచి ఒకరు ఉండలేదు. ఈ మలి వయస్సులో ఆంటీ మరణం, అంకుల్ కొడుకు వాడు పవన్ ఫ్రెండే భూషణ్ అమెరికాలో ఉండటం వలన ఇంకా శ్రద్ధ చూపేవాడు. అసలు శంకరం ప్రసక్తి వస్తే నాన్న ఎంతో భావేవాసానికి లోనయ్యేవాడు. ఎన్నో సంఘటనలు చెప్పేవాడు నాన్న. నా అన్న మనిషి పక్కన ఉండాలిరా, ఆ మనిషి శంకరం, ఆ మనిషి వాడేరా అనేవారు. ఇంకా చాలాసార్లు చెప్పిన సంఘటన, తాతగారు, మీ తాతగారు అంటే మా నాన్న చనిపోయినప్పుడు బంధువులంతా వచ్చి మొక్కుబడి ఏడ్పులు ఏడ్చి ఏదో తిండి తిప్పలు పడి సమయం మించింది కాబట్టి దహనం మరునాడే అని ఎవరిదారిన వారు పోతే, ఉన్నవారు కూడా ఏదో మూలలో కునికిపాట్లు పడుతూ జోగుతుంటే, రేయ్ శవం పక్కన నేను ఒక్కడినే పుట్టెడు దుఃఖంతో రా, నాన్న గొంతు గద్గదమైంది. అప్పుడు నా పక్కన వాడేరా రాత్రంతా. అదికాక వాడి కొడుకు పెళ్లి నిశ్చయమైంది, చావు ఇంటికి వెళ్ళకూడదు అని అంటారు. కానీ వాడేమన్నాడో తెలుసా, రేయ్ మళ్ళీ నాన్న మొహం చూడగలనట్రా, నిన్ను ఒంటరిగా వదులుతానట్రా అని. ఉదయం అవగానే అందరూ వచ్చారు. అన్ని తంతులు జరిగిపోయాయనుకో, నాన్న చెప్పింది విన్నాక స్నేహం గొప్పదనమే కాదు, ఆచారాలు కన్నా మనిషితనం కనిపించి పవన్ హృదయంలో ఆ సంఘటన హత్తుకుపోయింది. డిసెంబర్ అంటే చలే కాక సెలవులు. ఇతర దేశాలలో ఉండేవాళ్ళు క్రిస్మస్ సెలవులు వాడుకుంటూ కొన్ని సెలవులు పెట్టుకుని వస్తూ ఉంటారు. బంధువుల రాకపోకలు, ఆంగ్ల సంవత్సరాది అయినా అదే మన న్యూఇయర్ అన్నంత వేడుకలు, షాపింగ్లు, బహుమతులు. శంకరం అంకుల్ ఇంట్లో సందడి మొదలు. భూషణ్ వస్తున్నాడని అంకుల్ ఉత్సాహంగా ఉన్నారు. ఆస్మాతో ఇబ్బంది పడుతూ కూడా పనులు ఏర్పాట్లు చూస్తున్నారు. ఈసారి చలి చాలా ఎక్కువగా ఉంది అన్నారు. ప్రతి సంవత్సరం ఎండైనా చలి అయినా ఇదే మాట అనుకుంటూ ఉంటాం. ఈరోజు ఉదయం శంకరం అంకుల్ నుండి నాన్నకు మెసేజ్ రాలేదు. వెళ్ళి చూస్తే శంకరం అంకుల్ ఇక లేరు. వెంటనే భూషణ్కు ఫోన్ చేసి తెలిపాడు పవన్. ప్రయాణం ప్రీఫోన్ చేసుకుంటాడని ఓ క్షణం నిశ్శబ్దం. తరువాత చెప్పలేక చెప్పాడు. టికెట్స్ బుక్ అయినా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు కొత్త రూల్స్ ఫిబ్రవరి మార్చిలో ఇస్తున్నారట. ఇలా అయితే రిటర్న్ జర్నీ, ఉద్యోగం ప్రాబ్లం అవుతాయి, పిల్లల చదువులు, ఇంటి లోన్లు ఇంకా ఎన్నో. రే అసలు వచ్చేది సందేహమేరా, నిదానంగా నాన్నకు చెబుదామని, డిసప్పాయింట్ అవుతారని. అదీకాక మంచు చాలా ఎక్కువగా ఉంది, ఫ్లైట్స్ కూడా అంటూ ఏదో చెబుతూనే ఉన్నాడు. అర్థమైంది వాడు రాలేడని. నాన్నను చూశాడు పవన్. ఆయన మనసులో ఎన్ని తుఫాన్లు అయినా ఎంతో నిబ్బరంగా వాడు నేను కళ్ళను దానమిచ్చాం, ఆ ఫార్మాలిటీస్ చూడాలి అన్నారు. కళ్ళను దానమిస్తే ఇద్దరికి చూపు వచ్చేలా చేయొచ్చట, అంటే ఇద్దరికి జీవితం ఇచ్చినట్లేగా. మధుమేహం ఉన్నవాళ్ళు కూడా ఇవ్వచ్చట. ఇక కన్ను దానమిస్తే అందులో భాగాలు డయాబెటిక్ రెటీనోపతికి పరిశోధనలో ఉపయోగిస్తారట. తమ చావు తర్వాత కూడా ఇంకొకరికి చూపు తద్వారా జీవితం ఇవ్వాలనే మంచి ఆశయం అన్నీ చూస్తుంటే పవన్ మనసు ఆర్ద్రమైంది. మరణం తరువాత కొన్ని గంటలలోపు కళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి అన్ని ఫార్మాలిటీస్ ప్రకారం చేసుకుని వెళ్ళారు. తరువాత కార్యక్రమం, భూషణం రావడం లేదని వెంటనే ఎలా తెలిసిపోయిందో కానీ ఏమిటో కానీ అప్పుడే మాటలు. మంచి చావు అని ఒకరు, తలకొరివి ఎవరు పెడతారు అని ఇంకొకరు, ఎవరికైనా కూలీ ఇచ్చి పెట్టిస్తారేమో అని ఇంకొకరి సందేహం, తల్లి తండ్రి ఉన్నవారు కాటికి వెళ్ళకూడదు అని ఒక పెద్దవాళ్ల మాట, ఎవరెళ్తారు ఏవేవో మాటలు చెవిలో పడుతున్నాయి. ఏర్పాట్లు చూస్తూ

0: నాన్నను చూసుకుంటున్న శంకరం అంకుల్ చివరి ప్రయాణం అనాథగానా నాన్న చెప్పిన ఎన్నో మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి మనసులో. ఏం చేయాలి? ఏ తండ్రి అయినా కొడుకు నుండి ఆశించేది తలకొరివి, అది కూడా కరువైపోయింది. గట్టిగా మనసులో ఒక ప్రశ్న ఉదయించింది, మనిషికి మర్యాద ఏమిటి అని ప్రశ్నించుకుని నాన్న కొడుకుని నేను అనుకుంటూ పవన్ ఓ నిశ్చయం చేసుకుని అక్కడ పెట్టిన చావు తంతు సామాన్లలో పంచ అందుకోమని ఆచారాలు అభ్యంతరాలు అవతలికి పారేసి బిందెతో నీళ్లు తలపై దిమ్మరించుకున్నాడు. నాన్న వైపు చూశాడు. మనిషితనం చూసిన సంభ్రమం నాన్న కళ్ళలో. నాకు అది చాలు. మనిషికి బాల్యం నుండి చేసే సంస్కారాలలో అంత్యేష్టి ముఖ్యమైన సంస్కారం. ఒక సంస్కారవంతమైన మనిషితోనే ఆ సంస్కారం జరిగింది అని అక్కడున్న అందరి మనసులు ఒక భావోద్వేగ స్థితిలో నిండిపోయాయి. శ్రోతలకు నమస్కారం.
1: ఇంతవరకు మర్యాద కథానిక విన్నారు. చదివిన వారు శ్రీమతి ఎస్ఎంఎస్ అశ్వర్థలక్ష్మి. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం కుటుంబం అంటే స్వీయ కవితలు. సమర్పణ శ్రీమతి ఎంఎస్ అశ్వర్థలక్ష్మి.
0: కవిత కుటుంబం అంటే గర్భగుడిలో గర్భంలో నవమాసాలు మోసి దేవుని వరమని దైవం నీవని నిను కని రక్తం పాలుగా ఇచ్చి పెంచే అమ్మ పురిటికందును తన రెక్కల కష్టంతో స్వేదం చిందించి స్వేద సౌధములో ఉంచి విద్యాబుద్ధులతో వ్యక్తిగా తీర్చిదిద్దు నాన్న. అమ్మతనం నాన్నతనం కొనసాగింపుగా అన్నదమ్ములు అక్కచెల్లుళ్ళు బంధాలు అమ్మమ్మ పిన్ని అత్త మేనమామ చిన్నాన్నలు. కుటుంబం అంటే ఒక కోట, బంధాల కోట, అందమైన పూదోట. దుర్బలురైన ఛిద్ర మనస్కులైన బతుకు చెడిన పుట్టుక చావులు సుఖదుఃఖాలు అన్ని గుట్టుగా కుటుంబములోనే కడుపులో దాచుకొని అందరినీ ఓ గూటిలో భద్రంగా కాచు అనుబంధాల కోట. మనిషి బాల్య యవ్వన మధ్య వృద్ధాప్యాలు అన్నీ కుటుంబ వ్యక్తుల మధ్యలోనే తోడుగా నీడగా. ప్రతి బంధానికి నిర్వచనం కుటుంబం. స్వేచ్ఛ సంతోషాలతో ధర్మార్థ కామ పురుషార్థాలకు కుటుంబం. బాధ్యతల బదిలీల నిరంతర స్రవంతి కుటుంబం. సుమాల కదంబం త్రిమూర్తుల ఏకరూప సృష్టి ధర్మ స్రవంతి భగవంతుని అపురూప కానుక బంగారు లోకం కుటుంబం. కవిత మేధావుల మౌనం. మేధావుల మౌనం జాతికంతా నష్టం. భీష్ముని మౌనం కురుక్షేత్ర సంగ్రామం. మేధావుల మౌనం ప్రపంచ సంగ్రామం. మానవీయ విలువలు సర్వనాశనం. మౌనం మంచితనం ముసుగువద్దు. అవనీతి పరుల గుండె దద్దరిల్లేలా దిగాంతాలు నిండి ప్రతిధ్వనించేలా నీ మౌనం వీడి కంట పాంచజన్యం రోగించు. చూపుడు వ్రేలు నోటిపై నుండి తీసేయి. చూపుడు వ్రేలు ఓటు చుక్క పెట్టించుకునేందుక చూపుడు వేలుతో హెచ్చరించు. చూపుడు వేలు ఎత్తి చక్రం తిప్పు. అన్యాయం జరుగుతుంటే ఆక్రోశం వద్దు. న్యాయం జరిగే వరకు పోరాడు పోరాడు. శరపరంపర సంధిస్తూనే ఖండిస్తూ ఉండు. రాముడు కృష్ణుడు జీవుడు దేవుడు నీవే. మౌనం నిశ్శబ్దం భగ్నమైపోని. మౌనం కోట బద్దలు కొట్టి మౌనం వీడి ప్రశ్నించు. ధర్మ సంస్థాపనకై ఏ దేవుడు రాడు. ధర్మాచరణ ధర్మ పోరాటం మన ధర్మం. కవిత ఒత్తిడి. పొద్దు పొడుపు లేదు పొద్దు విడుపు లేదు. ఆకలేయదు ఆకలి తీరదు. నిద్ర చాలదు నిద్ర రాదు. ఏ పొద్దు ఓ తీరుగా లేనేలేదు. యవ్వనంలో వృద్ధాప్యం ప్రతి పనికి ఒత్తిడి ఆందోళన భయం. ప్రతిక్షణం అతి ఆలోచన నిరాశ కుంగుబాటు. ప్రేమలు భగ్నప్రేమలు ఆత్మహత్యలు. అమ్మ నిన్ను కన్నప్పుడు పడిన బాధ నొప్పులు కన్నా ఎక్కువ నీ ఒత్తిడి. నీ తలపు నీ చదువు నీ భవిత నీ సుఖముకై

0: తప్పించే నాన్న ఒత్తిడి కన్నా ఎక్కువ. పసిగుడ్డుగా అమ్మ ఒడిలో పొత్తిళ్లలు, పసితనపు బాల్యము నుండే నేడు ఒత్తిళ్లలు. ఈ పార్థునికి ఏ కృష్ణుడు గీత చెబుతాడు? ఈ ఉత్తరకు
1: ఇంతవరకు కుటుంబం అంటే శ్రీమతి ఎంఎస్ అశ్వత్లక్ష్మి గారి స్వీయ కవితలు విన్నారు. ఇప్పుడు కొన్ని భక్తి గీతాలు విన్నాం.

യുവവാണി. కార్యక్రమంలో ఇప్పుడు ఉద్యోగ వార్తలు.

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వబడుతోంది. ప్రిలిమినరీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన అర్హులైన బీసీ ఎస్సీ ఎస్టీ కులములకు చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ తిరుపతి సంచాలకులు ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 17వ తేదీలోగా బీసీ స్టడీ సర్కిల్ తిరుపతి వారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, 100 మంది అభ్యర్థులకు 2 నెలలు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ మరియు స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థుల యొక్క ఎంపిక విధానం డిగ్రీలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఎంపిక కాబడిన అభ్యర్థులకు ఈ నెల 22వ తేదీ నుండి ఉచిత శిక్షణ తరగతులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటాతో పాటు 10వ తరగతి మరియు డిగ్రీ మార్కు లిస్టు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం అంటే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 100,000 రూపాయల లోపు ఉంటే మాత్రమే ఆదాయ ధృవీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది, ఆధార్ మరియు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను జతపరిచి అభ్యర్థులు ఈ నెల 17వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ బీసీ స్టడీ సర్కిల్ 4-127/2 1వ క్రాస్ శ్రీకృష్ణ నాగర్ ఎంఆర్పల్లి తిరుపతి కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు. ఇతర వివరాలకు స్టడీ సర్కిల్ ఫోన్ నంబర్స్ 944-145-6039, ఇంకా 9346-22-1553 మరియు 9490-3333-51 నంబర్లకు సంప్రదించవచ్చు.

ఉద్యోగ సమాచారంలో మరికొన్ని వివరాలు. ఆంధ్రప్రదేశ్ ఎస్పీటీసీఎల్ తిరుపతిలో 135 ఇంజనీరింగ్ పోస్టుల గురించిన ప్రకటన వెలువడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఎలక్ట్రికల్, టెలికాం, సివిల్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 135. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 125 పోస్టులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ 6, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెలికాంలో 4 పోస్టులు ఉన్నాయి. వీటికి అర్హత పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, సివిల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయస్సు 2026 జూలై 1 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా జరుగుతుంది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా చేయవలసి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 20, 2026. మరిన్ని వివరాల కోసం https://apsspdcl.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఇండియా ఎలక్ట్రికల్ టెలికాం సివిల్ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టుల సంఖ్య 135. ఈ పోస్టులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 128, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ 3, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెలికాం విభాగాల్లో 4 పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఏఐసిటిఈ లేదా యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఏ లేదా బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయస్సు 1 జూలై 2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా నిర్వహించబడుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను అందజేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 20 జూలై 2026. aptransco.gov.in వెబ్సైట్ ద్వారా మరింత సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. ఉద్యోగ వార్తలు, ఉద్యోగ సమాచారాన్ని విన్నారు. మరి ఇప్పుడు కొన్ని భక్తి గీతాలు.
1: వెంకటాద్రి నృసింహుడు.

0: అన్నమయ్య మధుర కవితాగానం.
1: ప్రకృతి దేవత చిద్విలాసమును చూసి ఆనంద పరవశుడైన ప్రాక్తన మానవుడు చిందులు త్రుక్కుతూ పాడిన పాటే మానవలోక కవిత్వ ఆవిర్భావానికి నాంది. అది అవ్యక్త మధురమైన ఆటపాట. రాగలయాత్మకమైన ఆ సుందర కళా జగత్తులు వెలిగించిన మణిదీపాలే పద కవితా పితామహుని తొలి గీతాలు. వారి తలలపై మూటలున్న, వారి తలపులలో గుడి కట్టుకొన్నది తిరుమల దేవుడి. సతులతో సుతులతో బంధుజన పరివారాలతో కొండలెక్కే వారి గుండె లోతులలో ప్రతిధ్వనించేది
2: ఆపద ముక్కలవాడా అడుగడుగు దండాలవాడా గోవిందా గోవిందా.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ నుండి, 6:20 ఢిల్లీ నుండి సంస్కృతంలో వార్తలు, 6:30 కేరఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల ఉత్తరాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. సమాధానాలిచ్చేవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ నుంచి, 7:15 విజయవాడ నుండి ప్రసారమయ్యే వ్యవసాయ పాఠశాలలో సమీకృత వ్యవసాయం ప్రాముఖ్యతపై పశ్చిమ గోదావరి జిల్లా మారటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సేద్య విభాగ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి సహదేవరెడ్డి గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి కడప సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 భక్తి గీతాలు,

8:30 తెలుగులో వార్తలు విజయవాడ నుండి, 8:40 భక్తిగీతాలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు మరియు 9:15 ప్రసారమయ్యే స్పాట్లైట్ కార్యక్రమాలు రిలే కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 భక్తిగీతాలు, 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గారి గాత్ర కచేరి, వాయిద్య సహకారం, వయలిన్ శ్రీ మావదూరి సత్యనారాయణ శర్మ, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో విజయవాడ నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపటి ఉదయం ప్రసారంలో 6:00 ప్రబోధగీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి ప్రసారమవుతాయి. 6:10 భక్తి రంజన్లో ఆంజనేయ భక్తి గీతాలు వినవచ్చు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో శ్రీ విఎస్ఆర్ మూర్తి గారి సూక్తులు, 6:35 పొలం కబుర్లు, 6:45 విజయవాడ నుండి ప్రాంతీయ వార్తలు, 6:55 ఢిల్లీ నుండి సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి. 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రసారమయ్యే ప్రభాత రేఖలు కార్యక్రమంలో రేపు భారత స్వాతంత్ర సమరం ఈ అంశంలో లక్నో ఒప్పందం గురించిన విశేషాలు వింటారు సమర్పణ శ్రీమతి జే నిర్మల. అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యటక ప్రదేశాలను గురించిన కార్యక్రమంలో కేరళలోని మున్నార్ గురించిన విశేషాలు వింటారు సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ విజయవాడ నుండి ప్రసారమవుతాయి. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరపర్చిన చిత్రగీత కదంబం వినవచ్చు. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం, 10:00 ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలపై ప్రత్యేక ముఖాముఖి అతిథి శ్రీ కె అవినాష్ కుమార్ రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పరిచయకర్త ఎన్ మణిగారు. 10:25, మధ్యాహ్నం 12:10, 12:40, 1:30 మరియు 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ నుండి ప్రసారమవుతాయి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ నుండి, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి వినవచ్చు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 వనితా లోకంలో పసందైన వంటకాలు అంశం ప్రసారమవుతుంది సమర్పణ శ్రీమతి జయ నిర్మల. 5:30 ప్రసారమయ్యే యువాణి కార్యక్రమంలో ఉద్యోగ వార్తలు, క్రీడా పరిచయం అనే అంశాలు వింటారు. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుండి వినవచ్చు. 6:30 భక్తి కుసుమాలు భక్తి గీతాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ నుండి, 7:15 కిసాన్ వాణి ప్రకృతి వ్యవసాయంలో 5 అంతస్తుల పంటల నమూనా ప్రయోజనాల గురించి తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం వంకమద్దవారిపల్లి రైతు ఆర్ సరస్వతి గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈ కార్యక్రమ ప్రయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ పథకాల గురించిన కార్యక్రమం కర్నూలు కేంద్ర సమర్పణలో హైదరాబాద్ నుంచి. 8:00 చిత్రకుసుమాలు, 8:30 తెలుగు వార్తల విజయవాడ నుండి, 8:40 చిత్రకుసుమాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆపాత మధురాలు తెలుగు చిత్రగీతాలు, 10:00 విజయవాడ కేంద్రం నుండి హరికథ ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని ముఖ్యాంశాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. In women's cricket, Indian team led by Harmanpreet Kaur today recorded a historic win in one-off test against host England at the Lord's. India defeated England comfortably by 270 runs in the first ever women's test held at Lord's. Chasing a target of 457 runs, the hosts were all out for 186 in their second innings before lunch on day 4. For India, Sneh Rana took 4 wickets, while Sayali Sadghare, Kranti Gaur and Deepthi Sharma bagged 2 wickets each. India had declared the second innings at 341 for 7 yesterday at the stroke of tee, giving a target of 457 runs. Wicketkeeper batter Yastika Bhatia became the first woman to score a test century at the Lord's. Defence Minister Raj

0: అయ్యా ఇది ఏం ముక్క?
1: టైజరీన్ చాలా తీగా ఉంటుంది, మీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్ లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తా.
0: అదే ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
0: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
2: ఆకాశవాణి

ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు: గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీనిలో భాగంగానే సరార్ధర్ కాటన్ బ్యారేజ్ కు కొత్త గేట్లను అమర్చుతున్నామని చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజ్ కొత్త గేట్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ద్వారా 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందే బ్యారేజ్ గేట్లను పునరుద్ధరణ చేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టులో 72% పనులను పూర్తి చేశామని తెలిపారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రాబోతున్నాయని, పుష్కరాలకు ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. గత 2 ఏళ్లలో సాగునీటి కోసం 24,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, తుంగభద్ర గేట్లు కొట్టుకుపోతే మరమ్మతులు చేపట్టామని తెలిపారు. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యానికి 24 గంటల్లో డబ్బులు జమ చేశామన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక శాసనసభ్యులు బి రమణమూర్తితో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మాట్లాడుతూ, ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గృహాలు లేని వారందరికీ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి ఇల్లు కట్టించే కార్యక్రమం అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతోందని స్పష్టం చేశారు. అర్హత ఉన్నవారికి కొత్త పెన్షన్లు త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. మహిళలకు ఉచితంగా 3 సిలిండర్లు, తల్లికి వందనం, స్త్రీశక్తి వంటి పథకాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయన్నారు. జల్ జీవన్ మిషన్ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ వాటాతో ఇంటింటికి కొలై కార్యక్రమం చేపడుతున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను హోంమంత్రి ఈరోజు స్వీకరించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు ప్రతి వారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది నేరాల రేటు 15% తగ్గిందని వెల్లడించారు. మహిళలపై జరిగే దాడుల్లో క్రైమ్ రేటు 7% తగ్గిందన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిత పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మై భారత్ మేరా యువ భారత్ పోర్టల్లో జిల్లాలోని యువత అంతా నమోదు చేసుకుని అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన ప్రత్యేక రిజిస్ట్రేషన్ డ్రైవ్ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశాభివృద్ధిలో యువత పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం కావాలని కోరారు. మై భారత్ పోర్టల్ ద్వారా యువత సామాజిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొని నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలను పెంపొందించుకోవచ్చని తెలిపారు. జిల్లాలో హెల్పింగ్ హ్యాండ్స్, రెడ్ క్రాస్ వంటి సంస్థల ద్వారా వాలంటీర్లు విశేష సేవలు అందిస్తున్నారని, ఈ విషయంలో రాష్ట్రంలోనే పార్వతీపురం మన్యం జిల్లా ముందంజలో ఉందని చెప్పారు. పోర్టల్లో నమోదు చేసుకున్న యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు జాతీయ స్థాయిలో జరిగే కల్చరల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు, క్విజ్ పోటీలు, శిక్షణా శిబిరాల్లో పాల్గొనే అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరులోని మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో కలిసి ఆయన ఈరోజు ఆకస్మికంగా తనిఖీ

0: చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వంటగది, తరగతి గదులను మంత్రులు పరిశీలించారు. విద్యార్థినులతో ముచ్చటించి వారికి అందుతున్న విద్యా విధానం, భోజన వసతుల నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం విద్యార్థులు సాధించిన ఉత్తమ ర్యాంకులే ఇక్కడ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని మంత్రి సవిత కొనియాడారు. 45 కోట్ల రూపాయల సాస్కి నిధులు సింగరాయకొండ బీసీ రెసిడెన్షియల్ భవనానికి కేటాయించామన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అలాగే కొండెపి నియోజకవర్గానికి 2 కొత్త బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరయ్యాయని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు అమరావతి ఛాంపియన్షిప్ 2.0 పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. 175 నియోజకవర్గాల్లోనూ ఎంపికలు నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్నారు. అండర్17, అండర్23 విభాగాల ద్వారా కొత్త ప్రతిభను వెలికితీస్తామన్నారు. ఈ ఛాంపియన్షిప్ వర్ధమాన క్రీడాకారుల ప్రతిభను వెలికితీసే వేదిక అవుతుందన్నారు. మారుమూల గ్రామాల నుంచి నగరాల వరకు ప్రతి విద్యార్థి క్రీడల్లో పాల్గొనేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పిల్లలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. జిల్లా స్థాయి పోటీలు 1 నుండి 15 వరకు, రాష్ట్ర స్థాయి పోటీలు 20 నుండి 25 వరకు జరుగుతాయని చెప్పారు. 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని రవినాయుడు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి ఛాంపియన్షిప్ పోటీల్లో యువ క్రీడాకారులు సత్తా చాటాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు క్రీడా సమారోత్సవాల కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 26 వరకు నియోజకవర్గం, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో పోటీల ప్రక్రియ ఉంటుందన్నారు. క్రీడలకు రాష్ట్ర జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన విజయనగరం జిల్లా ప్రతిష్ట చాటి చెప్పేందుకు క్రీడాకారులకు ఇదొక మంచి అవకాశమని, రాష్ట్ర స్థాయిలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని మంత్రి సూచించారు. వియత్నాం పడవ ప్రమాద బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. ఈ పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మచిలీపట్నానికి చెందిన గిల్లి జయశ్రీ కుటుంబ సభ్యులను మంత్రి ఈరోజు పరామర్శించారు. గిల్లి కిషోర్కు వియత్నాంలో మెరుగైన వైద్యం అందుతోందని, ఆందోళన చెందొద్దని వారి పిల్లలకు భరోసానిచ్చారు. వియత్నాంలో కిషోర్కు సహాయంగా వెళ్లిన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రేపు సాయంత్రానికి జయశ్రీ భౌతిక కాయం విజయవాడ రానుందని, మంగళవారం కుటుంబ సభ్యులకు అందిస్తామని అధికారులు చెప్పినట్లు మంత్రి తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వం చేపట్టిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరమైన పోస్టులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగులపూడి అనిత హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 15 అమరావతి ఛాంపియన్షిప్ 2.0 క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు. ఆ, నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠీ. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వోచ్చ న్యాయాలయేన ఉక్తం యత్ నాగరికతా నిర్ణయః ఉతవా విదేశిత్వ ఘోషణా నిష్పక్షయా, విధిసమ్మతయా, యుక్తియుతయా చ ప్రక్రియయా ఏవ భవేత్. సమమేవ న్యాయాలయేన 27 యాచికాకర్తృణాం విదేశిత్వం సమర్థనయుతః గువాహాటీ ఉచ్చన్యాయాలయస్య నిర్ణయః అపి నిరస్తః. సర్వోచ్చన్యాయాలయేన అయోధ్యాయాః రామజన్మభూమిమందిరస్య దానవిషయే ఆరోపితదురుపయోగస్య అన్వేషణరతాయ విశేషాన్వేషణదలాయ అన్వేషణవిషయే ప్రతివేదనం ఉపస్థాపయితుం నిర్దేశః ప్రదత్తః. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమిళనాడు రాజ్య

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు వినండి కేరఫ్ ఆకాశవాణి. ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల ఉత్తరాలకు సమాధానాలిచ్చే కార్యక్రమం. సమాధానాలిచ్చేవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.
1: సార్, ఈ ఉత్తరం అనంతపురం జిల్లా అనంతపురం మండలం కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య రాస్తున్నారు. కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తూ రాసిన ఉత్తరాలను చక్కటి సమాధానాలు ఇస్తున్న ఎం సుధాకర్ మోహన్ సార్ గారికి నూతన వ్యాఖ్యాతలకు మా ధన్యవాదాలు. జూన్ నెల 6వ తేదీ సోమవారం, 7వ తేదీ మంగళవారం సాయంత్రం 6:30 కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమాలు 2 భాగాలుగా చదివి వినిపించారు. చాలా చాలా సంతోషం. కార్యక్రమంలో నూతన మహిళా వ్యాఖ్యాత శ్రీదేవి గారు ఉత్తరాలు చదువుతుంటే మాకు చాలా ఆనందం కలిగింది. చక్కటి స్వరం ద్వారా ఉత్తరాలు చదివి సుధాకర్ మోహన్ సార్ గారికి అందించిన తర్వాత సుధాకర్ మోహన్ సార్ గారు చదివిన జాబులకు సమాధానాలు చక్కగా వివరిస్తూ స్పష్టంగా సమాధానాలు మా శ్రోతలకు అందించారు. ధన్యవాదాలు. కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన సుధాకర్ మోహన్ గారికి, శ్రీదేవి మేడం గారికి వందనాలు. జూలై నెల 10వ తేదీ ఉదయం ప్రభాతరేఖలు కార్యక్రమంలో స్వాతంత్ర సమరం విశేషాలను చక్కగా వివరించారు. కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న సాయి రఘునాథ్ చరణ్ సార్ గారికి వందనాలు. ఉదయం 8:35 వరదగుడి కార్యక్రమంలో ప్రముఖ నేపథ్య గాయని మాలవికా గారి జీవిత విశేషాలు చెబుతూ వారు పాడిన పాటలు వివరాలను తెలుపుతూ చక్కటి తన మాటల ద్వారా గాయత్రి మేడం గారు ఈ కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. కార్యక్రమం చాలా చాలా బాగుంది. మంచి కార్యక్రమాన్ని ప్రసారం చేసిన తిరుపతి ఆకాశవాణి కేంద్రానికి సుమధుర వ్యాఖ్యానంతో అందించిన గాయత్రి మేడం గారికి మా వందనాలు. అలాగే 9:00 నుండి 10:00 చిత్రలేఖ కార్యక్రమాన్ని గాయత్రి మేడం గారు చక్కగా నిర్వహించారు. ధన్యవాదాలు. జూలై నెల 8వ తేదీ బుధవారం నాడు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో మాంసం ద్వారా మనుషులకు కలిగే రోగాల గురించి డాక్టర్ నవీన్ గారు చక్కటి విషయాలు తెలియజేశారు. చక్కటి ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టిన కార్యక్రమ అనుసంధానకర్త సాయి రఘునాథ్ చరణ్ గారికి మా వందనాలు. 9వ తేదీ గురువారం నాడు సాయంకాలం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో జనాభా దినోత్సవం గురించి, జనాభా వల్ల కలిగే నష్టాల గురించి తన మాటల ద్వారా జె నిర్మలా మేడం గారు మంచి పాటలు వినిపించారు. పాటలన్నీ నచ్చాయి. నిర్మలా మేడం గారికి ధన్యవాదాలు. రాత్రి 8:00 చిత్రకుసుమాలు కార్యక్రమంలో భారతి మేడం గారు మంచి పాటలు ప్రసారం చేశారు. పాటలన్నీ బాగున్నాయి. బుధవారం నాడు ఉదయం 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రగీతాల కార్యక్రమంలో వర్ధమాన గాయకుడు కైలాష్ కేర్ గారి జీవిత ప్రస్థానాన్ని వివరిస్తూ వారు పాడిన పాటలను, వారు గాయకుడిగా ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి మంచి పాటలు వినిపించారు. నిర్మలా మేడం గారు కార్యక్రమం చాలా బాగా నచ్చింది. ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో మన తిరుపతి ఆకాశవాణి కేంద్రం ద్వారా 2 నూతన కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. శనివారం నాడు వీక్లీ రౌండప్, తర్వాత స్వాతంత్ర సమరం గురించి చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు. మీకు మా శ్రోతల తరపున ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు సార్. అనంతపురం జిల్లా అనంతపురం మండలం కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య.
2: చాలా సంతోషం పోలేరయ్య గారు. మీరు కృష్ణమరెడ్డిపల్లి గ్రామం అనంతపురం మండలం అనంతపురం జిల్లా నుంచి రాస్తున్నారు. చాలా సంతోషం. కార్యక్రమాల గురించి ఎంతో వివరంగా, విపులంగా, సవివరంగా మరి చక్కగా రాస్తారు. మీరు కార్యక్రమాలు ఎలా ఉన్నా ఒక్కొక్క కార్యక్రమాన్ని విశ్లేషించి మరి రాస్తారు. చాలా సంతోషం. ముఖ్యంగా మనం ప్రసారం చేయడం మొదలుపెట్టినటువంటి 2 కార్యక్రమాలు గురించి ప్రస్తావించారు. వీక్లీ రౌండప్, అలాగే స్వాతంత్ర సమరం గురించిన వివరాలు. చాలా సంతోషం అండి.

0: అన్ని కార్యక్రమాలు మీరు ప్రస్తావిస్తారు, భక్తి గీతాల దగ్గర నుంచి అలాగే నేపథ్య గాయని మాళవిక గారి జీవిత విశేషాలతో పాటు మనం ప్రసారం చేసిన వరదగుడి కార్యక్రమం గురించి, వ్యవసాయదారుల కార్యక్రమం గురించి, వనితాలోకం కార్యక్రమం గురించి, చిత్రకుసుమాల కార్యక్రమం గురించి అన్ని విషయాలు చాలా చక్కగా కార్యక్రమాలు ప్రస్తావిస్తారు. మరి వీక్లీ రౌండప్ కార్యక్రమం ప్రస్తావించారు, కానీ ఆ కార్యక్రమం ఎలా ఉందని చెప్పలేదు. చక్కగా ఈ కార్యక్రమం కూడా ఏ రకంగా ఉందో, అలాగే స్వాతంత్ర సమర విశేషాలు మనం జూలై 1వ తారీఖు నుంచి మనం ప్రసారం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే త్వరలో మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోబోతున్నాం కాబట్టి, అసలు ఈ స్వాతంత్రం మనం సాధించడానికి, మనం పొందుకోవడానికి ఎంతోమంది స్వాతంత్ర సమర యోధుల జీవితాలు బలయ్యాయి. వారందరినీ మనం తలుచుకోవడం, వారికి నివాళులు అర్పించడం అనేది మన ప్రస్తుత తరం వారికి కనీస కర్తవ్యం. అసలు ఈ స్వాతంత్ర సమరం ఎప్పటి నుంచి మొదలైంది, ఎలా స్వాతంత్రం సిద్ధించింది అనే వివరాలు మనం ప్రతిరోజు ఉదయం 7:15 ప్రభాతరేఖల కార్యక్రమంలో వివరిస్తూ ఉన్నాం. అది మీకు నచ్చింది, చాలా సంతోషం. మరి ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయాలు, మీ అభిమానం మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు
1: సార్. ఈ ఉత్తరం ఏలూరు నుండి రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా. కేర్ ఆఫ్ ఆకాశవాణి, ఆకాశవాణి తిరుపతి కేంద్రం సంచాలకులకు, సిబ్బందికి మా నమస్తే. జూలై 5వ తేదీ సోమవారం ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో వినిపించిన భక్తి గీతాలు విని తరించాం. సూక్తి ముక్తావళి కార్యక్రమంలో వినిపించిన సూక్తులు ఆలోచింపచేశాయి. నిర్వహించిన వారికి మా నమస్తే. సాయంత్రం ప్రసారమైన ఈతసాప కథానిక విన్నాం, ఆలోచింపచేసింది. కథానిక రచించి చదివి వినిపించిన సంధ్యారాణి గారికి మా అభినందనలు అందజేసుకుంటున్నాం. సాయంత్రం ప్రసారమైన భక్తి సంగీత కార్యక్రమంలో చక్కటి గీతాలు విని తరించాం. కార్యక్రమంలో ఆడనే కృష్ణుడాడనే శృంగార రాయుడు అనే భక్తి గీతాలు మాకు నచ్చాయి. 7వ తేదీ మంగళవారం హనుమాన్ భక్తి గీతాలు విని తరించాం. వరదగుడి శీర్షికన సినీ హీరోయిన్ రేవతి గారి జీవిత విశేషాలు అందిస్తూ, వారు 1984లో వచ్చిన సీతమ్మ తల్లి అనే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారని, అంజలి సినిమాలో ఆమె నటనకు గాను ప్రభుత్వం వారు ఆస్కార్ అవార్డు ఇచ్చి సత్కరించారని, దర్శకురాలిగా మంచి గుర్తింపు వచ్చిందని, అంకురం వంటి సినిమాలో నటించి సినీలోకంలో ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయారని, ఇటువంటి ఎన్నో విషయాలను అందిస్తూ వారు నటించిన చిత్రాలలోని పాటలు వినిపించి ఆనందింపచేసిన శ్రీమతి జె. నిర్మలా మేడం గారికి మా ధన్యవాదాలు అందిస్తున్నాం. ఇదే రోజు సాయంత్రం వనితాలోకం కార్యక్రమంలో పసందైన వంటకాల శీర్షికన గోధుమ పిండి బొంబాయి రవతో చేసిన వంటకం, అరటికాయ బియ్యపు పిండితో చేసే వడ, గోధుమ రవ పెసరపప్పుతో చేసే వంటకాల వివరాలను 1-2 సార్లు తెలియజేసిన మా నిర్మలా మేడం గారికి ధన్యవాదాలు అందిస్తున్నాం. అలానే తప్పక చేసే ప్రయత్నంలో ఉన్నాం. 8వ తేదీ బుధవారం వచ్చిందంటే నిర్మలా మేడం గారు ఆల్బమ్ శీర్షికన వస్తారని ఎదురుచూస్తూ ఉంటాం. ఆ బుధవారం రానే వస్తుంది. మా నిర్మలా మేడం గారు రానే వచ్చారు. ఆ రోజు మా చెవులకు ఒక చక్కటి గాయకుని కంఠాన్ని వినిపించి ఆనందింపచేశారు. ఆ గాయకుడే కైలాష్ కేర్. వారు జీవిత విశేషాలు అందిస్తూ, వారి కంఠం నుండి జాలువారిన గీతాలు వినిపించి ఆనందింపచేసిన నిర్మలా మేడం గారికి ఆకాశవాణికి మా ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు సార్. ఏలూరు నుండి రఘువీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్నా.
0: చాలా సంతోషం రఘువీర్ సింగ్ గారు, సుగుణాబాయి, రాధా, మున్నా. మీరు ఏలూరు నుంచి రాస్తున్నారు, చాలా సంతోషం అండి. అన్ని కార్యక్రమాలు ప్రస్తావిస్తారు, భక్తిరంజని దగ్గర నుంచి వంటకాల కార్యక్రమాల వరకు మీరు ఎంతో వివరంగా మాకు అందిస్తూ ఉంటారు మీ అభిప్రాయాలు. చాలా సంతోషం. వరదగుడి కార్యక్రమం మీకు నచ్చింది, సుఖం నచ్చింది, చాలా సంతోషం అండి. అయితే మీరు వంటకాల కార్యక్రమానికి మీరు ఫ్యాన్ కాబట్టి ఆ వంటకాల కార్యక్రమం గురించి ఎక్కువగా ప్రస్తావిస్తారు, చాలా సంతోషం. మీరు అది చేసుకొని తింటే ఎలా ఉందో కూడా చెప్పండి. కార్యక్రమాలు ఇంకా ఏ రకంగా ఉంటే బాగుండో కూడా మాకు తెలియజేస్తూ ఉండండి. ఇలాగే మీ అభిప్రాయాలు, మీ అభిమానం మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు
1: సార్. ఈ ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి రేడియో నాగేశ్వరరావు, ఎనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, కార్తిక్, మోహిత్, సిద్ధార్థలింగా రాస్తున్నారు. శుభ సాయంత్రం. తిరుపతి స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి మా యొక్క వినామ్రత నమస్కృతులు. ఈ వారం మీరు మేము కార్యక్రమంలో మీరు ప్రసారం చేసిన కార్యక్రమాలపై మా అభిప్రాయాలు. 7వ తేదీ భక్తిరంజని కార్యక్రమంలో ఆంజనేయ స్వామివారి

0: భక్తిగీతాలు, భక్తి ప్రవర్తులు విని తరించాం. అలాగే ప్రతివారం వినిపించే ఓ బాటసారి కార్యక్రమం ఈ వారం ప్రపంచంలోనే అపురూప సౌందర్యవంతమైన అండమాన్ నికోబార్ దీవుల ప్రకృతి సౌందర్యం, ఆనంద ఆహ్లాదమైన ప్రతివారు మనోవికాస మనస్సు తరంగాలలో ఉల్లాసభరితంగా ఆయా ప్రదేశాల్లో పయనించి అక్కడి వింతలు విశేషాలను కళ్ళతో చూస్తున్నామా అన్న భ్రమ అనుభూతి కలుగుతుంది. డి సాయి రఘునాథ్ చరణ్ గారు అక్కడ ప్రదేశ చిత్ర విచిత్ర రమ్యతలను వివరణాత్మకంగా వర్ణించి చెప్తుంటే మా కళ్ళ ముందు సినీ విజన్ తెరపై చూస్తున్న ఆనందానుభూతి కలిగింది. వారికి మా ధన్యవాదాలు తెలుపగలరు. సాయంత్ర ప్రసార విభాగంలో వనితాలోకం శ్రీమతి నిర్మల గారి వ్యాఖ్యాన నిర్వహణలో పసందైన వంటకాలు ముచ్చటగా మూడు రకాల జిహచాపల్య రుచిగా తినేవారి అందరికీ అమోఘం. ఒక్క డయాబెటిక్ పేషెంట్లు మితంగా తింటే తప్ప ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అందులో ఆలు, శనగపిండి, అరటికాయ ఉంటుంది కాబట్టి. మేడం గారు చెప్పిన మూడు వెరైటీలలోనూ మాకు రుచితో పాటు బాగా నచ్చినది బొంబాయి రవ్వ గోధుమ ఆలు చపాతీ. ఇంట్లో మా పాపతో తయారు చేయించాం. 90+ ఉన్న మా అమ్మగారు తిని వాటి రుచిని చక్కగా కుదిరిందమ్మా, వంటకాలు రుచి ఉంది అని చెప్పారు. నాకు నచ్చినది పాలు, గోధుమ పిండి, పెసరపప్పుతో చేసిన వంటకం గుంట పొంగనాలు. మంచి రుచికరమైన నలభీమ పాక వంటకాల తయారీ విధానాలను చెప్తున్న మేడం గారికి మా కుటుంబ సభ్యుల తరపున ధన్యవాదాలు. 9వ తేదీ గురువారం భక్తిరంజనీలో సాయిబాబా భక్తిగీతాలు ఆనందదాయకంగా విన్నాము. తర్వాత భారత స్వాతంత్ర సమరం శీర్షికన విప్లవ సంస్థల ఆవిర్భావం, ఉద్యమాల విశ్లేషణ, విదేశీ వస్తువుల బహిష్కరణ, ఎందరో రాజకీయ సామ్రాజ్య ప్రతినిధుల చరిత్ర తెలిపిన సందేశాలను, వారి త్యాగాల జీవిత విషయాలని శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ గారు వ్యాఖ్యానం ద్వారా తెలుసుకున్నాం. తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను తెలుసుకున్నాం. 10వ తారీఖు శుభోదయాన వినిపించిన ప్రబోధ గీతం అందరూ పాడే పాటొకటుంది, అదియే స్వేచ్ఛాధారం, దేశ ఔన్నత్యం ప్రతీక. తర్వాత భారత స్వాతంత్ర సమరంలో సూరజ్ చీలిక గురించిన విశేషాలను శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్ గారి సమర్పణలో విన్న తర్వాత ప్రభాతరేఖలు కార్యక్రమంలో శతవసంత సాహితీ మంజీరాలలో సంఘ సంస్కర్త, కులమతాల వ్యవస్థ, వాస్తు సంస్కరణల ఎన్నిటినూ ఆచరణ వ్యవస్థకి మూల ఆద్యుడైన శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్వీయ చరితము, శ్రీమతి కె కాంచన గారు వివరణాత్మకంగా చదివిన తీరు చాలా బాగుంది. వారికి మా ధన్యవాదాలు తెలుపగలరు. తర్వాత ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో వినిపించిన పాటలు చాలా బాగున్నాయి అంటూ రాస్తున్నారు సార్. భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి రేడియో నాగేశ్వరరావు, ఇనుగంటి సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, కార్తిక, మోహిత్, సిద్ధార్థ లింగ.
1: చాలా సంతోషం రేడియో నాగేశ్వరరావు గారు, ఇనుగంటి సరోజిని గారు, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, మీరంతా భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుంచి రాస్తున్నారు. చాలా సంతోషం అండి. క్రమం తప్పకుండా ప్రతి వారం మా కార్యక్రమాల గురించి మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ప్రత్యేకించి ఓ బాటసారి కార్యక్రమాన్ని మీరు ప్రస్తావించారు. కళ్ళకు కట్టినట్టుగా మరి అండమాన్ నికోబార్ దీవుల ప్రకృతి సౌందర్యం మీకు మనోవికాసం కలిగించింది. చాలా సంతోషం అండి. నిజంగా మనం అందరికి కూడా ఆయా ప్రదేశాలకు వెళ్లే సమయం తీరిక ఉండవు. అంటే కొంతమందికి ఉంటుంది, అదే పని మీద ట్రావెలాగ్స్ చేసే వాళ్ళందరికీ ఉంటుంది, కానీ సాధారణంగా మనకందరికీ తక్కువ. అలాంటి వారి కోసమే మనం ఈ కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమం మీకు నచ్చింది, చక్కగా మరి మంచి అనుభూతి మీరు తెలియజేస్తూ ఉన్నారు. మనోవికాస మనస్సు తరంగాలలో ఉల్లాసభరితంగా అంటూ చక్కగా కార్యక్రమం మీకు ఏ రకమైనటువంటి ఆహ్లాదం కలిగించింది అనే విషయాలు చక్కగా తెలియజేశారు. మీరు మీలో మంచి కవి ఉన్నాడండి నాగేశ్వర గారు, ఆ దిశగా కూడా ప్రయత్నం చేయండి, చూద్దాం. మంచి మంచి కవితలు మీ కలవ నుంచి జాలువారాలి. ఇంకా మీరు వంటకాల కార్యక్రమంలో కూడా మీరు ప్రస్తావిస్తున్నారు, అంటే మీ 90 వడిలో ఉన్నటువంటి తల్లిగారు కూడా ఆ వంటకాల రుచిని మెచ్చుకున్నారంటే ఇక మా జన్మధనమైనట్టే. చాలా సంతోషం. మరి అమ్మగారికి మా ప్రణామాలు తెలియజేయండి. చక్కగా మా కార్యక్రమాల గురించి ఎంతో చక్కని వివరంగా మాకు తెలియజేస్తూ ఉంటారు. మీ అభిమానం మాకు ఇలాగే

0: పది కాలాల పాటు మాకు అందిస్తూ ఉంటే మా కార్యక్రమాలతో మేము మిమ్మల్ని అలరిస్తూ ఉంటాం. ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయం మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.
1: సార్, ఈ ఉత్తరం నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా రాస్తున్నారు. కేర్ ఆఫ్ ఆకాశవాణి, ఆకాశవాణి తిరుపతి కేంద్రం డైరెక్టర్ గారికి మరియు వారి సిబ్బందికి మా యొక్క నమస్కారాలు. మంగళవారం వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రసారం చేసిన పసందైన వంటకాల కార్యక్రమంలో గోధుమ పిండి మరియు బొంబాయి రవతో స్నాక్స్ తయారు చేయు విధానం ఒకటికి రెండుసార్లు అర్థమయ్యే రీతిలో నిదానంగా ఎంతో ఓపికతో కార్యక్రమం సమర్పించిన తీరు అద్భుతం, అమోఘం. ఈ కార్యక్రమం కొరకు మా యొక్క సతీమణి మరియు మా పెద్ద కోడలు ఎదురుచూస్తూ కార్యక్రమం జరిగేటప్పుడు చక్కగా పెన్ను పేపర్ తీసుకుని రాసుకుని మళ్ళీ ఒకరోజు మేడం గారు చెప్పిన ప్రకారం చేసి తిని ఆనందిస్తున్నారు. ఆ రోజు చెప్పిన వంటకం పిల్లలకు ఈ వర్షాకాలంలో ఈ స్నాక్స్ చాలా ఉపయోగపడుతుంటాయి. ఎందుకంటే వర్షాభావం వల్ల మనం బయట వస్తువులు పిల్లలకు తీసుకుని ఇవ్వటం మంచిది కాదు. ఎందుకంటే ఈ వర్షాకాలంలో బయట తినే వస్తువులకు ఈగలు దోమల వలన పిల్లలకు హాని చేస్తాయి. ఈ యొక్క స్నాక్స్ చేసుకుని మేము తిన్నాము. అలాగే మళ్ళీ మంగళవారం కొరకు ఎదురుచూస్తూ ఉంటాము. ఈ కార్యక్రమం సమర్పించిన నిర్మల మేడం గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 8వ తేదీ 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ప్రముఖ క్రికెట్ మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత శ్రీ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి గారితో పరిచయం పూర్తిగా విన్నాము. ఈ కార్యక్రమం వినడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే వారి విజయాల వైపు ఎలా నడుచుకున్నారని, తనకు అర్జున అవార్డు వస్తుందని ఊహించలేదని, వారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు కావడం మనకు గర్వకారణం. అలాగే వారి గురించి, వారి క్రీడల గురించి ఎన్నో విషయాలను రాబట్టారు శ్రీ సాయి రఘునాథ్ చరణ్ గారు. ఈ ఇంటర్వ్యూ ఎంతో ఓపికతో మాకు అందించిన సాయి రఘునాథ్ చరణ్ గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయండి. సార్, మాకొక కోరిక. వచ్చే నెల 8 ఆగస్టు మనం జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటాం. కాబట్టి శ్రీ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి గారితో జరిపిన ఇంటర్వ్యూ ఈ క్రీడా దినోత్సవం రోజున మళ్ళీ పునఃప్రసారం చేయడానికి ఒకవేళ వీలు కలిగితే ప్రసారం చేస్తారని ఆశిస్తున్నాం. చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆకాశవాణి తిరుపతి కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ ప్రోగ్రామ్స్ మరియు సాంకేతిక విభాగం అధికారులకు, పరిపాలనా విభాగం అధికారులకు, వ్యాఖ్యాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చివరగా కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమం నిర్వహిస్తున్న సిబ్బందికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేయండి అంటూ రాస్తున్నారు సార్ నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా.
0: చాలా సంతోషం నాగ్నాథ్ గుప్తా గారు, మీరు న్యూ ఎన్జిఓస్ కాలనీ నిజామాబాద్ నుంచి రాస్తున్నారు. చాలా సంతోషం అండి. చక్కగా సుదూర ప్రాంతం నుంచి ఎంతో ఓపిగ్గా మా కార్యక్రమాలన్నీ వింటూ, కార్యక్రమాల గురించి వివరాలు, అభిమానం మాకు తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. పసందైన వంటకాల గురించి ప్రత్యేకించి ప్రస్తావించుతున్నారు. చాలా సంతోషం అండి. ఈ వంటకాలు మీరు చేసుకొని కూడా తిన్నారని చెప్తున్నారు. చాలా సంతోషం. ఇక మనం భారత అంధుల క్రికెట్ మెన్స్ టీం మాజీ కెప్టెన్, అర్జున్ అవార్డు గ్రహీత ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి గారితో మనం పరిచయం ప్రసారం చేసాం. ఆ కార్యక్రమం మీకు చాలా నచ్చింది. చాలా సంతోషం. నిజంగా ఇలాంటి వారితో పరిచయాలు అనేవి మనం ప్రతి ఒక్కళ్ళం కలిగి ఉండాలి. ఎందుకంటే వారు జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో, సామాన్య మానవుడికి అవి ఏదో సినిమాల్లో చూసినట్టుగానే అనిపిస్తుంది. కానీ వాస్తవంగా అట్లాంటి పరిస్థితులు గుండా వెళ్ళిన వారితో మనం ఏమాత్రమైన పరిచయం చేసుకున్నామంటే, మన జీవితంలో ఏ రకంగా ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఉన్నా కూడా వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే దానికి ఇలాంటి వారి జీవితాలు మనకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు ఇట్లాంటి వారి అనుభవాలు చాలా ముఖ్యం. అందువలనే మరి అజయ్ కుమార్ రెడ్డి గారిని ఆకాశవాణికి ఆహ్వానించినప్పుడు వారు అంగీకరించారు. కార్యక్రమంలో వారు పార్టిసిపేట్ చేశారు. ఆ కార్యక్రమం నచ్చింది. చాలా సంతోషం. అలాగే మరి మీరు 8 ఆగస్టు క్రీడా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని పునఃప్రసారం చేయాలని అడుగుతున్నా. తప్పనిసరిగా అండి, ఆ రోజు సమయాన్ని బట్టి తప్పనిసరిగా ఏదో ఒక టైంలో ఆ కార్యక్రమం మనం పునఃప్రసారం చేస్తాం. ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయాలు, మీ అభిమానం మాకు తప్పకుండా తెలియచేయండి. ధన్యవాదాలు.
1: సార్, ఈ ఉత్తరం మెయిల్ ద్వారా వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని,

0: కట్ల రాజేశం, సరోజిని, మాయా మరియు వారి కుటుంబ సభ్యులు రాస్తున్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ సాయంత్రం. కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమ నిర్వాహకులకు మా నమస్కారాలు. గత వారం కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమం చాలా బాగుంది. శ్రీ సుధాకర్ మోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 28వ తేదీన సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారం, అనంతరం సినీ ధమాకాలు సూపర్ హిట్ సాంగ్స్ వినిపించారు. మేడం గారికి ధన్యవాదాలు. అదే రోజు సాయంత్రం 6:30 క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు కేవలం తిరుపతి ఎఫ్ఎం మాత్రమే యాప్లో వినిపించండి. రాత్రి 8:00 మన్ కీ బాత్ ప్రధాని మోదీ గారి మనసులో మాట తెలుగు అనువాదం విన్నాను. ఇదివరకు తెలుగు అనువాదం శ్రీ అడవి రాజబాబు గారి గళంలో విన్నాను. మళ్లీ వారి గళంలో వినాలని ఉంది. 29వ తేదీన ఉదయం 6:00 ప్రబోధ గీతంలో దేశభక్తి గీతాలు చాలా బాగున్నాయి. 6:10 భక్తిరంజనిలో శివభక్తి గీతాలు బాగున్నాయి. 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో 1000 పడగల నాటిక 5వ భాగం విన్నాము. చాలా బాగుంది. 8:35 రత్న దీపికావళి కార్యక్రమంలో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల కార్యక్రమంలో సయ్యద్ ఫజిల్ గారి గురించి తెలుపుతూ చక్కటి దేశభక్తి గీతాలు వినిపించారు. ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్లా సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్లా రాజేశం, సరోజిని, మాయా మరియు వారి కుటుంబ సభ్యులు.
1: చాలా సంతోషం కట్ల సతీష్ గారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి మీరు రాస్తున్నారు. కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, కట్ల వారి కుటుంబ సభ్యులు అని చెప్పేసి మొత్తం అందరి పేర్లు రాస్తారు. చాలా సంతోషం అండి. మీరు ఉత్తరాలు రాయటమే కాకుండా కరెక్ట్ అడ్రస్ కూడా పంపించడం అనేది కొద్దిగా చూసుకోండి. అడ్రస్ మరి వేరే స్టేషన్స్కి వెళ్ళి అక్కడి నుంచి మాకు వస్తూ ఉన్నాయి కాబట్టి అది ఒకసారి అడ్రస్ ఒకసారి పరిశీలించుకోండి. చివరిగా సెండ్ కొట్టేటప్పుడు మెయిల్ అడ్రస్ ఒకసారి చెక్ చేసుకోండి. తప్పనిసరిగా మా సినీ ధమాకా సాంగ్స్ మీకు నచ్చాయి. అలాగే మరి మీరు ఒక సూచన చేస్తున్నారు, క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడు తిరుపతి ఎఫ్ఎం మాత్రమే యాప్లో వినిపించండి అంటున్నారు. అంటే మనం ప్రధానంగా ఆ రోజు మెయిన్ ఛానల్లో క్రికెట్ మ్యాచ్ ఉంటుంది కాబట్టి తిరుపతి ఎఫ్ఎం మన కార్యక్రమాలు స్థానిక కార్యక్రమాలు అంటూ ఏమీ ప్రత్యేకించి ప్రసారం అవ్వవు. ఆల్టర్నేట్గా మనం వివిధ భారతిని ప్రసారం చేస్తూ ఉంటాం. అయితే అడవి రాజబాబు గారి గళంలో విన్నారు మీరు, మళ్ళీ వారి గళంలో వినాలి అంటే, అంటే కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి వాయిస్ ముఖ్యం కాదు, కంటెంట్ అంటే ప్రధాని మోడీ గారు వారి మనసులో మాట కాబట్టి అది మనం వారి మాటలనే మనం తీసుకోవాలి. కానీ ఎవరి స్వరంలో విన్నా కూడా మాటలు ఒకటే. మీరు ఏకీభవిస్తారనుకుంటాను. ఇక మిగతా కార్యక్రమాలన్నిటి గురించి కూడా మేము ప్రస్తావిస్తున్నాం. చాలా సంతోషం అండి కట్ల సతీష్ గారు, ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిమానం, మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు
0: సార్. ఈ ఉత్తరము మెయిల్ ద్వారా వచ్చింది. తెలంగాణ మంచిర్యాల జిల్లా నుండి రాజేంద్ర రెడ్డి రాస్తున్నారు. ఆకాశవాణి శ్రోతలకు సుధాకర్ మోహన్ గారికి, సాయి రఘునాథ్ చరణ్ గారికి, నిర్మల గారికి, ఉద్యోగ సిబ్బందికి, అనౌన్సర్లకు శుభ సాయంత్రం. మీరు ముందు శనివారం అనగా 4వ తేదీ 5:30 ప్రసారం చేసిన వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ చాలా బాగా వివరించారు. సమర్పించిన సుధాకర్ మోహన్ గారికి ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం విద్యార్థులకు, అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రేడియో వింటున్న విద్యార్థులకు ఇదో చక్కని అద్భుత అవకాశం. మాకు తెలిసినంత వరకు అన్నీ బాగున్నాయి, కానీ కొన్ని క్లుప్తంగా, కొన్ని సంక్షిప్తంగా వివరిస్తే బాగుంటుంది. ఈ మధ్యకాలంలో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువ పిఐబి నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు అనేసి నేను పేపర్ ద్వారా చూశాను. కావున దీనిపై మరింత పరిశోధన చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల నుంచి ముఖ్యమైన సూచనలు, ఈ కార్యక్రమానికి ఏవేవి కావాలో వాటిని తీసుకొని ఈ కార్యక్రమం మెరుగుపరచాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు వారి ద్వారా సూచనలు తీసుకుంటే వారికి ఆల్రెడీ ముందుగానే తెలుసు కాబట్టి ఎటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు, దానికి ఎటువంటి సమాధానాలు ఇవ్వాలి, దానికి అనుగుణంగా మీరు ఈ యొక్క వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్ని తయారు చేస్తారని, కార్యక్రమం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాను. అలాగే ఆ రోజు అనౌన్సర్ గారు అద్భుతమైన పాటలను

0: మాకు వినిపించారు. చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో ముందు భాగంలో అద్భుతమైన పాటలు అనగా కొత్త పాటలను మంచిగా ప్రసారం చేశారు, వినసొంపుగా ఉన్నాయి. అలాగే 8:40 పాత పాటలు ప్రసారం చేశారు. మాకు వినిపించిన అనౌన్సర్ గణపతి కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉద్యోగాలకు వెళ్లే ఉద్యోగులు శనివారం సాయంత్రం నుండి వారు కొంచెం తీరికగా ఉంటారు, కొంచెం మనసుకు ప్రశాంతంగా ఉండాలని కొంతమంది రేడియో వింటారు అనేసి నేను విన్నాను. చిత్రకుసుమాలు సమయంలో ఇటువంటి పాటలు వేస్తే మనసుకు ఆహ్లాదకరంగా హాయిగా ఉంటుంది, ఒత్తిడికి దూరంగా ఇటువంటి పాటలు వింటూ హాయిగా ఉంటారు అనేసి నా భావన. ఎందుకంటే నేను కూడా అలాంటి వాడినే కాబట్టి. ఇక మంగళవారం ఉదయం మీరు ప్రసారం చేస్తున్న ఓ బాటసారి కార్యక్రమంలో అండమాన్ నికోబార్ దీవుల 2వ భాగం ప్రసారం చేశారు. అందులో చాలా విలువైన సమాచారాన్ని మాకు సమర్పించిన సాయి రఘునాథ్ చరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. రాబో కాలంలో ఈ కార్యక్రమం మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను. ప్రతివారం ఏదో ఒక అద్భుతమైన ప్రదేశం గురించి మీరు చాలా చక్కగా తెలియజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చాలా కొత్త కార్యక్రమాలు మీరు ప్రసారం చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్, భారత స్వాతంత్ర సమరం వివరాలు, సినీ ధమాకా, మరికొన్ని కార్యక్రమాలు మీరు చాలా చక్కగా శ్రోతలను అర్థవంతమయ్యే విధంగా మీరు ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నిటికీ వెనక ఉన్న వారికి ప్రత్యేక శుభాభినందనలు. చాలామంది శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరుకుంటున్నారు. అలాగే కేర్ ఆఫ్ ఆకాశవాణికి ఉత్తరాలు రాస్తున్నారు. వారికి ఎంతో సమయస్ఫూర్తి ఉందని నా భావన. ఎందుకంటే ఈ మధ్య ఆధునిక యుగంలో చాలామంది శ్రోతలు గాని ప్రజలు గాని ఈ చరవాణి వాడకం, ల్యాప్టాప్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు వాడుతున్నారు. అయినా కూడా కొంతమంది శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి, తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల, యాదాద్రి భువనగిరి నుండి, ఇక అనంతపురం నుండి, చిత్తూరు జిల్లా తిరుపతి మంగళంపేట గ్రామం నుండి మరికొంతమంది శ్రోతలు ఈ ఉత్తరాల ద్వారా మనకు ఆకాశవాణి కేంద్రానికి లేఖలు రాస్తున్నారు. వారిని ఎంతో అభినందించాల్సిన విషయం. ఇప్పటి కాలంలో కూడా వీరు లేఖలు రాస్తున్నారు, పాతకాలం పద్ధతిని పాటిస్తున్నారు అంటే ఎంతో గొప్పగా ఉంది. ఆ లేఖలు కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారనేసి కేర్ ఆఫ్ ఆకాశవాణిలో మీరు చెప్తున్నారు. ఇది ఇంకా హర్షించాల్సిన విషయం. హలో ఆకాశవాణి కార్యక్రమంలో చాలామంది శ్రోతలకు లైన్ తగులుతుంది. నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు లైవ్ కార్యక్రమంలో లైన్ కలవలేదు. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా విన్నది చిత్తూరు జిల్లా పూతలపట్టు 35 ఎల్లంపల్లి గ్రామం నుండి చాలామంది శ్రోతలు హలో ఆకాశవాణి ద్వారా పాటలను కోరుకుంటున్నారు. ఆ శ్రోతలు ఇతర శ్రోతలకు కూడా ఏ విధంగా లైన్ కనెక్ట్ అవుతుందో తెలియచేస్తే ఇతరులు కూడా హ్యాపీగా ఉంటారని నా యొక్క భావన. అదేవిధంగా మీరు శుక్రవారం రాత్రి ప్రసారం చేస్తున్న హలో ఆకాశవాణి రికార్డింగ్ కార్యక్రమం కూడా చాలా బాగుంది. ఈ కార్యక్రమంలో హలో ఆకాశవాణికి కాల్ కనెక్ట్ అవ్వని శ్రోతలు ఈ కార్యక్రమం ద్వారా తమ పాటను నించుకొని శుక్రవారం రాత్రి వినవచ్చు. ఇది కూడా ఎంతో బాగుంది. ఇక గురువారం రాత్రి చిత్రకుసుమాలు ఆపాతమధురాలు కార్యక్రమంలో చాలా అద్భుతమైన పాటలు వినిపించిన అనౌన్సర్ భారతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రాత్రి 10 వ్యాసపీఠం కార్యక్రమంలో మహాభారతం కర్ణపర్వం 2వ భాగం వినిపించారు. చాలా బాగుంది. ఈ కార్యక్రమాలు వింటుంటే మాకు వినడం ద్వారా మరింత జ్ఞానం పెంపొందించుకుంటున్నాం. చిన్నప్పుడెప్పుడో మేము ఈ మహాభారతం విన్నాము. అలాగే ఈ మధ్యకాలంలో కొన్ని గ్రామాలలో ఈ మహాభారతం నాటికను ప్రదర్శిస్తున్నారు. అయినను వినడం ద్వారా ఆ యొక్క జ్ఞానం మళ్లీ మెరుగుపరుచుకుంటున్నాం. ప్రసారం చేస్తున్న ఆకాశవాణికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారు సార్ తెలంగాణ మంచిర్యాల జిల్లా నుండి రాజేంద్ర రెడ్డి గారు.
1: చాలా సంతోషం రాజేంద్ర రెడ్డి గారు, మీరు మంచిర్యాల జిల్లా తెలంగాణ భారతదేశం నుంచి రాస్తున్నారు. చాలా సంతోషం అండి. మేము కూడా ఆకాశవాణి తిరుపతి కేంద్రం, తిరుపతి జిల్లా, తిరుపతి, అలాగే ఆంధ్రప్రదేశ్, మేము కూడా భారతదేశం నుంచే మేము కూడా మీకు సమాధానం ఇస్తున్నాం. చాలా సంతోషం. ఇంతకీ మీరు మీ ఊరి పేరు రాయలేదు. పోయిన వారం కూడా నేను అడిగాను మీ ఊరి పేరు రాయమని. మీరు ఊరి పేరు రాస్తే ఇంకా బాగుంటుంది. చాలా సంతోషం. శనివారం 4వ తేదీ 5:30 కరెంట్ అఫైర్స్ కార్యక్రమం మీకు నచ్చింది. చాలా సంతోషం. మేము తప్పనిసరిగా మీ దగ్గర నుంచి ఈ కార్యక్రమం గురించిన రెస్పాన్స్ ఎలా ఉంటుందా అనేది ఎదురు చూస్తూ ఉన్నాం. చాలా చక్కగా వివరించారు, మీకు నచ్చిందని చెప్తున్నారు. చాలా సంతోషం. అయితే

0: చెప్పిన సూచన కూడా బాగుంది. అయితే మీరు చెప్పినంత వివరంగా ఎఫెక్టివ్గా అలాగే సబ్జెక్ట్ వైజ్ మనం చేయాలి అంటే అది సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ద్వారా మనం చేయించాలన్నమాట. మనం ఈ వీక్లీ రౌండప్ కార్యక్రమంలో మనము బర్డ్స్ ఐ వ్యూ ఏ ఏ విషయాలు వేగంగా వీక్షణం ద్వారా శ్రోతలు అంటే పరీక్షార్థులకి ఒక ఐడియా రావడం కోసం మనం ఈ కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో నోట్ చేసుకున్న అంశాలను మరింత విశదీకరించి అంటే వివిధ సోర్సెస్ ద్వారా అంటే లైబ్రరీ కావచ్చు, అలాగే తోటి పరీక్షార్థులను కావచ్చు, అలాగే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, వాళ్ళందరినీ కూడా సంప్రదించి ఆ ఒక్కొక్క టాపిక్ని వాళ్ళ ఎగ్జామ్కి తగినట్టుగా ప్రిపేర్ అవుతారనే ఉద్దేశంతో మనం ఆ కార్యక్రమం ప్రసారం చేసాం. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని మనం ఎంగేజ్ చేసి తప్పనిసరిగా ఆ కార్యక్రమాలు మనం ప్రసారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక ఆ కార్యక్రమాలు కూడా అన్ని కార్యక్రమాలు మీకు నచ్చుతూ ఉన్నాయి. ఓ పాటసారి కార్యక్రమం, ఇళయరాజా పాటలు నచ్చాయి, స్వాతంత్ర సమర వివరాలు, అలాగే ఉత్తరాలు రాస్తున్నారని మీరు అభినందిస్తున్నారు నిజంగానండి. మరి మాకు ఇంకా కార్డ్స్ వస్తూ ఉన్నాయి, ఉత్తరాల కార్డ్స్ రావడం అనేది మా అదృష్టం. మరి ఫోన్ ఇన్ ప్రోగ్రాం గురించి మీరు లైన్ ఎలా కనెక్ట్ అవుతుందో అని అడుగుతూ ఉన్నారు, అదే ప్రశ్న మేము కూడా అడుగుతున్నామండి. మరి ఆ శ్రోతలు ఇప్పుడు రెగ్యులర్గా కాల్ చేసే వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతుందో వాళ్ళు మీ ఉత్తరం విని మాకు సమాధానం తెలియజేస్తారని భావిస్తున్నాం. చక్కగా ఇలాగే మీరు మా కార్యక్రమాల పట్ల మీ అభిప్రాయం, మీ అభిమానం మాకు తెలియజేస్తూ ఉండండి. ధన్యవాదాలు.
1: మిద్వరకు కెరఫ్ ఆకాశవాణి శ్రోతల ఉత్తరాలకు సమాధానాలు ఇచ్చే కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో సమాధానాలు ఇచ్చేవారు శ్రీ ఎం సుధాకర్ మోహన్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మరికొద్దిసేపట్లో వాణిజ్య ప్రకటనల అనంతరం తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

మాధవణికుమార్. ముఖ్యాంశాలు. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాణాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదించింది. వార్తల వివరంగా. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. అస్సాంలోని ఫారిన్ ట్రిబ్యునల్ చే విదేశీయులుగా నిర్ధారణ అయిన 27 మంది దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా పై విధంగా వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ 27 కేసుల్లో గౌహతి హైకోర్టు ఫారిన్ ట్రిబ్యునల్ వృత్తులను రద్దు చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని, న్యాయ సూత్రాలతో రాజీ పడకూడదని

0: సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టబద్ధంగా భారత పౌరసత్వానికి అర్హత లేని వారు తప్పుడు వాదనలు, న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడం లేదా జాప్యం చేయడం ద్వారా పౌరసత్వాన్ని పొందకుండా చూడటంలో ప్రభుత్వానికి చట్టబద్ధమైన బలమైన బాధ్యత ఉందని అంగీకరిస్తూనే చట్టబద్ధమైన ప్రక్రియనే స్పష్టం చేసింది. ట్రైబ్యునల్ వారి కేసులను తిరిగి విచారించే వరకు పిటిషన్లపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. అయోధ్య రామ మందిరానికి అందిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై సిబిఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి, శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్జీ, వి మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించింది. తమిళనాడు రాష్ట్రంలో ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఈరోజు స్టే విధించింది. హైకోర్టు May 27 నాటి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది May 28 బక్రీద్ సందర్భంగా లేదా మరే ఇతర రోజైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆవులను లేదా దూడలను వధించకుండా చూడాలని అధికారులను ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన May 27 నాటి ఉత్తర్వులను తమిళనాడు ప్రభుత్వం సవాల్ చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావులోని ఎక్స్ప్రెస్ హైవేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నో వద్ద రానున్నాయని తెలిపారు.
1: कानपुर के पास ऐतिहासिक रूप से डिफेंस प्रोडक्शन की ये पुरानी विरासत है जो कि अभी ब्रह्मोस मिसाइल की इंडस्ट्री जो यहाँ पर स्थापित हुई है. और मैं आपको यह भी बतलाना चाहता हूँ कि वह समय दूर नहीं है, कुछ ही महीनों के अंदर कुछ और बड़ी बड़ी इंडस्ट्री लखनऊ के आसपास स्थापित होने जा रही है और अब मुख्यमंत्री जी ने सहज रूप से उसकी अपनी स्वीकृति दे दी है.
0: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి 2 రోజుల సింగరేణి భరోసా యాత్రను ప్రారంభించారు. 50,000 మందికి పైగా సింగరేణి శాశ్వత కార్మికులకు, 30,000 మంది పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి వారి భవిష్యత్ భద్రతపై భరోసా ఇవ్వడమే రేపటి వరకు కొనసాగే ఈ యాత్ర లక్ష్యంగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల తర్వాత వేలం లేకుండా నేరుగా ఒక ప్రభుత్వ రంగ సంస్థకు కేటాయించిన దేశంలోని ఏకైక బొగ్గు బ్లాక్గా తాడిచెర్ల 2 నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ పట్ల, సింగరేణి భవిష్యత్తు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర చూపుతున్న ప్రత్యేక శ్రద్ధే ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
2: ఆక్షన్ లేకుండా దేశంలో ఈ కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నాను. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేక రకాలు ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ను ఈరోజు ఇవ్వడం జరిగింది.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేతి ఈరోజు ఉపరాష్ట్రపతి భవన్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కలిసి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ సైనిక్ పాఠశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా దేశ నిర్మాణానికి ఎన్సీసీ చేసిన కృషిని ప్రశంసిస్తూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమం ఉపరాష్ట్రపతి అభివర్ణించారు. నషాముక్త భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు. అలాగే ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా రాధాకృష్ణన్ స్వాగతించారు. మహిళా క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. 457 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 4వ రోజు ఆటలో కడపటి సమాచారం అందించడానికి ఇంగ్లాండ్ జట్టు అన్ని వికెట్లను కోల్పోయి కేవలం 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ నిన్న టీ విరామ సమయంలో 7 వికెట్లకు 341 పరుగుల వద్ద తమ 2వ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి ప్రత్యర్థి జట్టుకు 457 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. వికెట్ కీపర్ బ్యాటర్ ఎస్తిగా భాటియా లార్డ్స్లో టెస్ట్ సెంచరీ సాధించిన తొలి మహిళా క్రికెటర్గా నిలిచింది. కొలంబియాలోని

0: క్రమంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో స్వర్ణ పథకాలు సాధించిన భారతీయ బృందానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. దేశ యువశక్తికి ఉన్న అపారమైన సామర్థ్యానికి, సైన్స్ పరిశోధనల పట్ల వారికి ఉన్న అంకిత భావానికి విజయం మరో నిదర్శనమని ఆయన సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఈరోజు అస్సాం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, ఒడిశా, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లడఖ్లో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వడగాళ్ల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉండగా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు ఉంటాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ దేశాల కార్యదర్శి సిబి జార్జ్ ఈరోజు ఢిల్లీలో పోలాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వ్లాడిస్లావ్, ఆ దేశ ఆర్థిక అభివృద్ధి సాంకేతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ మిచెల్తో సమావేశమయ్యారు. ఈ విస్తృత చర్చలు భారత్ పోలాండ్ బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రతిబింబించాయి. రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, సంస్కృతి, అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరు వంటి పరస్పర ప్రయోజనం ఉన్న ఇతర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి తమ ఉమ్మడి నిబద్ధతను ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. పశ్చిమ ఆసియా అంతటా గత వారాంతంలో దాడులు తీవ్రతరం అయిన నేపథ్యంలో హార్మోజ్ జలసంధిపై తమదంటే తమ నియంత్రణ ఉందని అమెరికా 2 దేశాలు ప్రకటించుకున్నాయి. దీని కారణంగా ప్రాంతీయ భద్రత, దౌత్య సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలపై సందేహాలు నెలకొన్నాయి. నిన్న ఒమన్ తీరంలోని హార్మోజ్ జలసంధిలో ఇరాన్ ఒక కంటైనర్ నౌకపై దాడి చేయడంతో ఈ తాజా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అప్పటి నుంచి అంతర్జాతీయ చమురు, గ్యాస్ రవాణాకు కీలకమైన ఈ వ్యూహాత్మక జలమార్గం గుండా ఏ వాణిజ్య నౌకలు ప్రయాణించడం లేదు. వాయు రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, క్షిపణి డ్రోన్ కేంద్రాలు, చిన్న నౌకలతో సహా పలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై రాత్రిపూట దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది. దీనికి ప్రతిగా జోర్డాన్, బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలతో పాటు ఒమన్లోని రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తెలిపింది. రష్యాపై కొత్త విడత ఆంక్షలు, ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం, పలు అంతర్జాతీయ భద్రతా అంశాలపై చర్చించడానికి యూరోపియన్ యూనియన్ విదేశాంగ మంత్రులు ఈరోజు బ్రసెల్స్లో సమావేశమయ్యారు. ఈ కూటమి విదేశాంగ విధాన అధిపతి కాయా కల్లాస్ సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడుతూ 250 ఆంక్షల జాబితాపై ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పౌరసత్వాన్ని నిర్ధారించే లేదా ఒక వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించే ప్రక్రియ నిష్పక్షపాతంగా ఉండాలని సుప్రీంకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శ్రీరామ జన్మభూమి ఆలయానికి అందిన విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలపై తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి ఈరోజు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ హైవేను ప్రారంభించారు. మహిళల క్రికెట్లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో హర్మీన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుపై 270 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వివిధ ఖరీఫ్ పంటలలో విత్తు సమయం, విత్తన మోతాదు, విత్తే దూరం, అంతర పంటల ప్రణాళిక గురించి వ్యవసాయ పాఠశాల వింటారు. నిర్వహణ డాక్టర్ జి రమేష్.
2: ఈనాటి వ్యవసాయ పాఠశాలలో మనం తెలుసుకునే అంశము వివిధ ఖరీఫ్ పంటలలో విత్తు సమయము, విత్తన మోతాదు మరియు విత్తన దూరము, అంతేకాకుండా అంతర పంటల ప్రణాళిక గురించి తెలుసుకున్నాము. ఏ పైర్లైనా కూడా మంచి దిగుబడి సాధించాలంటే ఆ పైరు రకాలు, విత్తే సమయం కానివ్వండి, విత్తన మోతాదు కానివ్వండి, అలాగే విత్తే దూరం పైన ఆధారపడి ఉంటుంది. ఖరీఫ్ కాలంలో ప్రధానంగా సాగు చేస్తున్న పంటలను గమనించినట్లయితే వరి, పత్తి, కంది, జొన్న, కొర్ర, మొక్కజొన్న, పెసర, అలాగే వేరుశనగ, సోయా చిక్కుడు, ఆముదం మొదలగు పంటలను ప్రధాన పంటలుగా సాగు చేస్తున్నట్టు మన రాష్ట్రంలో చెప్పుకోవచ్చు. మరి ఈ పంటలలో ఏ సమయంలో ఏ విత్తనం విత్తుకోవాలి, ఎంత దూరంలో విత్తుకోవాలి, అలాగే ఎంత విత్తనం మనం నాటుకోవాలి అనే విషయాలు గమనించినట్లయితే పంటల్లో దిగుబడి ఎక్కువగా సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రధాన పంటలైన వరి తీసుకున్నట్టు

అయితే మన రాష్ట్రంలో దాదాపు ఈ వరిని 6 వ్యవసాయ వాతావరణ మండలాల్లో సాగు చేస్తున్నారు. ఈ వ్యవసాయ వాతావరణ మండలాల్లో వివిధ మాసాల్లో మనకు ఈ నాట్లు వేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సిఫార్సు చేసిన సమయంలో మనం వరి నాట్లు వేసుకున్నట్లయితే వరిలో కూడా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకు మన రాష్ట్రంలో సుమారుగా 6 వ్యవసాయ వాతావరణ మండలాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో మనం కృష్ణా గోదావరి జోన్ కింద చూసుకున్నట్లయితే వరి నాట్లను జనరల్గా మనకు ఈ జూలై నుంచి ఆగస్టు మాసంలో వేసుకున్నట్లయితే వరిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తర కోస్తా మండలాల్లో చూసినట్లయితే ఆగస్టు మాసంలో నాట్లు వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తా చూసినట్లయితే సెప్టెంబర్ వరకు వెళ్ళచ్చు, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాట్లు వేసుకోవచ్చు. అలాగే అత్యల్ప వర్షపాతం మనకు చూసుకున్నట్లయితే వ్యవసాయ వాతావరణ మండలంలో మనకు జూలై నుంచి ఆగస్టు వరకు వరి నాట్లు వేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు ఉన్నత శ్రేణి మండలమైన వంటి ఆ మండలాలు చూసుకున్నట్లయితే మే 15 నుంచి మనకు ఆగస్టు వరకు నాట్లు వేసుకుంటే ఈ వరిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. విత్తన మోతాదు అనేది చాలా వరకు మనకు అతి ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విత్తనం సిఫార్సు చేసిన ప్రకారం మనం విత్తన మోతాదులో మనం పంటను పండించినట్లయితే దిగుబడులు బాగా పొందేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా విత్తన మోతాదు పెంచుకున్నట్లయితే కొంచెం దిగుబడులు కూడా తగ్గేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విత్తన మోతాదులు ఏ పంటకు ఎలా వాడుకోవాలనేది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. సో మన వరిలో చూసుకున్నట్లయితే మనకు 5 రకాల పద్ధతులు ఉన్నాయి నాటే పద్ధతులు వచ్చేసరికి. ఒకటి ఏంటంటే నారు పెంచి నాటే పద్ధతికి అయితే ఎకరానికి 20 నుంచి 25 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అలా కాకుండా పొడి విత్తనం జల్లదల్లడానికి అయితే తమ్ము చేసుకున్న తర్వాత మామూలుగా విత్తనం చల్లుతుంటారు, ఆ పద్ధతికి అయితే 24 కిలోల నుంచి 30 కిలోల వరకు మనం విత్తనం అవసరం ఉంటుంది. అలాగే యంత్రీకరణ వరి సాగు అనేది కూడా ఈ మధ్య కాలంలో కొంచెం ప్రాచుర్యం బాగా పొందింది. సో యంత్రాలతో వరి సాగు చేస్తున్న ప్రాంతాల్లో కానివ్వండి, అలాగే గొడుతో విత్తనం ఎదబెట్టే పద్ధతి డైరెక్ట్ సోయింగ్ అంటుంటాము, ఎదబెట్టే పద్ధతి అంటుంటాము, ఆ పద్ధతుల్లో కానివ్వండి, లేదా బెంగాల్ నాట్లు అనేది ఈ మధ్య కాలం కూడా కొంచెం పాపులర్గా అయింది. చాలా మంది రైతులు కూడా ఈస్ట్ కోస్ట్ గోదావరిలో కూడా ఎక్కువగా బెంగాల్ పద్ధతులు అనేది అనుసరించి నాట్లు వేస్తున్నారు. ఈ పద్ధతులు ఏ పద్ధతులు అయినా కూడా యంత్రీకరణ కానివ్వండి, ఎద పద్ధతి కానివ్వండి, బెంగాల్ నాటు పద్ధతి కానివ్వండి, సాగు చేసుకున్నట్లయితే దాంట్లో మనకు 12 కిలోల నుంచి 15 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. అలాగే డ్రమ్ సీడర్ పద్ధతి కూడా మనకు ఒక పద్ధతి ఉంది, వరిలో కూడా సాగు చేసుకోవచ్చు. ఈ డ్రమ్ సీడర్ పద్ధతుల్లో కూడా మనకు ఎకరానికి వచ్చేసరికి 10 నుంచి 12 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అలాగే గత 10 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే మనకు శ్రీ పద్ధతి కూడా ఒక మంచి ప్రాచుర్యం పొందింది. ఆ శ్రీ పద్ధతులు అయితే మనకు ఎకరానికి అయితే 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. సో సిఫార్సు చేసిన ప్రకారం విత్తనం వాడుకున్నట్లయితే సిఫార్సు చేసిన ప్రకారం మొక్కల సంఖ్య అక్కడ ఎకరంలో ఉంటాయి, తద్వారా మన దిగుబడులు అనేది బాగా పెరిగేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి విత్తే దూరం ఇక్కడ గమనించినట్లయితే వరిలో రకాల కాల పరిమితిని బట్టిను, అలాగే ఆ యొక్క రకాలను బట్టి కానివ్వండి, మనం వేసే డ్యూరేషన్ బట్టి కానివ్వండి, మొక్క కుదుల సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం కుదుల సంఖ్య చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక రకాలు అంటే దాదాపు 140 రోజుల కాల పరిమితి గల రకాలు ఏదైనా కూడా ఒక చదరపు మీటర్కు 33 కుదుళ్ళు ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే మధ్యకాలిక రకాలైన కూడా ఏదైనా కూడా 125 నుంచి 140 రోజులకు అయితే ఖరీఫ్ కాలంలో వచ్చేసరికి 33 కుదుళ్ళు ఒక చదర మీటర్కు, స్వల్పకాలిక రకాలైన కూడా అంతే, దాదాపు 120 రోజులు స్వల్పకాలిక రకాలుగా చెప్పుకుంటుంటాము, అవి కూడా 33 కుదులుగా ఉండాలి. ఒక ఖరీఫ్ కాలంలో మనం వరిని సాగు చేస్తున్నామంటే ఒక చదరపు మీటర్కు 33 కుదులు ఉండే విధంగా మనం చూసుకుని నాట్లు వేసుకున్నట్లయితే దిగుబడులు ఏ విధంగా తగ్గకుండా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే రబీ కాలంలో ఏదైనా వరి సాగు చేసుకున్నట్టంటే మనకు అక్టోబర్ నవంబర్ల మాసంలో వరి సాగు చేస్తున్న ప్రాంతాల్లో మాత్రం అయితే ఒక చదరం మీటరుకు 44 కుదులు ఉండే విధంగా చూసుకోవాలి. సో మనం ఇప్పుడు ఖరీఫ్ కాలం గురించి చర్చించుకుంటున్నాం కాబట్టి ఖరీఫ్ కాలంలో మాత్రం అయితే 33 కుదులు ఉండే విధంగా ఒక చదరం మీటరుకు చూసుకుని నాట్లు వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన పంట వచ్చేసరికి మొక్కజొన్న అనేది. ఈ మొక్కజొన్న మన రాష్ట్రంలో అంటే ఆహారంగా గాను, అలాగే రోజు దానా విషయం రూపంలో కానివ్వండి, పశువులకు మేత కానివ్వండి, అలాగే వివిధ పరిశ్రమల్లో ముడి సరుకుగా గాను ఇలాగ ఉపయోగించడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మంచి ప్రాచుర్యం పొందింది, ఎక్కువ మంది రైతులు కూడా ఈ మొక్కజొన్న అనేది గిట్టుబాటుగా ధర బాగుంటుంది, మనకు లాభం ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది సాగు చేస్తూ వస్తున్నారు. ఈ మొక్కజొన్నను కూడా దాదాపు మన రాష్ట్రంలో 354,000 హెక్టేర్లోనే సాగు అవుతూ ఉంది. సో దీంట్లో కూడా మనం విత్తన మోతాదు ఒకటి, విత్తే సమయాన్ని కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. సో విత్తే సమయం చూసుకున్నట్లయితే సాధారణ పరిస్థితుల్లో వర్షాధారపు మొక్కజొన్న పంటకైతే జూన్ 15 నుంచి అలాగే జూలై 15 తారీఖు వరకు మనం విత్తుకున్నట్లయితే మొక్కజొన్నలో కూడా దిగుబడులు తగ్గకుండా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తన మోతాదు కూడా ఏంటంటే దీంట్లో మనకు రకరకాలు ఉన్నాయి. అంటే ఒకటి సంకరజాతి రకాలు కానివ్వండి, తీపి మొక్కజొన్న కానివ్వండి, ఇలా పేలాలకు వాడే మొక్కజొన్న కానివ్వండి, బేబీ కార్న్

అలాగే పసుద్రాసు మొక్కజొన్న ఇలా రకరకాలుగా మనకు సాగు చేస్తూ ఉంటాము. దాంట్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం విత్తనాల కోసం మనం తయారు చేసుకునే రకాలు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా హైబ్రిడ్స్ అనేది మార్కెట్లో ఎక్కువగా లభ్యమవుతుంటాయి. ఈ హైబ్రిడ్స్ రకాలు ముఖ్యంగా ఎకరానికి అయితే 8 కిలోలు అయితే విత్తనం అయితే సరిపోతుంది. అలాగే ఈ హైబ్రిడ్స్ను కూడా మనకు విత్తే దూరం కూడా గమనించినట్లయితే దాదాపు సాలుకు వచ్చేసరికి 60 సెంటీమీటర్ల దాకా ఉండాలి. అలాగే మొక్కకు మొక్కకు వచ్చేసరికి 20 సెంటీమీటర్ల దాకా ఉండాలి. అంటే సాలుకు 2 అడుగుల దూరంలో ఎత పెట్టుకున్నట్లయితే చాలా వరకు మనకు మొక్కల సంఖ్య సిఫార్సు చేసిన ప్రకారం ఎకరం పొలంలో ఉంటాయి. తద్వారా మంచి దిగుబడులు కూడా పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే తీపి మొక్కజొన్న అది కూడా ఎక్కువగా సాగు చేస్తుంటారు చాలా మంది రైతులు కూడా, ఈ పట్టణాల దగ్గర అంతా రైతులంతా కూడా. సో ఇక్కడ మనకు ఎకరానికి వచ్చేసరికి 4 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఇది కూడా మనకు సాలుకు వచ్చేసరికి 60 సెంటీమీటర్ దాదాపు 2 అడుగుల దూరంలో పెట్టుకుని మనం విత్తనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పేలాల మొక్కజొన్నది కూడా ఎక్కువగా మనం సాగు చేస్తుంటారు. దీనికి 5 కిలోల విత్తనం అయితే సరిపోతుంది ఎకరానికి. ఇది కూడా 2 అడుగుల దూరంలో సాలుకు మధ్య దూరం పెట్టుకుని ఏదో పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే బేబీ కార్న్ అనేది కూడా మనకు ఎక్కువగా పట్టణాల పొలాల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు, సిటీస్ దగ్గర కూడా.

మనకు సాలుగు సాలుగు వచ్చేసరికి 60 సెంటీమీటర్లు, దాదాపు 2 అడుగుల దూరంలో పెట్టుకొని మనం విత్తనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పేలాల మొక్కజొన్నది కూడా ఎక్కువగా మనం సాగు చేస్తుంటారు. దీనికి 5 కిలోల విత్తనం అయితే సరిపోతుంది ఎకరానికి. ఇది కూడా 2 అడుగుల దూరంలో సాలుగు సాలుగు మధ్య దూరం పెట్టుకుని ఏదో పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే బేబీ కార్న్ అనేది కూడా మనకు ఎక్కువగా పట్టణాల్లో పొలాల్లో ఎక్కువగా సాగు చేస్తుంటారు, సిటీస్ దగ్గర కూడా. ఇది కూడా 10 కిలోల ఎకరానికి అయితే విత్తనం సరిపోతుంది. ఇది కూడా సాలుగు సాలుగు వచ్చేసరికి దాదాపు 1.5 అడుగు దూరంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పశుగ్రాసంగా మొక్కజొన్న సాగు చేస్తున్న ప్రాంతాల్లో కూడా అక్కడ కూడా విత్తనం అయితే మాత్రం ఎకరానికి ఒక 16 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. ఇది కూడా మనకు సాలుగు సాలుగు దూరం గమనించినట్లయితే దాదాపు 1.5 అడుగు దూరంలో పెట్టుకుని ఎద పెట్టుకున్నట్టయితే చాలా వరకు ఈ పశుగ్రాసాన్ని కూడా ఎక్కువ మోతాదులో మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తే పద్ధతి ఏంటంటే, మొదట ఏంటంటే చాలా వరకు ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో బోదలు వేసి చేస్తుంటారు, కొన్ని ప్రాంతాల్లో మామూలుగా పొలం దుక్కి దున్నుకొని మామూలుగా నాటుకుంటూ ఉంటారు. సో ఏదైనా కూడా అవకాశం ఉంటుంది, బోధ పద్ధతి అయితే మాత్రం మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకంటే అనుకోని పరిస్థితులు వర్షాలు ఎక్కువ కురిసినా కూడా ఈ బోధల మధ్యలోంచి వాటర్ అంతా నీళ్ళంతా కూడా బయటకు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో మొక్క పంట కూడా దెబ్బ తినకుండా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బోధ పద్ధతి అనుసరిస్తే మాత్రం దిగుబడులు కూడా ఇక్కడ బాగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో మొదట బోధ నాగలతో బోదలు వేసుకోవాలి. తర్వాత ఏంటంటే విత్తనాన్ని బోధకు పైనుండి అంటే 1/3 వంతు ఎత్తులో ఉండే విధంగా విత్తుకున్నట్లయితే నీటి పారుదల సులభంగా ఉంటుంది. అలాగే ఏదైనా అధిక వర్షాలు ఏదన్నా కురిసినా కూడా ఆ నీళ్ళన్ని కూడా ఈ బోధల మధ్యలోంచి బయటకు వెళ్ళేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అవకాశం ఉన్న చోట బోధ పద్ధతి అనుసరించినట్లయితే సో మొక్కలు సిఫార్సు చేసిన ప్రకారం ఉంటాయి, పైరు కూడా దెబ్బతినకుండా ఉంటుంది, తద్వారా మనం మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు జొన్న అనేది కూడా మనకు ప్రధాన పంటగా కూడా ఖరీఫ్ కాలంలో ఎక్కువగా సాగు చేస్తున్నారు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. సో మన రాష్ట్రంలో దాదాపు చూస్తే ఖరీఫ్ కాలంలో దాదాపు 11,000 హెక్టేర్లు ఎక్కువగా సాగు అవుతుంది. ఈ మధ్యకాలంలో రైస్ ఫ్యాలోలో అంటే రైస్ కోసిన తర్వాత జొన్న అనేది ఎక్కువగా సాగు చేస్తున్నారు. సో అది ఎక్కువగా రబీలో ఎక్కువగా ఉంటుంది, కానీ ఖరీఫ్లో వచ్చేసరికి 11,000 హెక్టేర్లు మనకు సాగు అవుతుంది మన రాష్ట్రంలో వచ్చేసరికి. జొన్నను కూడా దాదాపు మనకు ఖరీఫ్ కాలంలో సాగు చేయాలంటే జూన్ నుంచి జూలై వరకు, అంటే జూన్ 15 నుంచి జూలై 15 వరకు మనకు సాగు చేసుకున్నట్లయితే జొన్నలో కూడా దిగుబడులు తగ్గకుండా మంచి ఆదాయం మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే జొన్నను ఏంటంటే మాఘీగా కొన్ని ప్రాంతాల్లో మాఘీ జొన్నగా సాగు చేస్తుంటారు, అంటే అది సెప్టెంబర్లో సాగు చేస్తుంటారు. సో వర్షాలు జూన్ జూలైలో ఏదైనా వర్షాలు ఏంటంటే ఆలస్యమైనప్పుడు సెప్టెంబర్లో ఏదైనా వర్షపాతం కురిసినా కూడా అప్పుడు కూడా మన జొన్న సాగు చేసుకోవచ్చు. సో అదే మాఘీ జొన్న అని చెప్తుంటాం. ఆ మాఘి జొన్నను సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వేసుకున్నా కూడా మనకు దిగుబడి అనేది మంచిగా వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఎకరానికి వచ్చేసరికి విత్తన మోతాదు గమనించినట్లయితే ఎకరానికి 4 కిలోలు అయితే విత్తనం అయితే సరిపోతుంది. అంత 4 మించి ఎక్కువ 6 కిలోలు 7 కిలోలు పెట్టినా అంటే ఏమవుతుందంటే మొక్కల సంఖ్య ఎక్కువ అయిపోయి కొద్దిగా కంకి సై తగ్గేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫార్సు చేసిన ప్రకారం 4 కిలోలు ఎద పెట్టుకున్నట్లయితే మనకు మంచిగా దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే విత్తే దూరం మనం గమనించినట్లయితే సాలుగు సాలుకు వచ్చేసరికి 1.5 అడుగు దూరం పెట్టుకుని ఎద పెట్టుకుంటున్నట్లయితే సో మనకు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రకంగా మనం ఎదబెట్టుకున్నట్లయితే ఎకరానికి దాదాపు 58,000 నుంచి 72,000 వరకు మొక్కలు అనేది ఉంటాయి. సో అంతని మొక్కలు ఉన్నట్లయితే మనకి ఎకరానికి కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ చిన్న చిన్న విషయాలు మనం గమనించుకున్నట్లయితే మాత్రం మనకు జొన్నలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత సజ్జ అనేది కూడా ఎక్కువగా ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ కానివ్వండి, అలాగే ఈ మనకు రాయలసీమ ప్రాంతంలో కానివ్వండి, ఎక్కువగా సజ్జ అనేది ఖరీఫ్ కాలంలో కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ సజ్జను దాదాపు మన రాష్ట్రంలో 75,000 హెక్టేర్లో సాగు చేస్తున్నారు. సో ఈ సజ్జ కూడా మంచి దిగుబడి సాధించాలంటే విత్తే సమయం అనేది చాలా ముఖ్యమైనది. జూన్ నుంచి జూలై వరకు వర్షం కురిసిన వెంటనే జూన్ కానీ జూలై కానీ మన భూమి అంతా పదునయ్యి వర్షం అంత మంచి వర్షం కురిసినట్లయితే ఇక్కడ కూడా మనం సజ్జను అదే జూలైలో మాసంలో ఎద పెట్టుకున్నట్లయితే సో మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఎకరానికి కూడా ఏంటంటే మనకు మామూలుగా అయితే విత్తనం అయితే లేదానికి అయితే 1.5 కిలో దాకా విత్తనం అవసరం ఉంటుంది. ఒకవేళ కొద్ది కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే నారు పెంచి మనం నాటుకుంటుంటారు, ఆ దానికైతే 1.5 కిలో అయితే సరిపోతుంది. లేదా విత్తనం ఎద పెట్టుకునే పద్ధతి ఉంటాయి కొన్ని, అంటే మామూలుగా జనరల్గా రైతులంతా ఫాలో అవుతున్నదంతా కూడా విత్తనం ఎద పెట్టేసుకుంటుంటారు. ఈ పద్ధతికి అయితే మాత్రం 3 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. సో ఇలా సిఫార్సు చేపట ప్రకారం మనం విత్తనం మోతాదు కూడా మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విత్తే దూరం కూడా ఇక్కడ దాకా జొన్నకు ఎలా చెప్పుకున్నామో సేమ్ అంతే అదే విధంగా, అంటే సాలుకు సాలుకు వచ్చేసరికి 1.5 అడుగు దూరంలో మనం ఎద పెట్టుకున్నట్లయితే సజ్జలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత ఈ రాయలసీమ కానివ్వండి, అలాగే మనకు ప్రకాశం దక్షిణ కోస్తా జిల్లాలో ఏదైనా కూడా ఈ కొర్ర అనేది కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఈ మిల్లెట్స్ అని చెప్తుంటాము, మైనర్ మిల్లెట్స్ పరిగణలోకి తీసుకుంటుంటాము, చిరుధాన్యం

ఆహార ఉత్పత్తులు కూడా ఎక్కువగా జనాలు కూడా మనం ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే వీటి యొక్క ప్రాముఖ్యత పెరిగిపోయి కొర్ర అనేది కూడా ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. సో కొర్ర విస్తీర్ణం మన రాష్ట్రంలో దాదాపు 45,000 హెక్టేర్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు ఖరీఫ్లో వచ్చేసరికి. సో ఈ కొర్ర పంట అనేది వర్షాధార పంటగా జూన్ జూలైలో వేసి మాత్రం వేసుకోవచ్చు. అలాగే మనకు బెంగాల్ గ్రామ్ అంటే రబీలో పండించే పంట ముఖ్యమైనది ఏంటంటే శనగ ఎక్కువగా సాగు చేస్తుంటాము. శనగ పండించే ప్రాంతాలంతా కూడా ఖరీఫ్లో ఎలాంటి పంట పండించే అవకాశం లేదు. చాలామంది రైతులంతా పొలం అంతా ఖాళీగా పెట్టేసుకుని శనగ అనేది అక్టోబర్ నవంబర్ మాసంలో ఏదో పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి ప్రాంతాల్లో కూడా డబుల్ క్రాపింగ్ సిస్టమ్ అంటుంటాం జనరల్గా వచ్చేసరికి. అంటే మొదటగా ఖరీఫ్లో మనకు కొర్రనేసుకొని రెండో పంటగా మనకు శనగను మనం ఏదో పెట్టుకున్నట్లయితే రెండు పంటల ఆదాయం బాగా రైతుకు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ కొర్రను వచ్చేసరికి మనకు జూన్ కానీ జూలై మాసంలో ఏదో పెట్టుకున్నట్లయితే మనకు కొర్రలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఖరీఫ్ వర్షాలు ఏదైనా ఆలస్యంగా కురిసినప్పుడు కొర్రకు ప్రత్యామ్నాయ పంటగా ఆగస్టు 2వ పక్షం వరకు వెళ్ళవచ్చు. ఆ ప్రత్యామ్నాయ పంటగా కొర్ర వేసుకోమని చెప్తుంటాం ఎక్కువగా. ఏదైనా వర్షాలు ఎక్కువగా ఆలస్యం అయిపోయి జూన్ జూలైలో కొరవక ఆగస్టులో ఏదైనా కురిసినప్పుడు ఆ టైంలో కూడా ఆగస్టు 2వ పక్షం వరకు కూడా ఈ కొర్రను వేసుకున్నా కూడా మనకు కొర్రలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే విత్తన మోతాదు గమనించినట్లయితే ఎకరానికి 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అలాగే ఒకవేళ అంటే మనం వెత పెట్టుకోవడానికైతే 2 కిలోలు సరిపోతుంది. వెతదల్లే పద్ధతికి అయితే దాదాపు 4 కిలోల నుంచి 7 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. వెతదల్లి తల్లిన తర్వాత బల్లతో కానీ లేదా చెట్ల కొమ్మతో కానీ వంటి నేలను చదును చేసుకోవాలి. లేని చోట విత్తనానికి తగినంత తేమ లభించక మొలకెత్తే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఏదైనా కూడా 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది ఎదబెట్టే పద్ధతికి. ఒకవేళ చల్లుకొని గొర్రె తోలుకున్న పద్ధతికి అయితే మాత్రం 4 నుంచి 7 కిలోల విత్తనం అయితే అవసరం ఉంటుంది. ఆ ఎత్తే దూరం కూడా మనకు దాదాపు సాలుకు వచ్చేసరికి 9 అంగుళాల దాకా మనకు 9 అంగుళాల వరకు పెట్టుకొని మనం ఎద పెట్టుకున్నట్లయితే మన అంటే మనం ఆవులుగా అడ్డగోర వేస్తుంటాము. అడ్డగోరకు అయితే మనకు బోర్రలు కట్టుకొని మనం చేసుకున్నట్లయితే కరెక్ట్గా సరిపోతుంది. 9 అంగుళాలు ఉంటుంది కాబట్టి. అలాగే మొక్కలకు మొక్కకు వస్తే 7.5 సెంటీమీటర్ల దాకా అదా 10 సెంటీమీటర్ల దాకా ఉండే విధంగా చూసుకోవాలి. తద్వారా ఎకరానికి సిఫార్సు చేసిన మొక్కల సంఖ్య ఉంటాయి. తద్వారా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం అంటే దాదాపు 2,37,000 మొక్కల దాకా వస్తాయి మనం ఈ రకంగా 9 అంగుళాలు పెట్టుకున్న ఎద పెట్టుకున్నట్లయితే. సో ఈ రకంగా చేసుకుంటే కూడా కొర్రలో కూడా మంచి దిగుబడి సాధించవచ్చు. మార్కెట్ కూడా మంచి రేటే ఉంది కాబట్టి ఈ మధ్య అంటే చిరుధాన్యాల ప్రాముఖ్యత పెరిగింది కాబట్టి కొర్ర కూడా మంచి డిమాండ్ ఉంది కాబట్టి సో ఖరీఫ్లో కూడా బెంగాల్ గ్రామ పండించే ప్రాంతాల్లోనూ లేకపోతే మామూలుగా అయినా కొర్రను సాగు ఖరీఫ్లో సాగు చేస్తే 60 రోజులు 70 రోజులకు అయిపోతుంది కాబట్టి రెండో పంటగా ఏరే పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీని తర్వాత రెండో ప్రధానమైన పంట ఖరీఫ్లో చూసుకున్నట్లయితే కంది అనేది దాదాపు మన రాష్ట్రంలో 2,40,000 దాకా హెక్టేర్లో సాగు చేస్తున్నారు. పప్పుజాతి పంటల్లో ప్రధానమైన పంట కందిగా చెప్పుకోవచ్చు. సో కంది అనేది విత్తే సమయం కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. దాంట్లో ఏంటంటే తక్కువ వర్షపాత మండలాల్లో అంటే జూన్ జూలైలో మనం విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కృష్ణా గోదావరి ఉత్తర కోస్తాను దక్షిణ కోస్తా మండలాల్లో అయితే మనకు ఆగస్టు వరకు వెళ్ళచ్చు. అంటే జూలై మొదలుకొని ఆగస్టు వరకు కూడా చివరి దాకా కూడా మనము విత్తనం ఈ కంది విత్తనాన్ని ఎదబెట్టుకోవచ్చు. అలాగే మనకంటే తక్కువ వర్షపాతం అంటే ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం జూన్ వరకు వేసుకుంటే మంచి దిగుబడులు పొందుకోవచ్చు. మిగతా జిల్లాల అన్నిటిలో కూడా మనకు ఆగస్టు వరకు కూడా మనం విత్తనం ఎదబెట్టుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని తర్వాత విత్తనం మోతాదు అంటే జనరల్గా మనకు ఎక్కువగా సాలుకు ఎక్కువ దూరం పెట్టుకుని ఎదబెట్టుకుంటుంటారు కాబట్టి ఇక్కడ 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది ఎకరానికి. ఇక్కడ సాలుకు వచ్చేసరికి నల్లరేగడి భూముల్లో అయితే మాత్రము ఒక 180 సెంటీమీటర్ల దాకా సాలుకు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎర్ర నేలలో అయితే మాత్రం దగ్గరగా పెట్టుకుని ఎదబెట్టుకున్నట్లయితే మనకు అంటే మొక్క బలంగా పెరగదు కాబట్టి ఎర్ర నేలల్లో. సో దగ్గరగా మనం ఎద పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని సాలుకు వచ్చి 3 అడుగులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకంగా ఎద పెట్టుకున్నా కూడా ఈ కందిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకు తక్కువ రోజులకు వచ్చే పంటల్లో చూసుకుంటే పప్పుజాతి పంటల్లో పెసర అనేది కూడా చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఇది 60-65 రోజుల్లో మన పంట కాలం అయిపోతుంది. మళ్ళీ 2వ పంటగా ఏరే పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది రైతులు తొలకరలో పెసర వేయడానికి ఇష్టపడుతుంటారు. సో ఈ పెసరను కూడా ఏంటంటే ఈ జూన్ నెలల్లో తక్కువ వర్షపాత మండలాలైన ఈ రాయలసీమ ప్రాంతాల్లో ఈ జూన్ నెలలో మనం సాగు చేసుకున్నట్లయితే దీంట్లో కూడా దిగుబడులు బాగా వస్తాయి. అలాగే కృష్ణా గోదావరి కానివ్వండి దక్షిణ కోస్తా మండలాల్లో అయితే మాత్రము ఇక్కడ జూన్ నుంచి జూలై వరకు వేసుకో జూలై ఎండింగ్ వరకు మనం సాగు చేసుకుని విత్తనం ఏదో పెట్టుకున్నా కూడా పెసర్లో కూడా మంచి దిగుబడులు పొందుకోవచ్చు. అలాగే విత్తనం మోతాదు అనేది కూడా దీంట్లో అయితే 6 కిలోల నుంచి 7 కిలోల విత్తనం సరిపోతుంది. అంతకు మించి ఎక్కువ వాడితే అంటే రొట్టెలాగా పెరిగిపోతుంది కాబట్టి పూతకాయ తగ్గిపోయి దిగుబడులు తగ్గుతాయి కాబట్టి ఎక్కువ విత్తనం వేయకుండా 6 కిలోలు మనం ఏదో పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. విత్తే దూరం వచ్చిన దాదాపు 1 అడుగు పెట్టుకొని వేసుకుంటుంటాం జనరల్గా గొర్రెడ్డతో పెట్టుకొని చేస్తుంటారు. అదే 9 అంగుళాలతో అయితే సరిపోతుంది.

ఉంది, లేదా 30 సెంటీమీటర్ల కంటే దాదాపు ఒక అడుగు దూరంలో పెట్టుకుని సాలుగు సాలుగు పెట్టేసి చేసుకున్నట్లయితే కూడా సిఫార్సు చేసిన మొక్కలు ఉంటాయి కాబట్టి దిగుబడులు కూడా బాగా వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత మినుము కూడా మనకు ఎక్కువగా రబీ పంటగా ఎక్కువగా సాగు చేస్తుంటారు, కానీ ఖరీఫ్ కాలంలో కూడా మినుము కూడా సాగు చేస్తుంటారు. దీని 15 తారీఖు నుంచి జూలై 15 తారీఖు వరకు కూడా ఈ మినుముని ఎద పెట్టుకోవచ్చు. విత్తే దూరం కూడా ఇందాక పెసర ఎలా చెప్పుకున్నామో అడుగు దూరంలో పెట్టేసుకుని ఎద పెట్టుకోవాలి సాలుగు సాలుకు వచ్చేసరికి. ఇది ఇత్తనం మోతాదు వచ్చేసరికి దాదాపు మనకి ఎకరానికి 8 నుంచి 10 కిలోలు ఇతర మోతాదు సరిపోతుంది. 10 కిలోలు పెట్టే వరకు సరిపోతుంది. కొద్దిమంది 18 కిలోలు పెట్టేవాళ్ళు 15 కిలోలు పెట్టేవాళ్ళు ఉన్నారు, అంత అవసరం లేదండి. ఒక 8 నుంచి 10 కిలోలు ఇతరం ఇతరం అయితే సరిపోతుంది. తద్వారా మనకు మొక్కల సంఖ్య బాగా ఉంటుంది కాబట్టి దిగుబడులు కూడా బాగా వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత ఈ మధ్య కాలంలో మన రాష్ట్రంలో సోయా చిక్కుడు కూడా ప్రాచుర్యం పొందింది, ఎక్కువ సాగు చేయడానికి ఇష్టపడుతున్నారు. మరి ఈ సోయా చిక్కుడును ముఖ్యంగా ఖరీఫ్ కాలంలో ఎక్కువగా వేస్తుంటారు. ఈ ఖరీఫ్ కాలంలో ఇప్పుడు ఏ మాసంలో ఎద పెట్టుకోవాలంటే 15 తారీఖు నుంచి 15 తారీఖు వరకు వేసుకున్నట్లయితే సోయా చిక్కుల్లో కూడా దాదాపు 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడులు వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఉత్తర కోస్తాలో అయితే మాత్రం ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసం వరకు కూడా ఎద పెట్టుకోవచ్చు ఉత్తర కోస్తా మండలంలో. అలాగే ఎకరానికి వచ్చేసరికి 25 కిలోల నుంచి 30 కిలోల విత్తనం సరిపోతుంది. అలాగే నల్లరేగడి భూముల్లో అయితే సాలుగు సాలుకు వచ్చేసరికి 1.5 అడుగు దూరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. తేలికపాటి భూముల్లో అయితే మాత్రం 1 అడుగు దూరంలో పెట్టుకొని ఎద పెట్టుకున్నట్లయితే ఒక చదరం మీటర్కు దాదాపు 40 మొక్కలు ఉండే విధంగా మనం చూసుకొని మనం ఈ సోయా చిక్కుడు ఎద పెట్టుకున్నా కూడా సోయా చిక్కుల్లో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే వేరుశనగ అనేది మన రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తుంటాము. ఈ రాయలసీమలో వేరుశనగ అనేది ముఖ్య ప్రధాన పంటగా కూడా మనం చెప్పుకుంటుంటాము. సో ఈ ఉత్తర కోస్తా జిల్లాలో అయితే జూన్ జులై వరకు మనం సాగు చేసుకోవచ్చు. అలాగే రాయలసీమ ప్రాంతంలో అయితే మాత్రము జూన్ నుంచి ఆగస్టు చివరి వరకు కూడా మనం ఈ ఏరుశనగ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. విత్తన మోతాదు అనేది కాయ పరిమాణం బట్టి గింజల పరిమాణం బట్టి కూడా మనం విత్తన మోతాదు అనేది చెప్తుంటాము. జనరల్గా మనం రైతులంతా ఎక్కువగా సాగు చేస్తున్నది కదిరి 6 కానివ్వండి, ధరణి కానివ్వండి, విశిష్ట ఇవన్నీ కూడా ఏమైనా కూడా ఎకరానికి వచ్చేసరికి 60 కిలోల వరకు మనం దాదాపు సరిపోతుంది ఎకరానికి విత్తనము. అలాగే లావు గింజలైన చిన్న గుత్తి రకాలైతే ఏంటంటే 64 కిలోల నుంచి 65 కిలోల వరకు విత్తనం సరిపోతుంది ఎకరానికి వచ్చేసరికి. అలాగే కదిరి లేపాక్సి వంటి రకాలను అయితే దాదాపు 30 నుంచి 35 కిలోల విత్తనమే సరిపోతుంది. ఈ రకంగా మనం విత్తనం ఎంపిక చేసుకొని మనం వేరుశనగ కూడా సాగు చేసుకున్నా సరైన సమయంలో ఎదబెట్టుకున్నట్లయితే ఆగస్టు వారసం వరకు మనం ఎదబెట్టుకున్న అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టైం వరకు ఎదబెట్టుకోవచ్చు. అలాగే పొద్దుతిరుగుడు అనేది ఈ మధ్యకాలంలో తక్కువ విస్తీర్ణంలో సాగు అవుతుంది. సో ఇది పండించడానికి కూడా ఎక్కువ మంది రైతులు ఇష్టం, కానీ దీంట్లో కూడా మనకు సరైన సమయంలోనూ ఎద పెట్టుకున్నట్లయితే పొద్దుతిరుగులు కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది కూడా జూన్ నుంచి జూలై మాసంలో ఎద పెట్టుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. జూన్ 15 నుంచి జూలై 15 వరకు కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎద పెట్టుకున్నట్లయితే మనకు కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఎకరానికి కూడా చాలా తక్కువ విత్తనం అవసరం ఉంటుంది, అదే 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. అదే 2 కిలోల విత్తనంతో మనం ఎకరం పొలం కూడా ఎద పెట్టుకోవచ్చు. ఇది మొక్కల సాంద్రత అంటే సరైన మొక్కలకు మొక్కకు వచ్చేసరికి సాలుకు వచ్చేసరికి 1.5 అడుగు దూరంలో పెట్టుకొని మనం విత్తనం ఎద పెట్టుకున్నట్లయితే ఈ పొద్దుతిరుగుళ్ళలో కూడా మంచి దిగుబడి, 90 రోజుల పైరు ఉంటుంది ఇది. సో మనం జాగ్రత్తగా చేసుకుంటే దీనిలో కూడా మంచి దిగుబడి పొందేదానికి అవకాశం ఉంటుంది. సో జూన్ జూలైలో ఎద పెట్టుకోవాలి, 2 కిలోలు విత్తనం అయితే సరిపోతుంది. అలాగే సాలుగు వస్తే 45 సెంటీమీటర్లు అంటే దాదాపు 1.5 అడుగు దూరంలో ఎద పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందొచ్చు. తర్వాత ఆముదం అనేది కూడా మాకు ఈ రాయలసీమ కానివ్వండి, అలాగే దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ ఆముదంను కూడా చాలా ప్రధాన పంటగా సాగు చేస్తుంటారు. మనలా దాదాపు చూస్తే మన రాష్ట్రంలో 10,30,000 హెక్టేర్లో సాగు అవుతుంది. దీని ఇది ఏంటంటే ఈ ఖరీఫ్లో సాగు చేయాలనుకుంటే మే చివరి వారం నుండి జూలై 5 చివరి వరకు కూడా మనం ఈ వర్షాలను బట్టి మనం ఎద పెట్టుకోవచ్చు ఆముదానికి కూడా. లేదా జూలై తర్వాత అయితే ఆముదం కొద్దిగా ఏక పంటగా వేయాల్సిన అవసరం ఉంటుంది. మామూలుగా అయితే మనకు అంతర పంటకు కూడా ఏదైనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మే చివరి నుంచి జూలై చివరి వరకు కూడా ఆముదం వర్షాలను బట్టి మనం ఎద పెట్టుకుంటే ఆముదం కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. బరువు నేల నుండి అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో అయితే మాత్రం మనకు ఎకరానికి రకాలైతే 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. మార్కెట్లంతా హైబ్రిడ్స్ ఉన్నాయి కాబట్టి హైబ్రిడ్ రకాలు సాగు చేస్తుంటే అది 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఒకవేళ తేలికపాటి భూముల్లోనూ తక్కువ వర్షపాతం అంటే రాయలసీమ ప్రాంతాల్లో మనం ఏదైనా ఈ ఆముదం సాగు చేస్తుంటే అక్కడ విత్తనం 4 కిలోల దాకా అవుతాయి రకాలైతే. అలాగే సంకర రకాలైతే మాత్రం మనకు సంకర జాతి అంటే హైబ్రిడ్స్ మాత్రం 2.5 కిలో విత్తనం అయితే సరిపోతుంది. సో ఈ విధంగా సాగు చేసుకున్నట్లయితే మనకు కూడా ఈ ఆముదంలో కూడా దిగుబడులు మంచిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ విత్తే దూరం గమనించినట్లయితే సాలుగు సాలుకు వచ్చేసరికి 90 సెంటీమీటర్ల దాకా పెట్టుకో అంటే దాదాపు 3 అడుగుల దూరంలో పెట్టేసుకొని మనం సాగు చేసుకున్నట్లయితే ఆముదంలో కూడా ఈ మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం

ఉంటుంది. తర్వాత పత్తి అనేది కూడా దాదాపు 420,000 హెక్టేర్ల సాగు అవుతుంది మన రాష్ట్రంలో వచ్చేసరికి. ఈ ప్రత్తి పంటను కూడా సరైన సమయంలో ఎదబెట్టుకున్నట్లయితే ప్రత్తిలో కూడా మంచి దిగుబడులు పొందవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే కోస్తా ప్రాంతము మరొక రాయలసీమ నల్లరేగడి భూములు ఉన్నట్లయితే అక్కడ జూలై నుంచి ఆగస్టు వరకే వేసుకోవచ్చు. ఇక్కడ 1 కిలో విత్తనం అయితే సరిపోతుంది, అంటే అది హైబ్రిడ్సే వాడుతున్నాం కాబట్టి హైబ్రిడ్ అంతా కూడా 1 కిలో విత్తనం అయితే సరిపోతుంది. నీటి పారుదల గల ఎర్ర నేలలు అయితే మాత్రం ఇక్కడ జూన్ మధ్య వరకు వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ విత్తనం కూడా 1.5 కిలో నుంచి దాదాపు 2 కిలోల దాకా విత్తనం అవసరం ఉంటుంది. సో ఇక్కడ నల్లరేగడి భూముల్లో అయితే సాలుగు చూసుకున్నట్లయితే దాదాపు 120 సెంటీమీటర్ల దాకా మనం వేసుకోవచ్చు. దాదాపు 42 అంగుళాల నుంచి 48 అంగుళాల దాకా మనం వాడుకోవచ్చు. ఎర్ర నేలలు అయితే దూరం తగ్గించుకుంటాం కాబట్టి ఇక్కడ మనకు 90 సెంటీమీటర్ల దాకా అంటే 3 అడుగుల దూరంలో పెట్టేసుకుని మనం వేసుకుని 36 అంగుళాలతో చేస్తుంటాము. ఈ 36 అంగుళాలు దాచు పెట్టుకుని మనం సాగు చేసుకున్నా కూడా పత్తిలో కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఖరీఫ్లో ముఖ్యంగా ఏదైనా కూడా మెట్ట పంటలు సాగు చేస్తున్నాము, ఆ మెట్ట పంటల్లో తప్పకుండా అంతర పంటలు అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే వాతావరణ పరిస్థితులు అంతా మారిపోతున్నాయి కాబట్టి వర్షాలు ఒక్కోసారి ఎక్కువ కురుస్తుంటాయి, ఒక్కోసారి తక్కువగా ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితులు అంటే మనం అంతర పంటలను కంపల్సరీగా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక పంట దెబ్బతిన్నా రెండో పంటగా ఏదో ఇంకో పంట నుంచి మనం ఎంతో కొంత ఆదాయం పొందేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రెండు అంతర పంటల్లో ముఖ్యంగా పప్పు జాతి పంటలు ఉంటాయి, పప్పు జాతి కాని పంటలు కూడా ఉంటాయి. ఒక పంట పప్పు జాతి పంట ఉండాలి, రెండో పంటగా నాన్ లెగ్యూమ్ క్రాప్ కింద చెప్పుకుంటాము. అలాంటి పంటలు ఎంపిక చేసుకుని అవసరం ఉంటుంది. పంట కాలం కూడా ఒక పంట అంతర పంటగా ఎంపిక చేసుకునే పంటలు ఏంటంటే తక్కువ రోజులకు వచ్చే విధంగా ఉండాలి. ఎక్కువ రోజులు అంటే ప్రధాన పంటతో పోటీ ఉండకూడదు. ఇక్కడ తక్కువ రోజులకు వచ్చే విధంగా ఉంటే తొందరగా అయిపోతుంది కాబట్టి రెండో పంటకు ఈ పంటకు ఇబ్బంది లేకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో మన ఈ అంతర పంటల విషయంలో మాత్రం ఈ చిన్న జాగ్రత్త తీసుకొని గమనించుకొని మనం వేసుకున్నట్లయితే మాత్రం అంతర పంటల వల్ల కూడా మంచి రైతుకు కూడా మంచి ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏ విధ పంటల్లో అంతర పంట సాగు చేసే విధానం అంటే ముఖ్యంగా మొక్కజొన్న చూసుకున్నట్లయితే ఈ మొక్కజొన్నలు ఏంటంటే 2 వరుసల మొక్కజొన్న వేసుకొని దాని ఒకసారి కందేస్తాం. మొక్కజొన్నలో 2 వరుసలు మొక్కజొన్న వేసుకొని ఒకసారి కంది వేసుకున్నా కూడా మంచి ఆదాయం పొందుకోవచ్చు. ఈ కంది వలన కానివ్వండి మనకు ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదా 6 సార్లు వేరుశనగ వేసుకొని అంటే 2 సార్లు మొక్కజొన్న వేసుకొని ఒకసారి కంది వేసుకోవచ్చు. లేదా 2 సార్లు మొక్కజొన్న వేసుకొని 6 సార్లు వేరుశనగ వేసుకోవచ్చు. లేదా 2 సార్లు మొక్కజొన్న వేసుకొని 6 సార్లు పెసరు కానివ్వండి, మినువు కానివ్వండి, బొబ్బర్లు కానివ్వండి, సోయా చిక్కుడు కానీ వేసుకున్నట్లయితే ఈ అంతర పంట వలన పెసర మినుము బోయా చిక్కుడు కానివ్వండి లేదా వేరుశనగ కానివ్వండి ద్వారా కానీ మొక్కజొన్నలో కూడా ఎంతో కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ పద్ధతి అవలంబించుకుంటే రైతు కూడా నష్టపోకుండా రెండో పంట ద్వారా కూడా కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే జొన్నలు కూడా మన అంతర పంటలు కొన్ని క్వింటల్ పంటలకు మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జొన్నలు గమనించినట్లయితే జొన్నలో కంది ఎక్కువ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో జొన్న 2 సార్లు వేసుకొని 1 సార్లు కందిని మనం ఎదబెట్టుకున్నట్టయితే కంది ద్వారా మనకు దిగుబడి వస్తుంది, జొన్న ద్వారా దిగుబడి వస్తుంది, 2 పంటల ద్వారా వస్తుంది. కాబట్టి రైతు నష్టపోకుండా మనం ఆదాయం 2 పంటల ద్వారా ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సజ్జ కూడా ఎక్కువగా మనం ఖరీఫ్లో సాగు చేస్తుంటాం కాబట్టి సజ్జ పంటల్లో కూడా ఏంటంటే సజ్జలో మనం కంది వేసుకోవచ్చు. సజ్జలో ఏంటంటే 2 వరుసల సజ్జ వేసుకొని 1 వరుస కంది కానివ్వండి, పెసర కానివ్వండి, వేరుశనగ కానివ్వండి, పొద్దుతిరుగు కానివ్వండి, సోయా చిక్కుడు, ఇలాగా ఏ పంటలైనా తక్కువ రోజులకు వచ్చే పంటలు ఏదైనా కూడా సజ్జలో మనం వేసుకున్నట్లయితే 2:1 నిష్పత్తిలో మనం వాడుకున్నట్లయితే చాలా వరకు అంతర పంటల ద్వారా కూడా ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొర్ర కూడా మనం ఎక్కువగా సాగు చేస్తున్నాం కాబట్టి కొర్ర పంటను మనం కందిలో వేసుకోవచ్చు. అలాగే వేరుశనగ పంటలో కూడా వాడుకోవచ్చు. 6 సార్లు కొర్ర వేసుకొని 1 సార్లు కంది అంటే కందిలో మన అంతర పంటగా కొర్ర వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరుశనగలో కొర్ర గడ అంటే వేరుశనగ 1 సార్లు వేసుకొని 2 వరుసలు కొర్రను సాగు చేసిన కూడా కొర్ర ద్వారా ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కంది ఇందా చెప్పినట్టు కందిలో మనకు వేరుశనగ అనేది మంచి ప్రాచుర్యం పొందిన అంతర పంటగా చెప్పుకోవచ్చు. కంది వేరుశనగ చూసుకున్నట్లయితే 1 సార్లు కంది వేసుకొని 7 సార్లు వేరుశనగ వేస్తుంటాము. ఇది మంచి ప్రాఫిటబుల్గా సిస్టమ్గా మనం చెప్పుకోవచ్చు. ఇది రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా మనం సాగు చేస్తూ ఉంటాము. అలాగే కంది 1 సార్లు వేసుకొని మొక్కజొన్న కూడా 2 సార్లు వేసుకోవచ్చు. ఇలాగా ఈ పద్ధతి అవలంబించుకున్నా కూడా మొక్కజొన్న ద్వారా కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో పత్తిలో కూడా కంది ఎక్కువగా సాగు చేస్తున్నారు రైతులంతా కూడా. కంది కూడా ప్రాఫిటబుల్గా ఉంది. సో 6 సార్లు 7 సార్లు మనం పత్తి వేసుకొని 1 సార్లు కంది నిలబెట్టుకున్నా కూడా కంది ద్వారా మనకు ఎంతో కొంత ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే పెసర ఏంటంటే మనం పత్తిలో కానీ కందిలో కానీ అలాగే తొలకరి వేసే కందిలో కానివ్వండి, రబీలు వేసే కందిలో కానివ్వండి, పత్తిలో కానీ ఇలాగ పెసర మనం అంతర పంటగా పెసరను సాగు చేసుకున్నా కూడా ఈ పెసర ద్వారా మనకు ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సోయా

0: చిక్కుడులు కందిలో వేసుకోవచ్చు. సోయా చిక్కుడు ఒకసారి వేసుకుని 7 సార్లు కంది వ్యధ పెట్టుకోవచ్చు. లేదా పత్తి జొన్న మొక్కజొన్నలో మనకు 1:1 రేషియోలో వేసుకోవచ్చు. అంటే ఒకసారి పత్తి కానివ్వండి, జొన్న కానీ, మొక్కజొన్న వేసుకొని ఒకసారి సోయా చిక్కుడు వేసుకున్నా కూడా మనకు అంతర పంటల ద్వారా మనకు ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి కంది వేసుకొని 7 సార్లు వేరుశనగ వేసుకున్నట్టయితే అది కూడా మంచి మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా వేరుశనగలో మనకు సజ్జ కూడా వేసుకోవచ్చు. ఒకసారి సజ్జ, ఒకసారి వేరుశనగ, లేదా వేరుశనగ ఒకసారి ఒక కొర్ర, వేరుశనగ వచ్చేసరికి 5 సార్లు, కొర్ర వచ్చేసరికి 4 సార్లు. ఈ పద్ధతి అవలంబించుకున్న కూడా మనకు అంతర పంటల ద్వారా ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆముదము కూడా మనం వేస్తున్నాం కాబట్టి ఖరీఫ్ కాలంలో ఎక్కువగా నూనె గింజ పంటల్లో ప్రధాన పంటగా చెప్పుకుని ఆముదము కూడా ఎక్కువ సాగు చేస్తున్నారు కాబట్టి ఆముదంలో కూడా వేరుశనగ అనేది సాగు చేసుకోవచ్చు. అంటే ఒకసారి ఆముదం పంట వేసుకొని 5 సార్లు వేరుశనగ వేసుకోవచ్చు, లేదా ఆముదము ఒకసారి వేసుకొని 2 సార్లుగా సజ్జ కానివ్వండి, జొన్న కానివ్వండి, గోరుచిక్కుడు కానివ్వండి, అలసంద కానీ, ఇలాంటి పంటలు మనం 2 సార్లు విధానంగా మనం అవలంబించుకున్నట్లయితే అంతర పంటల ద్వారా ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఆముదం 1 సార్లు కానివ్వండి, కంది 5 సార్లు కానివ్వండి. ఇలాగా ఈ మనం ఈ డిఫరెంట్ నిష్పత్తుల్లో మనం వేసుకున్నట్లయితే ఈ అంతర పంటల ద్వారా కూడా మనకు మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం చర్చించుకున్న అంశాలు ఏంటంటే మనకు వరిలో కానివ్వండి, సజ్జలో కానివ్వండి, అలాగే మొక్కజొన్నలో కానివ్వండి, అలాగే మనకు మినుము కానీ, పెసర కానీ, కంది కానీ, పత్తి కానీ, ఇలాగ అన్ని పంటల్లో ఏంటంటే చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే విత్తే సమయం చాలా ముఖ్యమైనది, అలాగే విత్తే దూరం ఒకటి, అలాగే మనకు విత్తన మోతాదు ఒకటి, అలాగే ఆ పంటల్లో మనం వాడుకోదగ్గ అంతర పంటల ఏదైతే బాగుంటుందో ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాము. నమస్కారం.
1: వివిధ ఖరీఫ్ పంటలలో విత్తు సమయం, విత్తన మోతాదు, విత్తే దూరం, అలాగే అంతర పంటల ప్రణాళిక గురించి వ్యవసాయ పాఠశాల మీరింత వరకు విన్నారు. నిర్వహణ డాక్టర్ జి. రమేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి పిఎం ఉపాధి కల్పన పథకం గురించి కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ చుండూర్ మహేష్.
2: 2047 సంవత్సరానికల్లా భారతదేశం వికసిత భారతదేశంగా మార్పు చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. అందులో ప్రధానమైనటువంటి ఒక పథకం ఏంటంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం గురించి మనకి ఈ రోజున కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారు మనకి వివరిస్తారు ఈ పథకం గురించి. నమస్కారం అండి.
3: నమస్కారం అండి. ఈరోజు మీరు చెప్తున్నటువంటి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం పిఎంఈజీపీ అనే దానికి అంశం గురించి మనం దృష్టి పెట్టి మాట్లాడుకుందామండి. ఇది 2008 ఆగస్టు 15 తారీఖున ప్రారంభమైంది ఈ పథకం. మనం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతం తర్వాత పట్టణ ప్రాంతంలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇందులో మనకు ఇది మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళు, ఎంఎస్ఎంఈ వాళ్ళు దీన్ని మనకు ఈ పథకాన్ని అందిస్తున్నారు. ఇందులో మనకు నోడల్ ఏజెన్సీగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్ ఉంటుంది మనకు. ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తయారీ రంగం, సేవా రంగం అనేక రెండు భాగాలుగా ఉంటున్నాయి. ఇవి కొత్తగా ఏర్పాటు చేసేటువంటి యూనిట్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ యొక్క అంశాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. తయారీ రంగంలో 50 లక్షల వరకు, సేవా రంగంలో 20 లక్షల వరకు బ్యాంకు రుణం అందించబడుతుంది. అంతేకాకుండా మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 35% వరకు ప్రభుత్వ సబ్సిడీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనం చూసుకున్న

చేసినట్లయితే లబ్ధిదారుని వాటా 5 నుండి 10% వరకు లబ్ధిదారుడు తన వాటాగా పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఇందులో మనం చూసుకున్నట్లు 2 భాగాలుగా చెప్పుకోవచ్చు. 1 ఓపెన్ కేటగిరీ మెన్ అని ఒక అంశంగా భాగంగా చెప్పుకుంటే, 2వ భాగం రిజర్వ్ కేటగిరీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఓపెన్ కేటగిరీ మెన్ అనే దాంట్లో మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం. గ్రామీణ ప్రాంతంలో ఇది అనేక మందికి ఉపాధి కోసం ప్రోత్సహించే పథకం కాబట్టి 25%, పట్టణ ప్రాంతంలో 15% వరకు సబ్సిడీ వీరికి లభిస్తుంది మొత్తం ప్రాజెక్టు 1000లో. తర్వాత రిజర్వ్ కేటగిరీ చూసుకున్నట్లయితే ఇందులో లబ్ధిదారులు ఎవరు, వాళ్ళకి ఎంతవరకు సబ్సిడీ వర్తిస్తుందనే విషయం మనం తెలుసుకుందాం. ఇందులో లబ్ధిదారులుగా మనం చూసుకున్నట్లయితే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబు, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, విభిన్న ప్రతిభావంతులు, ఇవన్నీ కూడా రిజర్వ్ కేటగిరీలో వచ్చినటువంటి లబ్ధిదారులుగా మనం చెప్పుకోవచ్చు. వీరికి గ్రామీణ ప్రాంతంలో 35%, పట్టణ ప్రాంతంలో 20% వరకు సబ్సిడీ వీళ్లకు లభించే అవకాశం ఇందులో ఉంది. అయితే ఇంకా మనకు ఈ యొక్క పథకాన్ని ఎలా వినియోగించుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత ఈ పథకం ఈరోజు ఎలా స్టేటస్లో ఉందనే అంశాలు మనం చూసినట్లయితే, మనకు మొట్టమొదటిగా అసలు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఏ అర్హత ఉంటే ఈ పథకానికి మనకు వర్తింపు జరుగుతుంది అనే అంశాన్ని మనం చూద్దామండి. ముందుగా మొట్టమొదటిగా వారి యొక్క విద్యార్హతను బట్టి, ఇంకా మనం చెప్పాలంటే ఇంతవరకు చెప్పుకున్నాము గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అనేది అంశం కూడా మనకు చూడాల్సి వస్తుంది. ఇంకా లబ్ధిదారుడు ఎంత వాటను పెట్టగలుగుతాడు పెట్టుబడిగా అనే అంశం కూడా మనం చూసుకోవాలి. ఇది చూసుకున్నట్లయితే ప్రామాణికంగా వారి యొక్క ఎటువంటి మనకు డాక్యుమెంట్స్ అవసరమవుతాయంటే, మొట్టమొదటిగా ఒక రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటారు దరఖాస్తుదారుంది, తర్వాత ఆధార్ కార్డు తీసుకుంటారు. ఆధార్ కార్డులో ఉన్నట్టు చిరునామాను బట్టి మీరు గ్రామీణ ప్రాంతమా పట్టణ ప్రాంతమా అని తేలిపోతుంది. ఇంకా మనము ఒక రిజర్వ్ కేటగిరీలో వ్యక్తిగా మనం ఒకవేళ అప్లై చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి కుల ధృవీకరణ పత్రము, లేకుంటే విభిన్న ప్రతిభావంతుడు అయితే ఆ డిసేబిలిటీ పత్రము, లేకుండా అంటే ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఆ పత్రము, ఇలాంటి డాక్యుమెంట్స్ కూడా ఇంపార్టెంట్గా మనకు ఉంటాయి. అయితే మనము అన్నిటికంటే ముఖ్యంగా మీరు తయారీ రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, సేవా రంగంలో ఏర్పాటు చేసుకుంటున్నారా, మీ యొక్క ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైన ఇక్కడ అంశంగా మనం చెప్పుకోవచ్చు. తయారీ రంగంలో చూసినట్లయితే 50 లక్షల వరకు ఆ ప్రాజెక్టు కాస్టు మనం వచ్చేంత వరకు మనం ఒక డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. తర్వాత సేవారంగం అయితే 20 లక్షల వరకు బ్యాంకు రుణం మనకు, దానికోసం కూడా మనం డిపిఆర్ని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని మనం సిద్ధం చేసుకోవచ్చు. ఇక ఎప్పుడైతే మనము ఈ బేసిక్ ఈ చెప్పుకున్నామో ఈ యొక్క డాక్యుమెంట్స్లో ఈ యొక్క దరఖాస్తుకు కావాల్సినటువంటి పత్రాలన్నీ కూడా మనము సంపార్చుకుంటామో దాన్ని ఆధారం చేసుకొని మనము ఇంకా వాళ్ళ యొక్క విద్యార్హత ఏంటి, వాళ్ళ కుల ధృవీకరణ ఏంటి అని చూసుకుంటాము. ఈ బేసిక్ అయిన తర్వాత ఈడిపి ఉంటుందండి మనకు రిజిస్ట్రేషన్. ఈడిపి అంటే ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వీళ్ళు నమోదు చేసుకోవాలి. ఇది ఆఫ్లైన్ ఈడిపి ట్రైనింగ్ ఉంది, ఆన్లైన్ ఈడిపి ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు మనం ఆఫ్లైన్ ఈడిపి ట్రైనింగ్ తీసుకున్నామంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే మనకు ఆర్సేటి కెనరా బ్యాంకు వాళ్ళు కడపలో మనకు ఆర్సేటి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనకు చాలా కోర్సుల్లో చాలా బ్యాచ్లు మనం నడుపుతున్నారు మన కడపలోనే. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఈడిపి రిజిస్టర్ చేసుకుని అక్కడ సర్టిఫికేట్ని వీళ్ళు పొందవచ్చు. అలా కాని పక్షంలో మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు ఆన్లైన్లో కూడా ఈడిపి ట్రైనింగ్ వాళ్ళు పొందుకోవచ్చు. ఇలా ఈడిపి ట్రైనింగ్ అయిన తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ త్రూ స్కోర్ కార్డు, అంటే వాళ్ళ చదువును బట్టి, తర్వాత వాళ్ళ ప్రాంతాన్ని బట్టి, ఇంకా మనం చెప్పాలంటే పాన్ కార్డు మనం చూసుకున్నట్లయితే డిపిఆర్ కానీ వాళ్ళ క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకుని కానీ మొత్తం అంతా కూడా మనకు ఒక స్కోర్ కార్డు రావడం జరుగుతుంది. అయితే ఇందులో కనీసం 50 మార్కులు తెచ్చుకున్నారంటే, ఇది సిస్టమ్ జనరేటెడ్ మనకు మార్క్స్ తెచ్చుకున్నారంటే 10 లక్షల వరకు వాళ్ళకి అర్హత ఉంటుందండి. 10 లక్షల పైన మనం రుణం తీసుకోవాలనుకుంటే తప్పకుండా కూడా మనం 60 మార్కులు సాధించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది ఈ స్కోర్ కార్డులో. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఈ వయసు ఆధారితంగా ఆధార్ కార్డుని మనం అప్లోడ్ చేస్తాం. ఇంకా ఎంతమంది వాళ్ళకు డిపెండెంట్స్ ఆధారంగా ఉంటున్నారు, అతని మీద ఆధారపడి స్త్రీ కానీ పురుషుని బట్టి వారికి ఆధారితంగా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు అది అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయనకు సొంత గృహం ఉందా లేకుండా అంటే అద్దె గృహం ఉందా అని చెప్పి అది కూడా మనం ఆధారం అప్డేట్ చేస్తాం. నివాస మనం చిరునామాకు ఆధారంగా ధృవపత్రాన్ని అప్లోడ్ చేస్తాం. ఇంకా ఆయన విద్యార్హతను బట్టి సర్టిఫికేటు, అనుభవం ఏదన్నా ఉంటే మనకు వ్యాపార రంగంలో ఆ సర్టిఫికేటు,

0: లేదు ఎటువంటి అని ఇంకా మనకు అతనికి ఏదన్నా ఆదాయ వనరుగా ఉందంటే ఆయా సర్టిఫికేటు, ఈ విధంగా మనము పాన్ కార్డు, ఇంకా అత ఒకవేళ ఎటువంటి అయినా సరే మన అతను ఎల్ఐసి కానీ మనకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కానీ ఇటువంటి ఏదన్నా ఉంటే కూడా మనము ఆ కాపీని కూడా మనం అప్లోడ్ చేస్తామండి. సరే, ఇక ఇన్ని మనం ఒక అంశం అయితే, అప్లికేషన్ పెడుతున్న దరఖాస్తుదారుడు తను ఏదో ఒక బ్యాంకులో అతను ఒక అకౌంట్ కలిగి ఉండాలి. ఆ బ్యాంకుతో తప్పకుండా కూడా ఒకవేళ అతను పీఎంఈజీపీకి అప్లై చేస్తున్నట్లయితే ఆ బ్యాంకుతో ఎంతవరకు రుణం మిగలుగుతారనే విషయాన్ని ఒకసారి సంప్రదింపులు జరిగి ఉండాలి దరఖాస్తుదారుడు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా బ్యాంకుతో ఈ యొక్క లావాదేవీల గురించి వాళ్ళు చర్చలు జరుపుతారో తప్పకుండా బ్యాంకు వాళ్ళు ఇతనుకున్న పాన్ కార్డును బట్టి, సిబిల్ స్కోర్ను బట్టి, క్రెడిట్ హిస్టరీని బట్టి ఇతను ఏదన్నా సరే రుణ సదుపాయం పొందుకుంటే తిరిగి కట్టే స్తోమత ఉందా లేదా, నిలకడగా కడుతున్నాడా, లేకుంటే ఇతని యొక్క గతంలో ఇతను చేసిన లావాదేవీల యొక్క పరిస్థితి ఏముందని అంచనా వేసుకొని మీకు ఆ సిబిల్ స్కోర్ను బట్టి మీకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతారు. ఇంకా అంతేకాకుండా మనకు ఇది మనము మొదట్లోనే చెప్పుకున్నాము, నూతన మైక్రో యూనిట్లకు మాత్రమే ఈ ఆర్థిక సహాయం లభిస్తుందని చెప్పుకున్నాము. తర్వాత ఒకవేళ మొదటిగా తీసుకున్నట్టు రుణాన్ని ఇతను చక్కగా కట్టగలిగి సకాలంలో దాన్ని నిర్వర్తించుకోగలిగినట్లయితే మనకు తప్పకుండా రెండవసారి కూడా రుణం మళ్ళీ మళ్ళీ తీసుకునే అవకాశం మళ్ళీ ఉంది. రెండవసారి సెకండ్ లోన్ కూడా అవకాశం ఉంది.
1: అంటే ఈ 50 లక్షలకి పైబడి
0: పైబడి అండి. ఎందుకోసం అంటే ఇప్పుడు మనకు కనీస కాల పరిమితి 3 సంవత్సరాలుగా పెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే ఇతను ఈ పీఎంఈజీపీ, ఈ www.pmegp.in అనే ఒక వెబ్సైట్ను సందర్శించి మనం గతంలో ముందు చెప్పుకున్న విధంగా కొత్త అప్లికేషన్ సెలెక్ట్ చేసుకొని, ఏజెన్సీని సెలెక్ట్ చేసుకొని, ఏజెన్సీ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం చెప్పుకున్న ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తను అప్లోడ్ చేశాడంటే తప్పకుండా ఒక నెల లోపల ఇతనికి అన్నీ చక్కగా ఉన్నట్లయితే, ప్రతి డాక్యుమెంట్ సకాలంలో అన్నీ అప్లోడ్ చేసి ఉన్నట్లయితే ఒక నెల లోపలే ఇతనికి సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుంది. వచ్చిన ఈ నగదు మొత్తాన్ని అంతా కూడా వెంటనే అతనికి ఇవ్వకుండా 3 సంవత్సరాల కాలపరిమితి వరకు బ్యాంకు వాళ్ళే దాన్ని డిపాజిట్గా బ్యాంకులోనే పెట్టుకోవడం జరుగుతుంది సబ్సిడీని.
1: అంటే ఇప్పుడు ఈ సూక్ష్మ మధ్య తరహా మరియు ఈ చిన్న పరిశ్రమల శాఖ వారు దీనిని ప్రోత్సహిస్తున్నారు, వారి సహాయంతో.
0: అవునండి, అవునండి. మనం చెప్పుకున్నాం వికసిత్ భారత్లో 2047లో భారతదేశం యువత కానీ, స్త్రీలు కానీ, పేదరికము మనకు నిర్మూలన జరగాలంటే ఈ స్త్రీలు తర్వాత యువత బలపడాలి, వాళ్ళకి మహిళా సాధికారత పెరగాలి, యువత శక్తి నైపుణ్యాలు అందుకోవాలంటే ఇటువంటి పథకము ఎంతో అవసరంగా ఉంటుంది అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ పెట్టుబడి రంగంలో లేదా సేవా రంగంలో ఏ పరిశ్రమలలో వీళ్ళు ఎక్కువగా మొగ్గు చూపించడానికి అవకాశం ఉంటుంది? ఏ రంగాలలో వీరు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది?
0: ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితేనండి, మనకు సేవారంగం చూసుకుంటే చాలామంది ఎక్కువగా ఇష్టపడి వచ్చేది మనకు ట్యాక్సీలు, అంటే ఫోర్ వీలర్లు మనకు తీసుకోవడంలో చాలామంది ఎంతో శ్రద్ధను చూపిస్తారు. ఎల్లో బోర్డ్ ట్యాక్సీ బోర్డుగా తీసుకొని వీళ్ళు ట్రావెల్స్గా, ట్యాక్సీస్గా వీళ్ళు నడుపుకుంటూ ఉంటే వీళ్ళు సకాలంలో దాన్ని తిరిగి చెల్లించుకునే శక్తి ఉంటుంది. దానికి తగ్గట్టుగా వీళ్ళ రుణాన్ని కట్టుకోగలుగుతారు. దానికి తగ్గట్టుగా మనం చెప్పిన విధంగా ఈ రెండవ లోను కూడా మళ్ళీ ముందుకు వెళ్ళేట యోగ్యత వీళ్ళకు అర్హత వచ్చేస్తుంది. ఈ చెప్పుకున్న ఈ చిన్న ఉదాహరణ బట్టి ఒక ట్యాక్సీ రంగంలో ఎల్లో బోర్డు తీసుకొని ఎవరైనా సరే ఈ పీఎంఈజీపీ యొక్క ప్రోగ్రామ్ని, ఈ పథకాన్ని చాలా ఎక్కువ మంది వాడుకున్నదైతే మనం ఈ యొక్క స్కీమ్ గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా
1: టాక్సీ, ఆటోలు అవి కూడా ఇందులోకి వస్తాయండి?
0: తీసుకోవచ్చు సార్, తీసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈవీ ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఈవీ మనం
1: ఎలక్ట్రానిక్
0: తీసుకోవచ్చు,
1: వెహికల్స్ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్
0: తీసుకోవచ్చు. ఈ మనకు పర్యావరణానికి హితంగా ఉంటుంది, మనకు కూడా ఆదాయ వనరుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వికసిత్ భారత్లో మనకు మనం ముందుగా దీనికి చెప్పుకోవాలంటే ఒక భాగస్వాములుగా దీంతో ఈ పథకం ద్వారా మనం ముందుకు పోవచ్చు.
1: అలాగే ఈ పెట్టుబడి పరిశ్రమల్లో ముఖ్యంగా ఇది సేవారంగంలో ఇప్పుడు మీరు చెప్పారు, అలా కాకుండా కొన్ని ఉత్పత్తి సృష్టించేటటువంటి పరిశ్రమల్ని వాటిని
0: తయారీ రంగం అంటే మనకు ఉదాహరణకి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది బాగా లాభాలు ఆర్జించినటువంటి మనం ఇండస్ట్రీగా చెప్పుకోవచ్చు. మన కడపలో మనకు చెప్పాలంటే హార్టికల్చర్ హబ్కు మనము బలంగా ఉంది. మనకు ఇక్కడ చీనీ తోటలు కానీ, అరటి తోటలు కానీ, మనకు దానిమ్మ తోటలు కానీ, ఇంకా మనకు మిర్చి తోటలు కానీ, పసుపు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మనము ఇటువంటి వ్యవసాయ ఆధారిత రంగంలో, అంటే మన పంట చేతికొచ్చిన పంటను అట్లాగే మార్కెట్లోకి నేరుగా ప్రత్యక్షంగా పంపించకుండా దానికి వాల్యూ అడిషన్ చేసి పంపించాలండి. దానికి అనుగుణంగా మనం ఏం చేయాలి, తయారీ రంగంలో తీసుకుని కొప్పర్తిలో చాలా ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి. కొప్పర్తిలో మీరు తయారీ రంగంలో మీరు ఒక ముందుకు వచ్చారంటే, ఒక డిపిఆర్తో వచ్చారంటే తప్పకుండా కూడా ఆడొక పరిశ్రమని మనం ఒక ఎంఎస్ఎంఈ పరిశ్రమని పెట్టుకోవచ్చు. తప్పకుండా ఈ 50 లక్షల లోపు ఉండే

0: చాలా వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మనం పెట్టుకోవాలంటే పిఎంఈజీపీ స్కీము చాలా చాలా ఉపయోగపడుతుంది మహిళలకి ప్రత్యేకంగా, ఇంకా అదేవిధంగా పురుషులకు కూడా మనం యువతకు చెప్పొచ్చు.
1: అయితే ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంలో ఇప్పటి వరకు ఎంతమంది దాన్ని ఉపయోగించుకున్నారు, ఎంతమంది లబ్ధిదారులు నిజంగా ఈ పథకం ద్వారా ముందరికి వెళ్ళగలిగారు వారి జీవితంలో?
0: మనకు ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకటేనండి, గ్రామీణ పట్టణ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం. సో మనం అనుకున్న ఈ లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా మనం నేటి యొక్క గణాంకాలు చెప్తాయి. మనకు నేటి వరకు చూసినట్లయితే మనకు 43.8 లక్షల మనకు అప్లికేషన్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కూడా మరీ ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మనము 75% గ్రామీణ ప్రాంతం, 25% పట్టణ ప్రాంతం. ఇంకా అందులో ఇంకా చాలా విశేషమైన అంశం ఏంటంటే 30% మహిళలే వ్యాపారవేత్తలుగా స్థిరపడ్డారు ఈ యొక్క పథకం ద్వారా. సో ఈ యొక్క గణాంకాలు మనకు స్పష్టంగా చెప్తాయి ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ఇది విజయవంతంగా నమోదైందని మనం చెప్పుకోవచ్చు.
1: చాలా ధన్యవాదాలు. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం అంటే పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ఎందుకంటే అంత శాతం ఎక్కువగా రుణాలు ఇవ్వడం కానీ అందులో మళ్ళీ సబ్సిడీలు ఇవ్వడం కానీ ఇటు తయారీ రంగం కానీ అటు సేవా రంగంలో కానీ చాలా సులభంగా జరుగుతోంది. సెక్యూరిటీస్ కూడా చాలా వరకు చాలా తక్కువగానే ఉన్నాయి, ఉన్నా కూడా అవి మినిమంగా మనకు ఉండేటటువంటి కొన్ని ఇన్సూరెన్స్ పథకాల్లో వాటిలో మనం కానీ పెట్టుకున్నట్లయితే అవే మనకి తిరిగి కొల్లాటరల్ సెక్యూరిటీస్గా కూడా ఉపయోగపడతాయని చెప్పి సురేష్ కుమార్ గారు మనకి చెప్పారు. సురేష్ కుమార్ గారు చాలా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు సార్.
1: నమస్కారం.
2: మీరింతవరకు పిఎం ఉపాధి కల్పన పథకం గురించి కడప జిల్లా ఉపాధి మరియు నైపుణ్యాధికారి శ్రీ అందెల సురేష్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూర్ మహేష్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం.

ஆகாசவாணி తిరుపతి కేంద్రం మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కార్ ఎన్సీసీ ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న ఎన్ఆర్ఐ డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్లో భారత మహిళా జట్టు 270 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. వార్తల వివరాలు. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీ ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ ఉపరాష్ట్రపతి భవన్లో ఈరోజు సిపి రాధాకృష్ణన్ను కలిసి ఎన్సీసీ సైనిక పాఠశాలలను గురించి వివరించారు. నషాముక్త్ భారత్ అభియాన్, స్వచ్ఛ భారత్ అభియాన్తో సహా ఎన్సీసీ చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా కొనియాడారు. ఎన్సీసీ పూర్వ విద్యార్థుల సంఘం ఏర్పాటును కూడా ఉపరాష్ట్రపతి స్వాగతించారు. దీనిని బలోపేతం చేయడం ఒక ఉమ్మడి జాతీయ బాధ్యత అని ఉపరాష్ట్రపతి స్పష్టం చేస్తూ మౌలిక సదుపాయాల అభివృద్ధిని మరింతగా పెంచాలని, శిక్షణ, మౌలిక సదుపాయాలు వంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయాన్ని మెరుగుపరచాలని సూచించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద చేపట్టిన క్యాడెట్ మార్పిడి కార్యక్రమం జాతీయ సమైక్యతను బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన కార్యక్రమమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ, అలాగే ఒకరిని విదేశీయుడిగా గుర్తించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసోంలో విదేశీయులుగా ముద్రపడిన 27 మంది పౌరులకు రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వం, విదేశీ హోదా అనేవి రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలని పేర్కొంది. అదే సమయంలో వ్యక్తులు చట్టవిరుద్ధంగా పౌరసత్వాన్ని పొందకుండా నిరోధించే అధికారం భారత ప్రభుత్వానికి ఉందని వెల్లడించింది. మొత్తంగా న్యాయపరమైన ప్రక్రియదే పైచేయి అని స్పష్టం చేసింది. అలాగే గౌహాటి హైకోర్టు ట్రిబ్యునల్ ఉత్తర్వులను రద్దు చేసింది. పాత ఓటర్ల జాబితాలో సాంకేతిక కారణాలు, చిన్నపాటి వ్యత్యాసాల ఆధారంగా తమను విదేశీయులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ అసోంకు చెందిన 27 మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యున్నత న్యాయస్థానంలో వారికి ఓరట లభించింది. అయితే వారి పౌరసత్వాన్ని ధృవీకరించే ఆధారాలను తాము పరిశీలించలేదని ఈ సందర్భంగా ధర్మాసనం వెల్లడించింది. ట్రిబ్యునల్ మరోసారి విచారణ జరిపే వరకు వారిపై ఎలాంటి బలవంత

0: మదింపు చర్యలు ఉండకూడదని ఆదేశాలిచ్చింది. దేశ అభివృద్ధి సమృద్ధికి లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే కొత్త మార్గాలను సృష్టిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్లతో కలిసి లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్నోలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ
1: एक मेट्रो भी चलनी चाहिए ताकि लखनऊ वासियों को किसी भी प्रकार की कोई असुविधा न हो. यदि तीव्र गति से यदि कहीं पर जाना चाहते हो, जिस प्रकार से उत्तर प्रदेश का तेजी के साथ विकास हो रहा है, आपको जानकर यह खुशी होगी, इसकी चर्चा केवल प्रदेशवासियों में ही नहीं होती बल्कि भारत के दूसरे राज्यों में भी इसकी चर्चा होती है. सचमुच हम सभी उत्तर प्रदेशवासी अपने को बहुत ही गौरवान्वित महसूस करते हैं.
0: 63 కిలోమీటర్ల పొడవు, 6 వరుసలు కలిగిన ఈ ఎక్స్ప్రెస్ వే భారతదేశంలో 2వ అతి పొడవైన ఎలివేటెడ్ కారిడార్ను కలిగి ఉంది. అంతేకాకుండా ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ మెషిన్ గైడెడ్ నిర్మాణ సాంకేతికతను ఉపయోగించి నిర్మించిన మొట్టమొదటి ఎక్స్ప్రెస్ వే ఇది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న ఎన్ఆర్ఐ డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు పిలుపునిచ్చారు. విదేశీ కరెన్సీ ప్రవాస భారతీయుల బ్యాంక్ డిపాజిట్లు, విదేశీ కరెన్సీ రుణాల మార్పిడి, స్వాప్ కార్యక్రమాలపై ఈరోజు న్యూఢిల్లీలో బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో నిర్మలా సీతారామన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమీకరణ వేగాన్ని కొనసాగించడానికి ఎన్ఆర్ఐలతో మరింత విస్తృతంగా సంబంధాలు పెంచుకోవాలని స్పష్టం చేశారు. బ్యాంకులు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల ఎండీలు, సీఈఓలు ఆర్బీఐ స్వాప్ సౌకర్య పథకాల కింద సాధించిన పురోగతిని కేంద్ర మంత్రికి వివరించారు. విదేశీ మారక ద్రవ్య ప్రవాహాలను సమీకరించడంలో స్వాప్ సౌకర్యాల సమర్థతను బ్యాంకులు, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల భాగస్వామ్యం బలపరుస్తుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. భారత్, జపాన్ దేశాలు ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. జపాన్లోని టోక్యో నగరంలో జరిగిన 8వ రక్షణ విధాన చర్చల సందర్భంగా ఇరు దేశాలు ప్రస్తుత ప్రాంతీయ ప్రపంచ భద్రతా పరిస్థితిపై సమగ్ర చర్చలు జరిపి పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నాయి. భారత ప్రతినిధి బృందానికి రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ నాయకత్వం వహించగా, జపాన్ ప్రతినిధి బృందానికి అంతర్జాతీయ వ్యవహారాల రక్షణ శాఖ ఉప మంత్రి కానో కోచి నాయకత్వం వహించారు. ఈ చర్చల సందర్భంగా గత రక్షణ విధాన చర్చల నుండి ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని ఇరు పక్షాలు సమీక్షించుకున్నాయి. రక్షణ పారిశ్రామిక సహకారం, సాంకేతిక ఆవిష్కరణలు, సైబర్ భద్రత, అంతరిక్షం, ఉమ్మడి వ్యూహాత్మక ఆసక్తి ఉన్న ఇతర రంగాలతో సహా అభివృద్ధి చెందుతున్న రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించే మార్గాలపై ఇరు పక్షాలు చర్చించాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. న్యూజిలాండ్ మంత్రి మార్క్ ప్యాటర్సన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్లో ఈరోజు కలిసింది. బలమైన పార్లమెంటరీ సహకారానికి భారత్, న్యూజిలాండ్ మధ్య ఉన్న చిరకాల సంబంధాలను మరింత పెంపొందించుకోవడం వంటి అంశాల ప్రాముఖ్యతను ఈ సమావేశం స్పష్టం చేసిందని ఓం బిర్లా సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. పార్లమెంట్ హౌస్ సందర్శన సందర్భంగా భారతదేశపు చైతన్యవంతమైన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, గొప్ప ప్రజాస్వామ్య సంప్రదాయాలు, వాస్తు వైభవాన్ని ప్రతినిధి బృందానికి పరిచయం చేశారని ఓం బిర్లా తెలిపారు. ఇంగ్లాండ్లోని లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్టు క్రికెట్ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళా జట్టు విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో ఇంగ్లాండ్పై 270 పరుగుల భారీ తేడాతో గెలిచింది. భారత్ నిర్దేశించిన 457 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 186 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 285 పరుగులు చేయగా ఇంగ్లాండ్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో ఇండియా 341 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. 134 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో 4వ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ భారత బౌలర్ల ధాటికి మరో 52 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో స్నేహారాణా 4, సయాలి, క్రాంతిగౌడ్, దీప్తి శర్మ 2 వికెట్ల చొప్పున తీసి ఇంగ్లాండ్ను తక్కువ పరుగులకి ఆలౌట్ చేసి సిరీస్ను కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2026లో స్వర్ణ పథకాలు సాధించిన భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ విజయం అపరిమితమైన యువశక్తి సామర్థ్యానికి, సైన్స్ పరిశోధనల పట్ల వారికున్న అభిరుచికి మరో ఉదాహరణ అని అన్నారు. గత దశాబ్ద కాలంగా ఒలింపియాడ్ వివిధ ఎడిషన్లలో భారత విద్యార్థులు నిలకడగా అత్యుత్తమ ప్రతిభ కనబరచడం కూడా అంతే

ప్రశంసనీయమని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కొలంబియాలోని బుకారమంగాలో జరిగిన 56వ అంతర్జాతీయ భౌతిక శాస్త్ర ఒలింపియాడ్ 2026లో 5గురు భారతీయ విద్యార్థులు స్వర్ణ పథకాలు సాధించారు. భారతదేశపు అతిపెద్ద ప్రపంచ వస్త్ర పరిశ్రమ ఉత్సవమైన భారత్ టెక్స్ 2026 రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభం కానుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం వస్త్ర పరిశ్రమ, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడి, అంతర్జాతీయ వాణిజ్యం వంటి రంగాలలో భారత్కు పెరుగుతున్న ప్రపంచస్థాయి నాయకత్వాన్ని ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమంలో తయారీదారులు, ఎగుమతిదారులు, ప్రపంచవ్యాప్త కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధి బృందాలు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక ప్రదాతలు ఒకచోట చేరతారు. దీనిపై న్యూఢిల్లీలో జరిగిన ఒక పత్రికా సమావేశంలో భారత టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ చైర్మన్ నరేన్ గోయంక మాట్లాడుతూ, భారత టెక్స్ 3వ ఎడిషన్లో 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 130,000కు పైగా వాణిజ్య సందర్శకులు, 20,000కు పైగా వస్త్ర ఉత్పత్తులను ప్రదర్శించే ఎగ్జిబిటర్లు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వాతావరణం. అస్సాం, మేఘాలయ, బీహార్, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. రానున్న 2-3 రోజుల్లో ఈశాన్య, తూర్పు ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. ఇదిలా ఉండగా కోస్తాంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో రేపటి వరకు వేడిగాలులు, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని IMD స్పష్టం చేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ నిర్మాణంలో నేషనల్ క్యాడెట్ కార్ NCC ఎంతో కృషి చేస్తోందని ఉపరాష్ట్రపతి CP రాధాకృష్ణన్ ప్రశంసించారు. పౌరసత్వాన్ని ధృవీకరించే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రవాస భారతీయులు మరింత చేరువయ్యేలా వినూత్న NRI డిపాజిట్ ఉత్పత్తులను ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. లార్డ్స్ వేదికగా జరిగిన ఏకైక టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత మహిళా జట్టు 270 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

విన్నపాట దేవాంతకుడు సినిమా నుంచి. పాడినవారు కె రఘురామయ్య గారు. ఈ పాటకు ఆరుద్ర గీతం, అశ్వత్థామ సంగీతం. కార్యక్రమంలో తర్వాత ఘంటసాల గారు ఆర్పించిన జయదేవ్ అష్టపాదం విందాం. భక్త జయదేవ్ సినిమా నుంచి.

తర్వాత డమరుకం చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట వింటారు. జొన్న విత్తుల రచనకు సంగీతం దేవిశ్రీప్రసాద్.

భక్తి గీతాలు విన్నారు. మరికొద్దిసేపట్లో శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గారి గాత్ర కచేరి వింటారు. సహకారం వయోలిన్ శ్రీ మావధూరి సత్యనారాయణ శర్మ, మృదంగం శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో విజయవాడ నుండి ప్రసారం కానుంది.

0: తరువాత మానస గురుగుహ, ఆనంద భైరవిరాగం, రూపకతాళం, ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన.
1: మానస గురుగుహ.

తర్వాత పాలింతువో పాలింపువో కాంతామణిరాగం ఆదితాళం త్యాగరాజకృతి.

శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గానం వింటున్నారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. తరువాత దాచుకోవలెన తోడిరాగం, మిశ్రజాతి జంపెతాళం, త్యాగరాజకృతి.

0: మీరు ఇంతవరకు అనుసంధాన కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గానం విన్నారు. శ్రీ మావుడూరు సత్యనారాయణ శర్మ వయోలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయం సమయం రాత్రి 11 గంటలు దాటి 12 సెకండ్లు. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. జై హింద్.

తృప్తి వస్తుందిలే. హలో ఆకాశవాణి తృప్తి. ఆడదా కూర్చో. ఈ రెండు దోషులు